వింటా ఉంటా అనమాట. అండ్ మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది, అరే ఏం వింటాం రా వింది అని ఉంటుంది. సో జనాలు బేసికలీ మూడు రకాలు అనమాట, ఒకడేమో వెంకటేశ్వర వైన్స్ వెళ్ళేటోడు, ఇంకోటోడేమో వెంకటేశ్వర గుడికి వెళ్ళేటోడు, మూడోటోడేమో నాలే కట్టగాకుండా ఇటుగాకుండా ఆలోచించేటోడు. సో ఈ మూడు రకాల జనాలకి కేటర్ అయ్యేటట్టు ధీరజ్ గారు కంటెంట్ తీసుకొస్తాడు. సో ఈ రెండు గంటలు మనం నేను విన్నా చూసినా నేర్చుకున్నా కొన్ని కొత్త కొత్త విషయాల గురించి షేర్ చేసుకోవడమే ఈ రెండు ఈ షో యొక్క ఉద్దేశం అనమాట. విచిత్రం కదా. ఇప్పటికైతే పాట వినేసి వచ్చేయండి, దాని తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

ఈ సినిమా వచ్చి దగ్గర దగ్గర నాలుగేళ్ళు అయింది భయ్యా. యూనో అసలు ఇంది అంటే చాలా మందికి చాలా సినిమాలు నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. ఈ సినిమా థియేటర్లో ఫ్లాప్ అయింది, బట్ నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్లకు ఈ సినిమా నచ్చడానికి ఒక కారణం ఉంటది. బై ఎనీ ఛాన్స్ ఇఫ్ యూ లవ్ ది మూవీ అంటే సుందరానికి మీకు ఎందుకు ఇష్టం ఆ సినిమా, ఒక్క కారణం చెప్పండి. కారణం చెప్పాలంటే కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. అంటే మన టాపిక్ దీనికి లింక్ ఉందా అంటే నాట్ ప్రత్యక్షంగా బట్ పరోక్షంగా ఒక లింక్ ఉంది. ఈ పాట అయిపోయినాక మనం విందాం. ఎవరికైతే పొడవ చేసి వచ్చేయండి, మనం మళ్ళా వచ్చి మాట్లాడుకుందాం.

ఇందాకొక ప్రశ్న అడిగినా కదా, ఎవరో కాల్ చేసి చెప్పారు, సారీ మా పేరు గుర్తట్లేదు. సో వాళ్ళు ఏమంటున్నారంటే సినిమాలో మొత్తం అబద్దాలు ఆడతారండి, అందుకనే నాకు నచ్చలేదు అని అంటే మేబీ దట్స్ ట్రూ. యా, ఇప్పుడు అంటే సుందరానికి సినిమాని మన కాన్సెప్ట్ మనం మాట్లాడకపోయే టాపిక్ ఎట్లా లింక్ చేద్దాం అని అంటే, సో ఐ మీన్ ఫస్ట్ మీకు టాపిక్ తెలియదు కదా, సో టాపిక్ ఏంటి అని అంటే ఇవాళ మనం మాట్లాడుకోబోయేది భక్తి. అంటే ఇప్పుడు నేను ప్రవచనం లెవెల్లో పురాతన కాలంలో ఒకరుండేవాడు ఒక రాజు ఉండేవాడు అట్లా అంత సీన్ లేదు, ఎందుకంటే నాకే అంత తెలియలేదు, మీకేం చెప్తా. సో నేను ఎట్లా చెప్దాం అనుకుంటున్నా అంటే సినిమాని రెఫరెన్స్ లెక్క పెట్టుకుని హౌ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ భక్తి ఇస్ అసోసియేటెడ్ టు యువర్ మెంటల్ స్టేట్స్, ఇది మాట్లాడాలి అని నా ఉద్దేశం అన్నమాట. ఫస్ట్లీ నేను ఎట్లా ఎక్కడి నుండి ఈ టాపిక్ వచ్చినా అంటే మీకు కొంచెం బ్యాక్ స్టోరీ తెలియాలి కదా. బ్యాక్ స్టోరీ ఏంటి అని అంటే మన జాతరకు ఏదైతే కళ్యాణం జరిగిందో, మన జాతరలో రాముల వారి కళ్యాణం జరిగిందో, ఆ వ్యాఖ్యానం చెప్పిన పెద్దవారు ఉన్నారు కదా, తనతోటి మాట్లాడినప్పుడు దేర్ వర్ కపుల్ ఆఫ్ పాయింట్స్ విచ్ హీ సెట్ మన జనరేషన్ కి మన లాంటి వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు. అనుగ్రహ భాషణం అనుకోండి, ఇట్లా ఆయన చెప్పిన పాయింట్స్ విన్నాక నాకు అర్థమైంది ఏంటి అని అంటే, అంటే ఎగ్జాక్ట్ గుర్తు లేదు, ఈ పాట విన్నాక మీకు చెప్తా.

మున్నటి వరకు అంటే గురువు గారిని కలిసేంత వరకు వి యూస్ టు డిస్క ఐ మీన్ నేను ఎట్లా అజ్యూమ్ చేసుకుంటుండేనంటే ఐ థాట్ భక్తి అని అంటే ఏం లేదు, నేను జస్ట్ ఒక విగ్రహానికి వెళ్లి దండం పెడుతున్నా, దట్ విగ్రహం ఈజ్ లైక్ అన్ యాంటీనా, అది అక్కడెక్కడ ఉన్న శక్తి సోర్స్ ని ఇట్లా అంటే ఏదో యూట్యూబ్ లో చూస్తాం కదా ఇట్లా శక్తి సోర్స్ నుండి నాకు కమ్యూనికేట్ చేస్తుంది అట్లా, దట్స్ ది ఫార్మ్ ఆఫ్ భక్తి అని అనుకున్నా. దట్ ఈస్ జస్ట్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ భక్తి. అంటే మనం గుడికి వెళ్ళేది, దేవునికి దండం పెట్టేది, పుస్తకాలు చదివేది, ఇవన్నీ జస్ట్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ భక్తి. ఇప్పుడు మనం ఎట్లా అంటే అంటే మనకు ఒక దరిద్ర గొట్ట అలవాటు ఆర్ మంచి అలవాటు, వీ టెన్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్. కొంతమంది పరంగా చూస్తే అంటే పీపుల్ హు ఆర్ డాగ్మెటిక్ అంటే రిచువల్స్ ఏ కరెక్ట్ అని నమ్మేటోళ్లకు క్వశ్చన్స్ అడిగితే ఏ నువ్వేమనిరా నన్ను క్వశ్చన్స్ అడిగేది అన్నట్టు ఉంటుంది. బట్ ఎవరైతే ధర్మాన్ని పెంపొందించాలనుకుంటున్నారో దే యాక్సెప్ట్ క్వశ్చన్స్. ఇప్పుడు మన గురువు గారు ఎవరైతే వ్యాఖ్యానం చెప్పారో హీ యాక్సెప్ట్స్ క్వశ్చన్స్. అంటే అట్లని చెప్పి నువ్వు రూడ్గా వెళ్ళి అరగంట్కి వెళ్ళి దేవుళ్ళేడ ఏం లేడు అన్నట్టు అంటే చెప్పుతోడి కొడతారు, అది వేరే విషయం. మనం ప్రశ్నలు ఎట్లా అడగాలి అని అంటే నీకు ఒకవేళ జిజ్ఞాస అంటే క్యూరియాసిటీ ఉంటే వాళ్ళు కూడా ఆన్సర్ చేస్తారు అనేది ఒక పాయింట్ అన్నమాట. మనం రూడ్గా అరగంట్కి వెళ్తే బొంగువి ఆన్సర్లు రావు. సారీ పదజాలం గలీజ్ అయింది. ఇక్కడ గురువు గారు చెప్పిన పాయింట్స్ ని కొంచెం అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆంథ్రోపాలజీ పుస్తకాలు చదివినప్పుడు కొన్ని పాయింట్స్ అంటే హ్యూమన్ ఎమోషన్స్ కి రిలేటెడ్ కొన్ని ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి కదా, దాన్ని దీన్ని రెండు కలిపి కలగా పులగం చేసి టాపిక్ తీసుకొచ్చిన అన్నమాట ఇది. దీనివల్ల మీకేమొస్తుంది అని అంటే నువ్వు దేవునికి మొక్కేటప్పుడు జస్ట్ ముందున్న విగ్రహం అంటే హనుమంతునికి మొక్కినావు అనుకో, తమస్మిన్ కార్య నిర్యోగి అని కాకుండా నీ లోపల కూడా దేవుడు ఎట్లుంటాడు అనే ఆరిజిన్ స్టోరీని నీకు తెలుస్తుంది అనమాట ఈ రెండు గంటలు వింటే. ఇది హుక్. సో మాట్లాడుకున్నాం కదా, ఒక పాట విందాం, దాని తర్వాత వి విల్ డిస్కస్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. ఆ హ్యూమన్ ఎమోషన్స్ లో ఒక్కొక్క స్టేజ్ లో నుండి ఒక్కొక్క మనిషి ఎట్లా భక్తిని పెంపొందించుకున్నారు అనే దాని గురించి మనం మాట్లాడదాం.

సో ముందు మీరు భక్తి గురించి తెలుసుకోవాలని అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సర్టెన్ థింగ్స్ కాల్డ్ సివిలైజేషన్. అంటే సివిలైజేషన్ అంటే ఇప్పుడు అంత ఇంగ్లీష్ ఎందుకు రాబాయి, సోషల్ స్టడీస్ మొత్తం తీసుకొస్తున్నాను అనుకోకండి. సో సివిలైజేషన్ ఏంటి అని అంటే ఒక జనాలందరు కలిసి ఒక గుమ్మిగూడి ఒక దగ్గర ఉండి అక్కడ నువ్వు ఇలా బతకాలి నువ్వు అలా బతకాలని చెప్పుకోవడమే సివిలైజేషన్ మన భాషలో. అంటే టెక్నికల్ గా పోతే దాని డెఫినేషన్ వేరే, బట్ మనకు అంత ఓపిక లేదు కదా, మనం బట్టి పట్టేటోళ్ళం కాదు, ఏం అర్థమైతే అది రాసేటోళ్ళం. సో ఈ సివిలైజేషన్ మొత్తం యావత్ ప్రపంచం మొత్తం తీసుకుంటే ఎక్కడెక్కడ ఫామ్ అయింది అని మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఆల్వేస్ అరౌండ్ రివర్. ఇది కామన్ పాయింట్ అన్నమాట. మీరు భాషలు ఎక్కడ పుట్టినాయో ఆలోచించండి, అండ్ మనుషులు ఎక్కడ మెలిగిండ్రు ఆర్ ట్రేడ్ ఎక్కడ జరిగిందో ఆలోచించండి, అండ్ కొత్త కొత్త వైజ్ఞానిక పరిజ్ఞానం బయట ఐ మీన్ వృద్ధి ఎక్కడ చెందిందో అలా ఆలోచించండి. ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు రివర్. ఇప్పుడు మనం ఒక కథలోకి వద్దాం. ఇట్స్ రిలేటెడ్ టు మహాముని కాల్డ్ భాగీరథుడు, రైట్? భాగీరథుల వారు ఘోర తపస్సు చేసి ఏం చేసిండ్రు? సో ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే యూ కెన్ కాల్ మీ అట్ 972636 1966. భాగీరథులు ఏం చేసిండ్రు? ఆయన ఇప్పటికి కూడా ఎందుకు తలుచుకుంటాం మనం? ఒకవేళ తెలిస్తే చెప్పండి. ఇప్పటికైతే ఇంకో పాట వినేసి మనం మళ్ళీ తిరిగి వచ్చేద్దాము.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure.
2: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
3: Idi office party a leka jatra?
2: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
4: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
8: Yes sir.
7: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
7: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
9: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: So guys, welcome back. Ardha ganta ayipoyindi kada, ippudu manam serious ga topic lo keldam.
11: Na serious endukle, ide mana social subject.
10: చిన్నప్పుడు ఈ డెడికేషన్ మన స్కూల్లో గానీ దాని పెరిమిటర్ డిగ్రీలో పెట్టుంటే నేను కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లాంటివి అయిపోతుండే. అప్పుడు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ షోల్ చేస్తా ఉన్నా. బట్ ఇది కూడా మన సంతోషం కొరకే, అది మనం ఏది జరిగినా మన మంచికి అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. అయితే ఇందాక ఎక్కడ ఉన్న టాపిక్, యా, రివర్స్ దగ్గర సివిలైజేషన్ ఫామ్ అయింది. మీరు ఒక్కసారి మీరు చిన్నప్పుడు చదివిన 9th class 10th class పుస్తకాలు ఓపెన్ చేసి ఇండియన్ హిస్టరీ కాకుండా వరల్డ్ హిస్టరీ తీయండి. ఇండియన్ హిస్టరీ ఎట్లయినా ఫేక్ ఉంటుంది, అది పక్క కట్టేది. వరల్డ్ హిస్టరీ తీస్తే మీకు ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ ఇస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, నెక్స్ట్ చాప్టర్ ఇస్ మెసపటోమియానో ఏదో ఉంటుంది, దాని తర్వాత ఆఫ్రికా, ఇది ఉంటుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ మూడు కంట్రీ, ఐ మీన్ ఆ మూడు సివిలైజేషన్స్ కి కామన్ ఎలిమెంట్ ఏంది అంటే ఒక నది. ఎస్, అంటే ఒక నది అంటే మూడింటికి ఒకటే నది కాదు, అక్కడ ప్రవహించే ఒక నది. సో మన దగ్గర వచ్చి ఇండస్, మన పైన ఉండే యూరోప్, ఇట్ సైడ్ వచ్చేసి టిగ్రీస్ అనేదో నది ఉంటుంది, వాళ్ళ దాని గురించి, వాళ్ళ దేవతలు కూడా ఉంటారు దానికి రిలేటెడ్. అండ్ ఈజిప్ట్ లోనేమో నై. మీరు అడుగుతారేమో, అదే ఏం మాట్లాడుతున్నావు రా, భక్తి అన్నావు, సివిలైజేషన్ అన్నావు, నదులు అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, బుర్రుందా అని మీరు తిట్టుకోవచ్చు. వస్తున్నా 2 నిమిషాలు, మనం ఇందాక మాట్లాడు

0: మాట్లాడుకున్న భాగీరథి ఏదైతుందో ఇదంతా ఎట్లా కోరిలేట్ అవుతుందో మనం చెప్తాం. సో పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మన ఎంటైర్ ఇప్పుడు వేరే ప్రపంచాల గురించి, వేరే సివిలైజేషన్స్ గురించి, అందుకు మన దేశం గురించి మనం మాట్లాడుకుందాం. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని జానపదాలు ఎట్లయితుంటాయో అట్లా పురాణాలు కూడా వస్తాయి. ఆ పురాణాల లోపల ఎట్లా అంటే, మీకు తెలియకుండానే మస్తు విజ్ఞానాన్ని మీ ముందర పెడతారు. వన్ ఆఫ్ దట్ పురాణం, నాట్ పురాణం, కావ్యం ఈస్ రామాయణం. రామాయణం లోపల ఎంత అంతర్గతంగా ఎంత డీటెయిల్డ్ ఉంటుందో చదివితే మీకే అర్థమవుతుంది. వన్ ఆఫ్ సచ్ ఎగ్జాంపుల్స్ ఈస్ యోగ వాసిష్ఠ్యం, అండ్ ఇంకోటి రఘువంశం. అంటే రఘువంశం అంటే లైక్ రాముడు విశ్వామిత్రుల వారిని ఒక ప్రశ్న అడుగుతారు, మా నాన్నగారు వాళ్ళు ఎవరు, మా తాతగారు వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళ గొప్పతనం ఏంటి, అసలు నేను ఎట్లా మంచి రాజు అవ్వగలను అని. అంటే విశ్వామిత్రుల వారు ఒక పెద్ద కథ చెప్తారు. ఆ కథ లోపల ఇన్సిడెంట్ ఏంది అని అంటే, భాగీరథులు తన గురించి ఆలోచించక పరుల గురించి ఆలోచించి ఎట్లా కష్టపడ్డారు అని చెప్పేదే ఈ కథ. కొంచెం లెంత్ ఎక్కువైంది కదా, మనం ఈ పాట వినేసొద్దాం, దాని తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.
1: క్లియర్ గా చెప్పు, నాకు అర్థం కాలేదు.
2: మెమరీస్ కావాలన్నావు కదా, రేపటి నుంచి ఇస్తాను.

ఇప్పుడు మనకున్న ADHDకి ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి ఎట్లా దాని పేరు ఏమంటారు, సైడ్ అవ్వకుండా సైడ్ అవ్వకుండా ఎక్కడికో వెళ్ళిపోయినాం. బట్ పాయింట్ ఏంటి అంటే, భాగీరథుల వారు గంగా ప్రయత్నం ఎందుకు చేసిండ్రు అని అంటే, సగరులు ఐ మీన్ మీకు తెలిసిందే కదా, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఇట్లా దాని పేరు ఏమంటారు, ఎవరో ఋషిని గెలికితే ఆ ఋషి కోపం వచ్చి ఏ మీరు భస్మం కాండ్రా బై అని అంటే, వాళ్ళు అక్కడనే భస్మం కుప్పలు లెక్కుంటారు. ఆ భస్మం కుప్పలు లెక్కున్న వాళ్ళను ఎట్లా కాపాడాలి అని అనుకున్నప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఒక వరం ఇస్తాడు, నువ్వు నాకు కాదు నన్ను అడగకు శివుణ్ణి అడుగు, శివుడు నీకు ఆన్సర్ ఇస్తాడు అని అంటే, ఓకే ఓకే ఓకే అని చెప్పి శివునికి అది చేస్తే గంగమ్మ వస్తుంది. ఐ మీన్ కొంచెం నేను సీక్వెన్స్ మిస్ అయిపోతున్నా. గంగమ్మ దిగుతుంది. గంగమ్మ దిగినప్పుడు దీని పేరు ఏమంటారు, ఆ స్పీడ్ తట్టుకోలేరు, మొత్తం ప్రళయం లెవెల్లో ఆమె కిందికి దిగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళా శివయ్యకి ఫోన్ చేస్తాడు, శివయ్య నీ కాలు మొక్తానయ్యా భంచం జర కాపాడు మమ్మల్ని అని అంటే, అప్పుడు జటాజూటాలను వదిలి గంగమ్మను కంట్రోల్ చేస్తాడు. ఇది వన్ ఆఫ్ ది స్టోరీ, ఏన్షియంట్ స్టోరీ విచ్ ఇస్ అసోసియేటెడ్ టు శివ పురాణం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద కామన్ ఎమోషన్ విచ్ భగీరథ ఆర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాడ్ వాస్ భయం, రైట్? భయం అది కలిగించేది ఎవరు, మేము అని ఒక డైలాగ్ ఉంటది కదా అట్లా. సో ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ భక్తి ఈస్ త్రూ ఫియర్. నీకు భయం అయినప్పుడు దేవుణ్ణి మొక్కుతావు, అది తప్పు కాదు, దట్స్ లైక్ ది ఫస్ట్ స్టెప్. అక్కడి నుండి నువ్వు ఎట్లా ప్రోగ్రెస్ అవ్వాలి అనే దాని గురించి చెప్పడమే సనాతన ధర్మం లోపల వేరియస్ కథలు ఉంటాయి. సో రిమెంబర్ దిస్, ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ భక్తి ఈజ్ ఫియర్. ఒకవేళ నేను భయపడి దేవునికి మొక్కుతున్నా అంటే కొంతమందికి ఉంటది, నేను భయపడదు ఇంద్రావయ్య నీ అమ్మ నాకు ఇయో ఎక్కువ అని అనుకుంటారు. బట్ నువ్వు తప్పకుండా భయపడతావు, భయపడ్డప్పుడు పక్క దేవుని మొక్కుతావు. ఆ స్టేజ్ ప్రతి ఒక్కడికి వస్తుంది. ఇప్పటికైతే పాట వస్తుంది, పాట వినేసి వచ్చేయండి.

మంచి పాట విన్నాం కదా. ఇప్పుడు ఈ భయం బేస్డ్ భక్తి మన పురాతన దాంట్లలో ఏడున్నదో చూద్దాం. సో మొదట ఎక్కడ అంటే మార్కండేయ పురాణం అని ఒక ఆయన ఉంటాడు. ఐ మీన్ మార్కండేయ పురాణం అంటే ఇప్పుడు పురాణం మొత్తం చెప్ప, బట్ మార్కండేయుల వారని ఒక ఆయన ఉంటుండే. ఆయన దీని పేరు ఏమంటారు మీకు సినిమాలలో ఉంటది కదా, మార్కండేయుడి ఏ జాతి అని యమదొంగ సినిమా లోపల మన ఎన్టీఆర్ గారు చెప్తారు, ఐ మీన్ జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారు. అట్లా తారకన్ అంటాడు కదా, యముణ్ణే ఉడికించిన మార్కండేయుడి ఏ జాతి మానవ జాతి అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. సో ఆయన భక్తి ముందు యముని పాశం కూడా పనిచేయలేదు. ఇదొకటి, ఈ కథ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అని అంటే, యముడు దగ్గరకు వచ్చినప్పుడు కూడా హీ టెండ్ టు హోల్డ్ లింగం, అంటే శివుణ్ణి పట్టుకొని అది పట్టుకొని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, శివుణ్ణి పట్టుకోవడం అని అంటే రెండు సిద్ధాంతాలను పట్టుకోవడం, ఒకటి భక్తి, రెండవది జ్ఞానం. నీకు భక్తి ఎట్లా వస్తుంది రా బయ్యి అని అడిగితే, ద ఫస్ట్ థింగ్ ఇట్ డస్ ఇస్ బై క్లియరింగ్ ఆర్ క్లటరింగ్, ఐ మీన్ చెత్త అంతా ఏదైతే ఉంటుందో ఆ చెత్తని క్లటర్ ని క్లియర్ చేస్తే అప్పుడే నీకు భక్తి వస్తుంది. అకార్డింగ్ టు సనాతన ధర్మ, మా ఊరికూరికి సనాతన ధర్మ అంటే పెద్దగా అవుతుంది, మన పూర్వీకుల ప్రకారం జ్ఞానం ఈజ్ నాట్ యు నో సంథింగ్, ఇట్స్ అబౌట్ అన్కవరింగ్ వాట్ యు ఆల్రెడీ నో. ఇది ఈ తత్వానికే మన వాళ్ళు సిగ్నిఫికెన్స్ లెక్క స్ఫటికలింగం దీన్ని బహుమానం లెక్కిస్తుండే ఒకప్పుడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం మళ్ళా మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఒక పాట వినిపించేద్దాం.

ఇప్పుడు మార్కండేయుల వారు భయంతో లింగాన్ని పట్టుకుంటే ఆ కాలాంతకుడిగా మారి ఆ శివయ్య యముణ్ణి పారద్రోలేసిండ్రు. ఇది వన్ ఆస్పెక్ట్ ఆఫ్ భక్తి. ది సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ భక్తి, ఇది అకార్డింగ్ టు శివపురాణం. మనం ఎట్లా శివునికి విష్ణువుకి భేదం చూపెట్టాం కదా, సో మనకి ఇంకొక కథ తీసుకొని వస్తాం. ఈ కథ ఎవరిది అని అంటే శ్రీమద్ భాగవతంలో ఒక పాయింట్ ఉంటుంది. ఎట్లా అంటే సృష్టి ఎక్కడ ఆరంభిస్తారు రాబయ్య అని ఆలోచిస్తే ఒక సముద్రంలో మధ్యలో విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు, నెత్తి మీద చేయి పెట్టుకుని చిల్లవ్వకుండా పడుకుంటాడు. ఆయన నాభి నుండి పెద్ద కమలం వస్తుంది, ఆ కమలం మధ్యలో నుండి టపీ అని బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఈయనే పాపం దాని కమలం మీద కూర్చుంటాడు కదా. దీని వెనకాల ఒక పెద్ద సైన్స్ ఉంది, అది మళ్ళా మాట్లాడుకుందాం ఎప్పుడన్నా. బట్ ఇక్కడ ఇప్పుడు కొంచెం మనం ఉపోద్ఘాతాన్ని కథ లెక్కనే చూద్దాం. సో బ్రహ్మదేవుడు బయట చీకట్లో చూసి ఓ మై గాడ్ వాట్స్ హ్యాపెనింగ్, ఫైనల్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ వాట్ హ్యాపెనింగ్ అని చెప్పి చూస్తే ఎవరు కనబడరు. అయితే అసలు ఏంది ఏం జరుగుతుంది అని చెప్పి హీ టెండ్ టు మెడిటేట్. ఈ మెడిటేట్ చేసినప్పుడు ఆయనకు ఎవరు కనబడతారు అని అంటే మన తెలుసుగా ఎవరు, మనోడే మన కృష్ణుడు, కృష్ణుడు అంటున్నా మన విష్ణుమూర్తి. ఇది కనబడంగానే ఓ డ్యామ్ హీఈ్ మై దాని పేరు ఏమంటారు ఫౌండర్ అంటున్నా సారీ హీఈ్ మై దాని పేరు ఏమంటారు పై మా ఫాదర్ అని ఈయననే అనుకుంటాడు. అందుకే అన్నమయ్య కీర్తనలలో ఒకటి ఉంటుంది ఏంటంటే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానని పాదము అని అనుకుంటా అట్లా. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంది అని అంటే ఆయనకు భయంతో ధ్యానం చేసుకోవాలని ఒక ఆలోచన పుట్టింది కాబట్టి హీ లిటరల్లీ టుక్ దాని పేరు ఏమంటారు ఆయన ఆలోచనలని కేంద్రీకృతం చేసుకున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భయం అయినప్పుడు నువ్వు అంతర్ముఖునివి కావాలి. దీన్నే సైకాలజిస్ట్లు ఏమంటారు అని అంటే ఇట్స్ కాల్డ్ మెటాకాగ్నిషన్. వెన్ ఎవర్ యూ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ దట్ ఇస్ అవుట్ ఆఫ్ యువర్ బౌండ్స్, అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్, నువ్వేం చేయాలంటే వెంటనే ఆలోచించి ఓ షిట్ వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పి నీది నువ్వే ఆలోచించుకోవాలన్నమాట. కొంచెం పెద్దగా అయినట్టున్నది కదా. ఇప్పటికైతే ఈ పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వే కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Call 469-269-6476.
7: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
8: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family.

ఎగ్జాక్ట్లీ తత్పదం చింత నాకు కూడా గుర్తుకులేదు. యా ఎగ్జాక్ట్లీ బ్రహ్మదేవుడు కూడా విష్ణుమూర్తిని అట్లనే ఏం అది లేకుండా ఆలోచిస్తా అంటే ఆయనకు విష్ణుమూర్తి కనబడ్డాడు. ఇది పాయింట్. ఇది కూడా ఫియర్ బేస్డ్ డివోషన్. అంటే ఇప్పుడు మనం కొత్త మంది అనుకుంటున్నాం కదా, అంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అరే ఇప్పుడు నేను ఇట్లా దేవుడికి ఇది అడుగుతున్నా భయపడి అడిగిన రైట్ ఆ రాంగ్ అని. సో వీఆర్ ఆన్ ది రైట్ పాత్, దట్స్ ఆల్ ఫైన్. ఇక్కడ ఆగిపోతే అది ప్రాబ్లం అనమాట. ద నెక్స్ట్ స్టోరీ దట్ వీ హ్యావ్ టు గో, భక్తి నెక్స్ట్ స్టేజ్ ఎట్లా వస్తుంది అని అంటే ఇట్స్ రిలేటెడ్ టు ట్రాన్సాక్షనల్. ట్రాన్సాక్షనల్ అంటే నాకు మధ్యలో ఒక ఫ్రెండ్ ఒక డైలాగ్ కొట్టినండే చాలా రోజుల కింద. ఎట్లా అంటే మోస్ట్ ఆఫ్ అవర్ హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ హ్యూమన్ ఫ్రెండ్షిప్స్ ఆర్ రిలేషన్స్ ఆర్ కమిట్మెంట్స్ ఇట్స్ బేసికలీ ట్రాన్సాక్షనల్. అంటే నువ్వు నాకు గిదిస్తావు నేను నీకు గిదిస్తా అంటే అంతకు మించి ఏమి ఉండదు అని చెప్తా ఉండే. బట్ అపారెంట్లీ కొన్ని సిచ్యువేషన్స్ లోపల ఇట్స్ వే బియాండ్ దట్. ఆ ట్రాన్సాక్షన్ లను మించి ఆ ఎమోషనల్ ఏదైతే ఉంటుందో దట్స్ ది బ్యూటీ, అక్కడ బ్యూటీ ఉంటుంది అనమాట. సో ఆ రేంజ్ కి అందరు ఎదగడం యొక్క ముఖ్య ఉద్దేశం దిస్ భక్తి. మీరు అడగొచ్చు అంటే ఎక్కడ వేర్ కెన్ ఐ ఫైండ్ దిస్ ట్రాన్సాక్షనల్ డివోషన్ అని అంటే, మీరు అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు కృష్ణుని దగ్గరికి వెళ్లే సీన్ గుర్తు తెచ్చుకోండి. ఎక్కడ మన దాని పేరు ఏమంటారు, కురుక్షేత్ర యుద్ధం ముందు. అఫ్ కోర్స్ దుర్యోధనుడు ముందడికి వెళ్తాడు, బట్ ఆయన రుబాబ్ లెక్క పోయి ఆయన కాళ్ళ దగ్గర తలకాయ వెనకాల కూర్చుంటాడు. ఏ ఈయన గెలికేది ఏంది అని చెప్పి వెనకాల కూర్చుంటాడు. బట్ అర్జునుడు ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటాడు అవుట్ ఆఫ్, అంటే మీకు చూపిస్తే లైక్ చూస్తేనేమో పాపం అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అదంతుంటది, అది దట్స్ ట్రూ. ఇన్ అడిషన్ టు దట్ ఆయన కృష్ణుణ్ణి ఏం కోరుకున్నాడు అది మనం తెలుసుకోవాలి. ఏమడుగుతాడు కృష్ణ అంటే దుర్యోధనుడు ఫస్ట్, నాకు నారాయణ సేన కావాలి అని అంటే అర్జునుడు పోయి నాకు నారాయణ సేన వద్దు ఏమొద్దు, నువ్వు రాజాలి గంతే, నువ్వు వస్తే నేను విన్ అవుతా, నాకు నువ్వు తప్పింకేమొద్దు అని అంటాడు. ఇది దిస్ ఈస్ ద ట్రాన్సాక్షనల్ భక్తి దట్ వీ హ్యావ్ టు డెవలప్. అరే భయ్ నువ్వు ఉంటే నాకు ఏదన్నా అవుతుంది రా భయ్, నువ్వు జర తోడుండు గంతే. దట్స్ ది ఎసెన్స్ ఆఫ్ ఎంటైర్ ట్రాన్సాక్షనల్ భక్తి విచ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ అర్జున. కొంచెం లెంత్ పెద్దగా అయింది, ఐ కెన్ గెట్ ఇట్. ఒక పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం ఇంకొంచెం మాట్లాడుకుందాము.

ఈ పాట ఫ్రమ్ ద మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం. ఇక్కడ మనం అర్జునుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ పాట పెట్టేసా. ఒక సిచ్యువేషనల్ సాంగ్ ఉంది కృష్ణుణ్ణి ఇందాక చెప్పిన సిచ్యువేషన్ కి, అదొకసారి ప్లే చేస్తా.

అర్జునుడు ఎట్లయితే కోరుకున్నాడో అట్లా ఇంకొకడు కూడా ఉండే, ఆయన పేరే ధ్రువుడు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్ స్టోరీ. చిన్నప్పుడు మా తెలుగు సార్ చెప్తా ఉండే ధ్రువ ధ్రువతార ధ్రువతార అని ఒక కథ ఉంటది, గుర్తుందా? దాని లోపల ఏముంటది పాయింట్ అని అంటే, పాపం వాళ్ళ పిన్ని, అరే నువ్వు తండ్రి దగ్గర కూర్చోవద్దు, నీకు రాజ్యం లేదు ఏం లేదు పో బయటకు అని అంటే, పాపం మనోడు పోయి అమాయకుడు పోయి ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు. ధ్యానం చేసుకుంటూ కూర్చొని ఏం చేయాలి ఏం చేయాలంటే, సరే అఫ్కోర్స్ చిన్నపిల్లలు ధ్యానం చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు అంటారు కదా, ఎగ్జాక్ట్లీ అట్లనే దేవుడు ప్రత్యక్షం అయితే మనోడు ఉండి, నాకు మా నాన్నకన్నా ఎక్కువ రాజ్యం కావాలి, అసలు ఇది సరిపోదు మా నాన్నకన్నా మా తాత కన్నా. ఫర్ దోస్ ఆఫ్ యూ డజంట్ నో, ధ్రువుని తాత ఎవరు రాబోయే అని అంటే తాత చీ తాత కాదు బ్రహ్మ. సో ఆ బ్రహ్మదేవుని కన్నా మించి ఇంకేది ఉంది అని అంటే పైన ఉన్న ఆకాశమే. సో విష్ణుమూర్తి అట్లా పైకి చూసి, ఓ పని చేయరా నటు వెళ్ళిపోను అని చెప్పి ధ్రువతారం చేసేస్తాడు. సో మొత్తం ఔటర్ స్పేస్ కి కింగ్ ఎవడు అని అంటే ధ్రువతార. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో నీ కోరికలను ఎట్లా అంటే నువ్వు అనుకునే దానికన్నా ఎక్కువ ఎట్లా తీరుస్తాడు అని చెప్పడానికే ఈ కథ. అండ్ ఆల్సో మీకు రామాయణం లోపల సుగ్రీవుని గురించి తెలిసిందే కదా, దట్స్ ప్యూర్ ట్రాన్సాక్షన్. నువ్వు మా నాకు రాజ్యాన్ని, నేను నీకు సీతమ్మను ఫైండ్ అవుట్ చేయడానికి వానరుల సేనను పంపిస్తా. చూడ్నీకి మీకు ఇది ఒక అరే ఏంట్రా వీడు ట్రాన్సాక్షన్ అంటున్నాడు, బిజినెస్ డీల్ అంటున్నాడు అని అనుకుంటున్నారు, కానీ వెన్ యూ రీడ్ రామాయణ యాజ్ ఎ హ్యూమన్ బుక్, నాట్ లైక్ ఏ విష్ణు అవతారం, యు విల్ సీ ఓకే ఇంత స్ట్రాటజీ ఉంటుందా, ఇంత ఇది ఉంటుందా అని మీకు అర్థమవుతుంది అన్నమాట. అట్లా సో ఒక్కటే విధంగా కాకుండా మనం మన సనాతన ధర్మాన్ని యూ హ్యావ్ టు లుక్ ఫ్రమ్ వేరియస్ ఆస్పెక్ట్స్. యూ కెన్ లుక్ ఇట్ ఫ్రమ్ ఆంథ్రోపాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూ కెన్ లుక్ ఇట్ ఫ్రమ్ సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకవేళ మోడర్న్ న్యూరో సైంటిస్ట్ ఎవరైనా ఉంటే న్యూరో సైన్స్ పరంగా చూడొచ్చు. నువ్వు అంటే ఇంకా కావాలని నువ్వు నాలాంటి మీ పామరుణ్ణి అని అంటే, అరే నాకేం తెలియదురా అంటే, నీకు భాగవతం యాక్సెసిబుల్ ఉంది, ఒక కథ లెక్క వినొచ్చు, ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. దట్ ఈస్ ది ఎసెన్స్ అన్నమాట. కొంచెం లెంత్ ఎక్కువైంది, ఒక పాట వినిపించేద్దాం. Take a minute. But let's not wait for a change. Let's be the change.

ఎప్పట్లా ధ్రువుని గురించి పెట్టి ధ్రువతారా పాట పెట్టేసినాం. సో ఇప్పుడు ఇఫ్ వి గో బ్యాక్ టు అవర్ ఎర్లియర్ టాపిక్, రెండు రకాల భక్తుల గురించి మనం మాట్లాడేసుకున్నాం. దిస్ ఇస్ ఆల్ గుడ్. ఇది ఎట్లా అంటే రెగ్యులర్ వ్యావహారిక జీవితానికి మంచిగా లింక్ అయ్యేటట్టు ఉంటది. అంటే ఇక్కడే ఆగిపోవచ్చా, నేను గుళ్ళోకి వెళ్ళినా, కొబ్బరికాయ కొట్టినా, నువ్వు నాకు పంచి చేయాలని అర్చన చేసిన, అయిపోయింది. ఇస్ దట్ వాట్ ద భక్తి మీన్? ఇస్ దట్ వాట్ ఇట్ మీన్స్ అని అంటే నో, అంతకు మించి ఇంకా చాలు ఉంది. ఎట్లా అనంటే మీకు కొంతమంది పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ చెప్తా. లైక్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ ప్రహ్లాదుల వారు. ఈ పాట అయిపోయినాక మనం వాళ్ళ ఎగ్జాంపుల్స్ కూడా విందాం. ఇంకోటి స్వామి హనుమంతుల వారు, మంజిగాడు. ఇంకా మీరాబాయి. ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి ఆస్పెక్ట్స్, వీళ్ళందరి జీవితాలు చూస్తే నీకు ఒక బ్యూటిఫుల్ లింక్ అర్థమవుతుంది. అందరు భక్తే, ఎవరిని తప్పు ఎవరిని ఒప్పు అని ఏం లేదు. బట్ వాళ్ళు ఒక్కొక్క మెంటల్ స్టేట్ కి లింక్ అయి ఉండి ఆ భక్తిని వాళ్ళు ఫాలో అయినరు, అంటే ఆ విధానాన్ని వాళ్ళు ఫాలో అయినరు. కొంచెం హై అవుతున్నట్టున్నది, ఒక పాట వినేసి వచ్చేద్దాం.

0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 or visit astroramji.com.

సో ఇప్పటి వరకు వ్యావహారికం అయిపోయింది. ద నెక్స్ట్ థింగ్ దట్ గోస్ అంటే హ్యూమన్ నేచర్ ఎట్లా గ్రో అవుతుంది అని అంటే, అంటే మీరు కొంచెం రిచ్ పైసలున్న దగ్గర చూడండి, యూ విల్ యూజువల్లీ ఫైండ్ ఇట్. అంటే వాళ్ళు ఎట్లా అంటే, దేవుడు ఇట్స్ లైక్ అన్ ఇంటర్నల్ థింగ్ అండి, అసలు దేవుడు అనేటి వాడు ఎక్కడ అంటే మన శ్వాసలలో దాంట్లో, ఐ మీన్ నేను తప్ప అంటలే బట్ ఒక టోర్లో చెప్తారు అని అంటున్నా. సో ఆ లెవెల్ ఎప్పుడు వస్తుంది అని అంటే, వెన్ ఆల్ యువర్ నీడ్స్ మీట్, నువ్వు నీ చుట్టూ నువ్వు అందరు మంచిగా ఉన్నప్పుడు యూ టెన్ టు ఫైండ్, ఐ మీన్ యూ టెన్ టు లుక్ ఫర్ సంథింగ్ ఎల్స్. అదే ఇదంతా కాదు, నాకు ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి అదనమాట. ఇది తప్ప అంటే కానే కాదు, బట్ అది కూడా ఒక స్టేజ్ ఆఫ్ భక్తి. ఇట్స్ లైక్ హయ్యర్ లెవెల్. ట్రాన్సాక్షన్ కన్నా మించి ఉండేది ఎమోషనల్ భక్తి. ఇది ఎవరు ఎవరు అని అంటే, మీకు మస్తు మంది ఉన్నారు. ద ఫస్ట్ ఎగ్జాంపుల్ దట్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఇస్ ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కథ వింటే మీకు ఒక బ్యూటిఫుల్ లెసన్ తెలుస్తుంది. ఏంది అని అంటే, ఆయన నారాయణ జపం నాకు ఏదో కావాలి నన్ను మార్చాలని కాదు, జస్ట్ అట్లా చేస్తున్నాడు ఆయన. నాకు తెలుసుకోవాలనుంది, నాకు తెలుసుకోవాలని ఉంది, ఇట్లా చూడాలనుంది చూడాలనుంది అని. అది అక్కడి నుండి పుట్టేదే ఈ తంతరేమంటారు భావికమైన భక్తి. అంటే నువ్వేం జరిగినా నువ్వు వానికి అప్డేట్ ఇస్తా ఉంటావు, అరే మామ గట్లా కాదు గిట్లా రాగదురా గిదురా అని చెప్తా ఉంటావు. అంటే లిటరల్ గా దోస్తుని, ఐ మీన్ దేవుణ్ణి కూడా దోస్తు లెక్క చూస్తావు. అంటే ఇట్లనే ఇంకొక ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నాకు గుర్తు రావట్లే, బట్ ఇప్పటికైతే ఒక పాట వినేసి వచ్చేద్దాం. మీకు వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఇంకా లైవ్ గా కావాలి అని అంటే, మీరు మంజునాథ సినిమాలో ఫస్ట్ పాట ఉంటది గుర్తుందా,

0: ఇట్లా శివుణ్ణి తిడతా ఉంటాడు. శివుణ్ణి తిడతా ఉంటే అక్కడ పైన శివయ్య డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ భక్తి. అది ఎట్లాంటి భక్తి? ఈ పాట తర్వాత విందాం.
1: రుద్ర వీరభద్ర కైలాసాన నీకు సుభిక్షం సుభిక్షం, నిన్ను నమ్మిన భక్తులకి దుర్భిక్షం దుర్భిక్షం దుర్భిక్షం. రుద్ర ఏ వీరభద్ర, ఈ నమ్మని వాడి చేత చిక్కితే

సో అట్లా ఇప్పుడు మనం మెల్లగా ఎమోషనల్ ఏమంటారు తెలుగులో భావికమైన భక్తి. ఇందులోపల రకరకాలు ఉంటది భయ్, ఎట్లా అంటే వాత్సల్యం, పుత్రవాత్సల్యం. పుత్రవాత్సల్యం అంటే ఎవరు? ఫస్ట్ నాకు కనబడంగానే, నాకు అనుకోగానే గుర్తొచ్చేది ఇద్దరు, ఒకరు యశోదమ్మ, చాగంటి గారి పుణ్యమా అని వకులామాత. వీళ్ళిద్దరి దగ్గర మనం మన దేవుళ్ళను ఒక పిల్లాడిలాగా ఎట్లా చూసుకోవచ్చో కూడా చెప్పే అంత బ్యూటిఫుల్ కథ అనమాట. అంటే వేరే వాటి గురించి నేను ఎప్పుడు చదవలేదు, బట్ వాళ్ళు ఆస్కారం ఇస్తారో ఇవ్వరో నాకు తెలియదు, కానీ మన దాంట్లో మాత్రం ఇట్లా పుత్రుని లెక్క కూడా చూసుకోవచ్చు, అంత బ్యూటిఫుల్ అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ బ్రెయిన్ వర్క్, లైక్ ఎవ్రీథింగ్ ఇస్ అసోసియేటెడ్ మైండ్ అంటారు కదా. నువ్వు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటే అట్లా నీకు కనబడమే దేవుని యొక్క తత్వం, హూ ఎవర్ గాడ్ ఇట్ ఈస్ అట్లా. అండ్ ఇంకా బ్యూటిఫుల్ ఎవరు అని అంటే కౌసల్యమ్మ. ఒక ఇన్స్టెన్స్ లో ఆమె రామునితో మాట్లాడతారట. ఎట్లా అంటే నేను ఇప్పుడు అంటే నేను కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని, బాహుబలి లోపల రమ్య కృష్ణ లెవెల్ లో అది చేసి నేను రాజమాత లాగా నీకు ఆజ్ఞాపిస్తున్నా, నువ్వు రాజ్య బహిష్కరణ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నా మాట వినొచ్చు అని చెప్పి వెంటనే నార్మల్ గా అయిపోయి, అరే నేను కూడా తల్లినే కదరా, తండ్రి మాట కన్నా తల్లి మాట ప్రెసిడెన్స్ ఎక్కువ ఉంటది కదా అకార్డింగ్ టు బాడ్ మాస్ రూల్ అని అంటే, రాముడు ఉండి అమ్మా ఏందమ్మా నువ్వు ఇట్లా చేస్తే ఎట్లానమ్మా, మహారాణివి, తల్లి కన్నా ముందు నువ్వు మహారాణివి అని చెప్పి కర్తవ్య బోధ చేసింది కూడా రాముడే. సో లైక్ నువ్వు దేవుణ్ణి ఏ విధంగానైనా తలుచుకోవచ్చు, ఒక రాజు లెక్క, ఒక దాని పేరు ఏమంటారు, ఒక పుత్రుని లెక్క, ఒక దోస్తుగాని లెక్క. దోస్తుగాని లెక్క అంటే మీకు మస్త్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, సుధామ, హనుమ, అర్జునుడు, సుగ్రీవుడు, విభీషణుడు. ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటా ఉంటే నీకు ఇట్లా పీక్స్ లోకి వెళ్ళిపోతావు అనమాట. అండ్ అన్నిటికన్నా వన్ ఆఫ్ ది హైయెస్ట్ అదేంది అని అంటే, మనకు రాసలీలలు రాసలీలలు అంటారు కదా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ అదర్ వే, అది చాలా తప్పు. రాసలీలలు అంటే ఎట్లా అంటే రసశక్తి అని అంటే, విచ్ ఈస్ అసోసియేటెడ్ టు దట్ క్యూరియాసిటీ, అంటే అరే నేను వీనితోటే ఉండాలా, వీనితోటే ఉండాలరా, ఏదో ఒకటి చేయాలరా కృష్ణంతో అన్నట్టు ఒక క్యూరియాసిటీ ఉంటది కదా, దాన్ని మనోళ్ళు చెప్పింది. అండ్ మోర్ ఓవర్ రాసలీల టైంలో కృష్ణుని ఏజ్ కేవలం 11 or 9 మాత్రమే. సో దీన్ని మన సినిమా వాళ్ళు ఎట్లనో గలీజ్ గా డిపిక్ట్ చేస్తారు, అది వేరే విషయం. దానే మధుర భావం అని అంటారు, దట్ ఈస్ ఆల్సో అసోసియేటెడ్ టు యువర్ ఎమోషన్. కొంచెం లెంత్ ఎక్కువైంది, ఒక పాట వినేసి వచ్చేయండి. తల్లి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తల్లికి రిలేటెడ్ పెడితే బెటర్ కదా.

ఎంత బ్యూటిఫుల్ గా వాడింది కదా, ఎంత బ్యూటిఫుల్ గా రాసింది కదా అట్లా. అంటే కృష్ణుడిని గొప్పతనం ఏందనంటే నువ్వు ఎట్లా నన్ను ఊహించుకోరా పోయి నువ్వు వాడిని, వాడు నువ్వు ఎట్లా అంటే నీళ్ళ లెక్క ఏడ వేసినా ఆ షేప్ లోకి వచ్చేస్తాడు. నువ్వు ఫ్రెండ్ లెక్క చూస్తావా, ఓ ఫ్రెండ్ సఖ్యం సఖ్యభావం లోపల మన ఈయన పేరేంది, ఈయన పేరేంటి బ్రో, సుధామా, సుధాముని లెక్క వస్తాడు. సరే అట్లా కాదు, ఇంకా క్లోజ్ రిలేటివ్ బావమరుదు లెక్క చూస్తావా, అర్జునుడు ఉన్నాడు. అండ్ ఇంకా నువ్వు రాజు లెక్క చూస్తావా, ఉగ్రసేను దగ్గర రాజు లెక్క చూస్తావు. అండ్ నువ్వు గురువు లెక్క చూస్తావా, మనకు తెలిసిన శ్లోకమే ఉంది కదా, కృష్ణం వందే జగద్గురం అనుకుంటా. అట్లా ఏడ పడతా ఆడ ఎట్లా పడతా అట్లా మనం దేవుణ్ణి మొక్కుకోవచ్చు. ఇది మనోళ్ళు ఇచ్చిన మనకొక బ్యూటిఫుల్ నేచర్ అన్నమాట. అంటే దీంతో నీకేమొస్తుంది, మీరు అడగాల్సిన నెక్స్ట్ ప్రశ్న ఏంటి అని అంటే, అరే సరేలా భయ్ 2 గంటలు సొల్లేసినావు, వెరీ గుడ్, సంతోషం. దీంతో మాకేమొస్తుంది అని మీరు అడగాలి, నేను అడిగితే చెప్తా. ఇక్కడ వీటన్నిటి గురించి ఏడా అంటే, ఈ భక్తి అన్నిట్ల లోపల మనకు ఎనిమీ ఏందిరా భయ్ అని అంటే ఈగో. ఈగో అంటే తెలుసు కదా, గర్వం. అంటే నువ్వు అంటే అందరు అంటారు, అరే నాకు గర్వమే, నేను దేవుని తర్వాత దేవుని అట్లా అంటుంది, అసలు నాకు గర్వం ఏంటి అని అనుకుంటాం. బట్ తెలుసో తెలియకో నీ బుర్ర లోపల అక్కడ నాటకపోయేది ఏమన్నా ఉంది అని అంటే, దట్ ఈస్ కాల్డ్ గర్వం. ఆ గర్వం పెద్ద పెద్ద బ్రహ్మదేవుడు విశ్వామిత్రుడు హేమహేమిలకే వచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ చెప్పగల మనం ఎంత కదా. అది రాకుండా ఉండడానికే దాస్య భావం అని ఒకటి పెట్టిండనమాట. అరే నువ్వు నేనేం చేసినా నాకు సంబంధం లేదు, నువ్వే అన్ని చూసుకుంటున్నావు, నువ్వే అన్ని చేస్తావు, నువ్వే అంత నీకే క్రెడిట్ మొత్తం ఆనికే ఇచ్చేస్తావు. ఈ దాస్య భావంలో ఉన్న గొప్ప వ్యక్తి ఎవరు అని అంటే, ఇంకెవరు, మా గురువు గారు హనుమంతుడు. సో హనుమంతుని యొక్క గొప్పతనం ఏంది అని అంటే, ఆయన మాట్లాడేటప్పుడు అన్ని తర్కం చేస్తాడు, అన్ని మాట్లాడతాడు, అన్ని చేస్తాడు. మళ్ళీ వచ్చి అంటే మీకు తెలుసు కదా రామయ్య, నేనిక్కడ నేను ఒక చిన్న పిపీలి కానీ, నేను బుచ్చి కోతిని అని అంటాడు. సో చెప్పేదంతా చెప్తాడు, బట్ నాకేం తెలుసు అని అంటాడు. ఇది హనుమ యొక్క ఔన్నత్యం. మనం అట్లా అని చెప్పి దేవునితో అట్లా డీల్స్ మాట్లాడుకోవద్దు. వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, నాకేం తెలియదు అంత నువ్వు చేస్తున్నావు అని చెప్పి బగ్గి గుర్ర బగ్గిలు ఆయన చేతిలో పెట్టాలి. ఇది ఒక రకమైన భక్తి. ఇది మాట్లాడినాక మనకి ఇంకోటి ఉంటుంది, దట్ ఈస్ లైక్ ది ఫైనల్ స్టేజ్. అది ఇప్పటి వరకు చాలా వరకు జనాలు దే ఓన్లీ మేడ్ ఇట్ థియరిటికల్, బట్ ప్రాక్టికల్ గా చేయడం ఓన్లీ మనకు తెలిసిన దాని లోపల 4-5 ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఈ పాట అయిపోయినాక మాట్లాడుకుందాం.

సో అట్లా మనం దాని పేరేమంటారు భావికమైన భక్తి అంటే ఎమోషనల్ డివోషన్ గురించి మాట్లాడుకుందాం. ఇక లాస్ట్ కు వచ్చేది ఏందిరా భయ్య అంటే ఇది కాదు గది కాదు ఏది కాదు అంతా ఒకటే, మొక్కేటోడు మొక్కించుకునేటోడు మొక్కేది అంతా ఒకటే అని చెప్పడమే అద్వైతం. ఇది నేను ఇట్లా రేడియోలో మాట్లాడినాక పిచ్చి మింగిందిరా అని అంటారు, బట్ ఇది యాక్చువల్లీ కొంత గొప్ప గొప్ప వ్యక్తులు చేసి చూపించారు. మీరు చదివితే వాళ్ళ జీవిత చరిత్రలు, దేర్ ఆర్ సర్టెన్ వేస్ హౌ దే హావ్ డన్. ఒకరు ఆదిశంకరాచార్యుల వారు, అండ్ ఆయన కన్నా ముందు వేదవ్యాసుల వారు ఉన్నారు, అది వేరే విషయం గానీ, అంటే ఋషి పరంపర కూడా ఉంటది. ఆదిశంకరుల వారు, నడిచే దేవుడు కంచి పరమాచార్యుల వారు, రమణ మహర్షుల వారు, అండ్ స్వామి వివేకానంద, అండ్ ఇంకా రామకృష్ణ పరమహంస, ఇట్లా వీళ్ళు నడిచే విధానం ఏందిరా భయ్ అని అంటే ఇదే అద్వైతం. ఈ అద్వైతాన్ని అంటే లైక్ నువ్వు తెలుసుకున్నా కొద్దీ తెలుసుకున్నాను, అంటే అదొక సముద్రం లెక్క. ఇట్లా దీని పేరేమంటారు, అరే నాకు అర్థమైపోయిందిరా అని చెప్పడానికి ఉండదు అన్నమాట. ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తున్నా. ఈ అద్వైతం స్టేజ్ కి మీరు అందరు రావాలి, మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ, యాజ్ ఏ ఆల్వేస్ సే, నా అహంకర్త హరికర్త. ఇప్పటికైతే పాట వినేసి మనం మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. దిస్ ఈజ్ అబౌట్ ది భక్తి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials. One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
2: కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మెడికల్ స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.

everyone. This is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna samandha entante. Many times, na night songs eppudu play chestu, audience ni urruthulu istu, eppudu ananda padustunna. Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ అనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకునే సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలున పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఊగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట 1-2.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF యాక్టెక్ INC is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

నమస్కారం, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకునే సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: గా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూవిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది.

0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
1: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉన్నతిలోకిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలో పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7 ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సర్వీ జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సర్వీ అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ అస్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
2: Hi, nenu me blueberry muffin. Nenu 40% preservative chesaru. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
1: Hi there muffin. Nenu India Today pastry ni. Nanu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Yen cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating Sag factory made food. Experience the one of a kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. Radio Surabhi Revisit.
3: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
4: King and Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
5: Thank you for being in our journey.
6: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్స్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్నా సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతు నవ్విస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేజ్ గా చెప్పాలంటే ప్రియలాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగాలే గుండెలో పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నాడు. అదే 107.9 FM HD3లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు?

0: 4914.
1: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: What is this boss?
1: Let's try the Ura Mas.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Nakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urutulu istu eppudu aanandaparustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: strawberry muffin. Then 40% preservative jo chesaru. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
1: Hi Ram Muffin. Nenu India Today pastryni. Nanu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Em cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. Radio Surabhi Revisit.
2: Palluchuvu mantuna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
3: Chala pagadanni apply chesarandi ivanni.
2: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Paya, haleem, rumali roti, natukodi curries and much more. Peel Mar Indian Cafe.
4: Thank you for being in our journey.
5: Boring long drives ki, tiring workouts ki, ఒక్కటి solution. Radio Surabhi, Americano Telugu Restam.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లే మరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ.

0: భాష ప్రేమికులు ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టడా బాబాయ్, థ్యాంక్ యూ.
1: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary jarupukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urruthuluvistu eppudu aananda parustunna Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

everyone, this is Koti, music director, Surabhi Radio, 4th anniversary, Jalpukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times naa night songs eppudu play chestu, audience ni urruthuvistu, eppudu aananda paristunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ అనివర్సరీ చేసుకో, చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసినప్పుడు చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: is Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి రివిజిట్.
2: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం, వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
3: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
4: I asked you to come to our place.
5: Our place, Indian cuisine.
6: Thank you for being in our journey.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani pandiche vidhanam ivanni kuda chodavtayi. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech INC. Malemari Farms believes that farming is not backward. It is the future. VVF AgTech INC is your calling for farming. Malemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urruthulu istu, eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ஐபிஎல் மேட்சஸ் அயினா, கொத்த மூவி ரிலீஸ் அயினா, நியூஸ் ஏதைனா, டைமிங் அயினா, இதிகா சொல்லுங்க. ரேடியோ சுரபி அமெரிக்காலோ தெலுங்கு நிமிஷம்.
1: யூ ஆர் லிஸ்னிங் டு ரேடியோ சுரபி 107.9 எஃப்எம் HD3.
2: ஈரோஸ் எக்கடக்கு வச்சா அக்கா?
3: லூ, பெஸ்ட் பார்ட்டி இன் டவுன் ஹோஸ்ட் చేస్తున్నారు. கேட்டரிங் எவரோ கணக்குந்தாம் பதா.
2: அக்கா, லைஃப் தோசா, லைஃப் ஜலேபி, பஞ்சாபி, சவுத் இண்டியன், இண்டோ சைனீஸ், சாட், இக்கட சாலா பெத்த லிஸ்டே உண்டி. அக்கா அக்கா
3: இங்கா வேல் ரெஸ்டாரண்டே பிளேட் தீஸ்கோ.
4: ராஜுலாஸ் கிச்சன் கேட்டரிங் உண்டே, எவரైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. ராஜுலாஸ் கிச்சன் கேட்டரிங் பாப்புலர் ஸ்ட்ரீட் ஃபுட்ஸ் నుంచి பான் இண்டியன் டிஷஸ் தாக்கா, ஃபுட் டெலிவரி டு ஃபுல் சைஸ் கேட்டரிங். நீ ஈவென்ட்ஸ் நீ கிராண்ட் గా மாச்சேண்டி ராஜுலாஸ் கிச்சன் தோ. ஃப்ரீ டெலிவரி ஆப்ஷன்ஸ் அண்ட் கேரண்டீட் பெஸ்ட் இன் கிளாஸ் டேஸ்ட். ஃபார் புக்கிங்ஸ் கால் 9728797999.
2: இந்தியா கி டெலிபோர்ட் ஐதே ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ to support at mypursu.com.
5: Hi everyone, this is Koti, music director, Surabhi Radio. 4th anniversary jarupukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urruthulu isthu eppudu aananda padustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: రేడియో సురభి రివిజిట్.
1: బిల్డింగ్ ఇస్ కూల్ అనుకొని ఏం లాభం?
0: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
1: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
2: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ అ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
0: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
3: హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

everyone, this is Koti, music director, Surabhi Radio, 4th anniversary, Jalpukuna Sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times naa night songs ni eppudu play chestu, audience ni urruthulu istu, eppudu aananda parustunna, Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులుగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే
1: స్టూడియోలో టైం 2 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: Radio Surabhi Revisit.
5: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
6: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
4: Thank you for being in our journey.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

ಮುಂದು.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూవిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary jarupukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urruthulu isthu eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్నా సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రీ ఇయర్

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలున పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలున పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పిస్టిని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీ లో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
5: Radio Surabhi Revisit.
6: Windstorm related property claims, replace residential and commercial roofs, hell to nail contracting.
7: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
5: Thank you for being in our journey.
8: కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7 ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరువి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరువి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
9: టు రిజిస్టర్ యాజ్ అ కపుల్, గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, 516-851-6919 or email at admin@radiosurabhi.com.
10: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary jarupukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urutulu isthu eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jalpukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urruthuruvistu eppudu aanandaparustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసినప్పుడు చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
1: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support @mypursue.com.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
3: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరువి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటవారి సౌజన్యంతో రేడియో సిరువి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
4: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: Abhi revisit.
1: పళ్ళు చుబ్బు అంటున్నా.
0: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
2: చాలా పగడ్బందీ అప్లై చేశారండి ఇవన్నీ.
0: స్పైస్ రేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు. హలీం, రుమాలి రోటి, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. ఫీల్ మోర్ ఇండియన్ కెఫే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ. ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Hi, this is R.P. Patnaik. Radio Surabhi 4th anniversary celebrate cheskuntunnanduku chaala happy ga undi. Mukhyanga మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా ఫోర్త్ యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
4: IPL matches aina, kotta movie release aina, news edaina, timing aina, undiga thoduga Radio Surabhi America lo telugu ishtam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Radio Surabhi Revisit.
5: Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
6: Shalini, Dallas lo jarige functions lo decoration lo abhi jarugutunnayata.
7: Ikkada Vivid Flowers lo undanta ippudu telisindi.
8: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
9: Law Offices of Janeta.
10: Thank you for being in our journey.
11: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
12: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: మన రేడియో సురభి 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భాన అందరికి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా రాజశ్రీ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2 ఇయర్స్ ముందు అనుకుంటాను, నేను చాలా మంది అమెరికాలో నా అభిమానుల్ని ఈ మీ ప్రోగ్రామ్ ద్వారా కలవడానికి మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను యుఎస్ వచ్చినప్పుడు మన రేడియో సురభి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశ్రీ గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursue.com.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
4: ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్ ఆర్ కాల్ 469-269-6476.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో

అంటే మనం ఎంట్రీ రావడానికి మామూలుగా ఎలా అంటే సరిపోదు, కొంచెం పూల్ పడాలి, బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ బాగుండాలి, దాని పక్కన స్లో మోషన్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి అని చెప్పి అల్లు అర్జున్ గారు అలవై కంఠపురంలో ఏ రిక్వైర్మెంట్లు అయితే

వెన్వస్ లాస్ట్ టైం ఒక పెన్ను పేపర్ పెట్టుకుని పట్టుకుని మీరు ఏమైనా రాసింది? ఎప్పుడు రాశారు? నేను ఏమైనా రాయడానికి ఆత్మకథైనా రాస్తానంటారా ప్రతిరోజు రాయడానికి? వి జస్ట్ టైప్ ఆన్ ద పేపర్స్ ఆఫ్ ద ట్యాబ్స్ ఆఫ్ ద ఎవ్రీథింగ్ అని చెప్పేసి మీరు అంటారు. బట్ యా, దర్ ఇస్ సంథింగ్ ఎల్స్ దట్స్ మోర్ దెన్ దాట్. డే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. మ్యాటర్ ఏంటంటే, ఐ థింక్ లాంగ్ లాంగ్ ఎగో బట్ నాట్ సో లాంగ్ ఎగో, ఒకసారి నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చారన్నమాట. హీ కేమ్ అండ్ హీ టోల్డ్, యాక్చువల్లీ మీ హ్యాండ్ రైటింగ్ ని మీరు చదవచ్చు తెలుసా అండి అని చెప్పేసి అన్నారు. అవునండి, హ్యాండ్ రైటింగ్ నేను మంచిగా రాస్తే చదవచ్చు ఆబ్వియస్లీ అంటే, అలా కాదండి, మీరు హ్యాండ్ రైటింగ్ రాసే దాన్ని బట్టి మీ పర్సనాలిటీని చదవచ్చు తెలుసా అని అన్నారు. వెయిట్ వాట్ అని అన్నా. సో బేసికల్లీ మ్యాటర్ ఏంటంటే, మనం ఏదైతే హ్యాండ్ రైటింగ్ రాస్తామో అందులో ఉన్న స్ట్రోక్స్ బట్టి, మనం ఎట్లా ఎండ్ చేస్తున్నామో దాన్ని బట్టి మన పర్సనాలిటీ అనేది గేజ్ చేయొచ్చు అంట. అండ్ ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ హ్యాండ్ రైటింగ్ డే అని కూడా ఒకటి ఉందంట, తెలుసా మీకు? ఈరోజు ఆ రోజు ఏంట కాదు, ఈ రోజుకి ఆ రోజుకి సంబంధం లేదు. బట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దట్ ఇదంతా ఎందుకు డిస్కషన్ స్టార్ట్ అయింది అంటే, స్కూల్లో ఉన్నప్పుడు నా హ్యాండ్ రైటింగ్ చాలా మంచిగా నీట్ గా పద్ధతిగా బ్యూటిఫుల్ గా ఉండేది. ఓకే, మెల్లమెల్లగా టైం గడిచే కొద్దీ మనం అంత నీట్ గా రాయక్కర్లేదాము అని చెప్పి ఆ హ్యాండ్ రైటింగ్ కాస్త మారిపోయింది. ఇప్పుడు ఇంకా మారిపోయింది, ఆల్మోస్ట్ కొంచెం కోడి లైట్ గా కాళ్ళతో గీకినట్టు ఉంటుంది అనమాట. సో అంతగా మారిపోయిన హ్యాండ్ రైటింగ్ ఎందుకు మారింది అని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే కనుక, మనం యాజ్ అ పర్సన్ గా ఎంతవరకు అయితే మారామో అది రిఫ్లెక్షన్ చూపిస్తోంది అనేది పెద్ద విషయం. అది ఆన్ దాట్ నోట్, మరి మీరు ఎంతవరకు మారారా లేదా అని మీరు చూడాలంటే మీ చిన్నప్పటి నోట్స్ చూడండి, ఇప్పుడు చూడండి. అండ్ ఆ డిఫరెన్స్ మీకు చాలా స్ట్రైకింగ్ అనిపించింది అనుకోండి, యూ చేంజ్ ఎ లాట్. లేదా అప్పటికి ఇప్పటికి ఇలాగే ఉందనుకోండి, ఆలోచించాల్సిన విషయమే, కొన్ని మారాలి, అది మ్యాటర్. ఎప్పుడైతే మాత్రం ఏ మార్పు లేకుండా అద్భుతమైన పాఠం ఒకటి రెడీ చేసా, వెంటనే ఉండండి. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. అండ్ ఇప్పుడు ప్లే చేసే పాట ఒక ఒక మంచి బ్యూటిఫుల్ పాట ఫ్రమ్ ద మూవీ చెన్నై లవ్ స్టోరీ. పొద్దు పొద్దునే మంచి మెలడీస్ మనం వినాలనుకుంటాం కాబట్టి మనసారు గారి కాంపిటీషన్ లో అనంత శ్రీరామ్ గారు రాసిన పాట జావేద్ అలీ వాయిస్ లో వదలండి.

0: Adhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, విచ్ అమి కబాబ్ పరోటా కూడా.
4: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
6: Mana Telugu Dentist at your service. Dallas Smiles Dental and Orthodontics to appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups to paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu. They have affordable prices and flexible payment plans. Mee family ki meeku poorthi dental care all at one place. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.

0: Yes, we are back. Dev Dhanadhar Avinash to DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. So, in fact, my WhatsApp group lo చిన్న కాన్వర్సేషన్స్ అవుతున్నాయి అన్నమాట జాతరకు సంబంధించి. మొన్న సండే ఏదైతే ఒక రేంజ్ లో అయ్యిందో దానికి సంబంధించి మార్నింగ్ మార్నింగ్ ఒక డివోషనల్ టచ్ తో జరిగిన పూజకు సంబంధించి ఫోటోస్ గానీ అవి గానీ అన్ని షేర్ చేస్తుంటే ఆహా ఎనఫ్ ఆఫ్ ద ఫోమో ఫర్ ద డే అన్న ఫీలింగ్ అయితే నాకు చాలా గట్టి కొట్టింది అనమాట. అండ్ ఏమాడు కాబట్టి ఐ జస్ట్ టెల్ యూ, ఐ ట్రై టు టెల్ యూ వాట్ హ్యాపెండ్. ఎస్పెషలీ ఇప్పుడు గిరి గారు నేను రెగ్యులర్ గా షో చేస్తాను కాబట్టి ఆయన ఇన్ఫాక్ట్ వన్ డే ముందు ఆయన ఎట్లా ప్రిపేర్ అయ్యారు కూడా నాకు ఐ జస్ట్ గాటన్ ఎ బిట్ ఆఫ్ ఇట్. సో హౌస్ ఆట్ క్రికెట్ క్లీన్ బౌల్డ్ అని చెప్పి మనం ఒక గేమ్ రన్ చేసాం, ట్రివియా క్వశ్చన్స్ అడిగాం, ఏంటి రైట్ ఆన్సర్ ఏంటి రాంగ్ ఆన్సర్ అని చెప్పి చాలా మంది ఇన్ఫాక్ట్ ఆన్సర్ చేశారు. ఆ రోజు ఆ ఈవెంట్ అక్కడ అలా జరగడానికి దగ్గర దగ్గర హీ వాజ్ లైక్ ప్రిపేరింగ్ ఆల్మోస్ట్ 3 to 4 rounds ప్రిపేర్ చేసి దీని గురించి ఇట్లా అని చెప్పి ప్రాపర్ రైటప్ గ్రూప్ లో పెట్టారు అనమాట. గ్రూప్ లో పెట్టి ఇది ఎలా అనిపించింది అని చెప్పి ఫీడ్బ్యాక్ తీసుకుని ఐ థింక్ జస్ట్ మా ఒక్క గ్రూపే కాదు నాకు తెలిసి చాలా గ్రూప్లు అని పెట్టుంటారు. అండ్ ఇన్ఫాక్ట్ అలాంటి ఫీడ్బ్యాక్ అనేది తీసుకుని ఆ రోజు అంతా ఎక్స్క్యూట్ చేసుంటారు. నేను అనుకునే ఉన్నాను అనమాట, అంటే ఇప్పుడు జనరలీ ఫర్ ద పర్సన్ హూస్ లైక్ జస్ట్ ఇన్ 20s అండ్ ఆల్ ది స్టఫ్, ప్యాషన్ అనేది ఒక్కొక్కరికి ఎలా ఉంటుంది, హౌ డస్ ఇట్ డిఫైన్, డస్ ఇట్ ఏజ్ వెల్ ఆర్ డస్ ఇట్ గో అలాంగ్ విత్ ఏజ్ ఆర్ డస్ ఇట్ యునో నాట్ దట్ మచ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ అని చెప్పి. బట్ హూఎవర్ రేడియో సర్వీస్ ఆర్జిల్ నేను నార్మల్ గా క్యాజువల్ గా మాట్లాడినా కూడా ఒక లింక్ బాగా మాట్లాడినందుకు ఎక్సైట్ అయ్యి ఫోన్ చేస్తారు, లేదా ఒక టాపిక్ సంబంధించి రీసెర్చ్ చేయడానికి యూనో 2-3 గంటలు 4 గంటలు అట్లా కూర్చుంటారు. మీరు అనొచ్చు అంటే కొంతమందికి జస్ట్ వర్కే కదరా అని చెప్పి, బట్ నాట్ ఎవ్రీబడి ఫీల్స్ ద సేమ్ అబౌట్ వర్క్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ ఎఫర్ట్ టు పుట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంగీతం అనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది రేపు, సంగీతం శ్రీనివాస గారు 61వ సినిమా. ఓకే, I remember reading his article where he talks about his partner. So ippadiki kuda mem at the age of 81 ani cheppi aa interview lo an age 81 anamata 81 kuda ippadiki nenu wife tho maatladutappudu we still send emojis ippudunna vallane mem maatladukuntam ani cheppi chepparu anamata. I thought like how is it even possible atla kudurutunda ani cheppi anukunna. Ad ayipindi oka 3-4 gel tarvata I heard it from one director saying he's still reaching out to producers to make one script happen ani cheppi. So alaga adi ala mundukelli finally June 12th ani oka date roju Nagashwin gar produce chestha cinema release avutundi ani cheppi nenu adha expect cheyalu adi sangathi. So whenever you say or think passion just goes along with age oka point to end ayipothundi oka page tarata mundukelladu ani meer ena feel aitunte ganaka you know 40s లో ఉంటూ ఆర్ 30s లేట్ 30s లో ఉంటూ ఆ ప్యాషన్ ముందు తీసుకెళ్తాను ఆర్జే చూసినా నాకు అట్లా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ 94 వచ్చినా సరే ఒక సినిమా తీయాలి, ఐఎమ్ నాట్ రిటైరింగ్ అని చెప్తున్న సంగీతం శ్రీనివాసరావు గారిని చూసినా కూడా అదే అనిపిస్తుంది. అది సంగతి. సో ఇఫ్ యూ హ్యావ్ ఇఫ్ యూఆర్ లుకింగ్ అవుట్ ఫర్ ఎక్స్క్యూజెస్ టు వెదర్ టు మేక్ యూర్ డ్రీమ్ కమ్ ట్రూ ఆర్ యూర్ ప్యాషన్ టు కమ్ అ లైఫ్, ఐ థింక్ దేర్ నో మోర్ ఎక్స్క్యూజెస్ బ్రో, యూ హావ్ టు మేక్ ఇట్ హ్యాపన్. వింటున్నాను రేడియో సర్వీ 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ వింటున్నారు.
1: Radhika, next week my office event ki please take care of the catering, okay? Sure. How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu. Idi office party aa leka jatra? Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమికా పరోటా.
4: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com. Perfect for dining, takeaway or full service catering.
1: Mana Telugu Dentist at your service. Dallas Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups tho paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu. They have affordable prices and flexible payment plans. Mee family ki meeku poorthi dental care all at one place. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
0: మీలాగా నాకు కూడా తిండి ప్రధానం అని అనుకుంటే కనుక జస్ట్ సంథింగ్ ఐ వాంట్ టు టెల్. ఒరే తింటూ లింక్ చెప్తావు ఏంట్రా మీరు అనొచ్చు. మెథడ్ యాక్టింగ్ లాగా ఇది మెథడ్ ఆర్జింగ్ అనమాట. మ్యాటర్ ఏంటంటే దెర్ ఇస్ దిస్ వన్ న్యూ కాన్సెప్ట్ కాల్డ్ వన్ మీల్ అ డే ఈస్ గెటింగ్ ట్రెండింగ్. ఏంటి తెలుసా అంటే కొంతమందికి ఒక పాయింట్ తర్వాత మనందరికీ అలవాట్లేండి ఖచ్చితంగా రెండు పూట్ల తినాలి, ఇన్ఫాక్ట్ మూడు పూట్ల తినాలి. ఆ మూడు పూటలు కాస్త ఒక రెండు పూటలు అయింది, ఆ రెండు పూటలు కాస్త ఇప్పుడు ఒక్క పూట అయిందంట. వన్ మీల్ అ డే వెన్ ద కాన్సెప్ట్ మీన్స్ ఆబ్వియస్లీ కొంతమంది ఒక్క మీల్ మట్టుకే తిని ఊరుకుంటారు, అదొక పద్ధతి. కానీ రోజు మొత్తంలో ఒకే ఒక్క ప్రాపర్ మీల్ తినడం అనేది కాన్సెప్ట్ వైరల్ అవుతుంది. అంటే మీరు సాయంత్రాలు ఓన్లీ ఫ్రూట్స్ తో సరిపెట్టుకుంటారా, లేదా వేరే దేంతో అనేది రీప్లేస్ చేస్తారా, సాలడ్స్ తో రీప్లేస్ చేస్తారా, ఏంటి అనేది తెలియదు. కానీ రోజు మొత్తంలో కేవలం ఒకే ఒక్క సాలిడ్ మీల్ మాత్రమే తింటారంట. అది అండ్ వరల్డ్ వేర్ ఒకళ్ళు వచ్చి కీటో అంటారు, ఒకళ్ళు వచ్చి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, ఇంకొకళ్ళు ఫాస్టింగ్ చాలా మంచిది అంటారు. వీటన్నిటి మధ్యలో ఈ కొత్త ట్రెండ్ కూడా ఒకటి వైరల్ అవుతుంది, వన్ మీల్ అ డే. ఇన్ఫాక్ట్ ఒక పెద్ద ఆయన, ఆయన చాలా పెద్ద స్పిరిచువల్ గురు, ఆయన కూడా ఎవ్రీ డే అరౌండ్ 3:40 ఒకటే ఒక మీల్ తింటారంట. సో దీని వెనకాలన్న థియరీ ఏంటి అని చెప్పి చెప్తే ఆయన తినడం వెనకాలన్న థియరీ ఏంటి అని అంటే ఆబ్వియస్లీ ఒక పూట తిని మిగతా పూట అంతా మీరు తినకుండా ఉంటే సో దెర్ ఇస్ అ థింగ్ కాల్డ్ ఇప్పుడు మన బాడీకి కావాల్సిన షుగర్స్ అవన్నీ మనం ఇవ్వకపోతే ఒక పాయింట్ తర్వాత బాడీ రిజనరేట్ అవుతుంది, ఇంకో పాయింట్ తర్వాత క్యాన్సర్ సెల్స్ కూడా చనిపోతాయి, ఇంకో పాయింట్ బాడీ కొత్తగా రీస్ట్రక్చర్ అవుతుంది, షుగర్ సెట్ అవుతుంది, ఇవన్నీ కూడా చాలా చెప్తున్నారు అనమాట. సో వీటన్నిటి మధ్యలో ఇప్పుడు ట్రెండ్ లో నడుస్తుంది మాత్రం వన్ మీల్ అ డే. అంటే ఒక మీల్ మాత్రం పుష్టిగా పద్ధతిగా తిని అద్భుతంగా ఎంజాయ్ చేయడం, సాయంత్రం అయ్యేటప్పటికి మాత్రం ఓ సాలడ్ తిని ఊరుకుందాంలే, లైట్ గా ఫ్రూట్స్ తిని ఊరుకుందాంలే అని చెప్పడం అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఈ రోజు నేను శనివారం కేవలం దోశలు మాత్రమే పెట్టు అని అంటారు చూసారా. సో దాన్ని ఇంకొంచెం రిఫైన్ చేసి వన్ మీల్ అ డే దాకా తీసుకొచ్చారు అనమాట, అది సంగతి. సో అవుట్ ఆఫ్ ఆల్ ద ట్రెండీ డైట్స్ దట్ ఆర్ బీయింగ్ దేర్ ఇన్ ద మార్కెట్, మీరు ఏ ట్రెండీ డైట్ ని ఫాలో అవుతున్నారు, ఫాలో అయ్యారు, ఫాలో అవడం వల్ల ఉపయోగం ఉందని అనిపించింది చెప్పండి. ఇప్పుడైతే మాత్రం హలో ఎక్స్క్యూజ్ మీ మీరేనా, అవును నాకు తెలుసండి మీరు డైట్ చేస్తున్నారు కాబట్టే మీకోసం ఈ పాట వినండి. అండ్ ఇది ఏ సినిమాలో ఉందో గెస్ట్ చేయండి. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 Dallas, నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ Dallas వింటున్నారు.

సీతారామం నుంచి చక్కటి పాట విన్నాము. దే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఓకే, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం, లోకల్ హైదరాబాద్ విషయం చెప్తా. వర్షాకాలం వచ్చింది అని అంటే, ఇన్ఫాక్ట్ ఒక సింపుల్ అప్డేట్ ఏంది అని అంటే, రోడ్లన్నీ ఒకసారిగా మునిగిపోతాయి అండ్ ఆల్మోస్ట్ నడుముల దాకా నీళ్లు వచ్చేస్తాయి. నీళ్లు రాగానే కొంచెం ఆలోచిస్తారు, అబ్బా ఇబ్బంది అని చెప్పి ఒక డిస్కషన్ నడుస్తూ ఉంటుంది, అవునా? సో ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు వీటన్నిటి వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి అని చెప్పి నేను కొంచెం తెలుసుకోవడానికి కొంచెం ఎఫర్ట్ పెట్టా లైట్ గా. ఓకే, సో పాయింట్ ఏంటంటే, ఇదివరకు అనుకోండి ఎంతమంది జనాభాకి ఎన్ని లేక్స్ ఉండేవి అనేది, ఆర్ ఎంత డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది అనేది ఒక లెక్క చూసుకుంటే, ఒక సిటీలో దగ్గర దగ్గర ఇన్ని లక్షల జనాలు ఉంటున్నప్పుడు కూడా ఎంతైతే ఎలాంటి డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఉందో, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని కోట్ల మంది ఉన్నా కూడా అదే రకమైన డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా ఉందంట. ఓకే, హౌ ఇస్ ఇట్ ఈవెన్ అఫోర్డబుల్? ఫస్ట్ పాయింట్ అది. రెండు, చాలా మటుకు లేక్స్ ఏవైతే ఉన్నాయి, ఈ పర్టికులర్ ఏరియాకి ఈ లేక్, ఈ పర్టికులర్ ఏరియాకి ఈ లేక్, ఈ పర్టికులర్ ఏరియాకి ఈ లేక్ అని ఏదైతే కట్టారో, వాటి మీదే మనం కన్స్ట్రక్షన్ పెట్టుకుని వాటినే కప్పి ఏదైతే చేస్తున్నామో, ఆబ్వియస్లీ ఉన్న వాటర్ని ప్రాపర్ గా ఫ్లో చేయనివ్వకుండా చేస్తుందని చెప్పి చెప్పారన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇదంతా రీజన్ ఏంటి, కారణం ఎక్కడ వచ్చింది, ప్రాబ్లం ఏంటి అని అంటే, డెఫినెట్లీ ఓ ప్రాపర్ సిస్టమ్ లేకపోవడమే ఫాల్ట్ అని చెప్పి చెప్పారన్నమాట. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పొద్దుపొద్దునే ఏదో డిఫరెంట్ యాంగిల్లో పెట్టాలని కాదు, కానీ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు పుట్ లైట్ ఆన్ నేచర్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ మై షో. అలాగే ఈరోజు కూడా ఒక లైట్ పెట్టాలనుకున్న విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు సమ్మర్ వస్తే మెల్లమెల్లగా ఏసీలో దాక్కుంటున్నాం, అలాగే వర్షాకాలం వస్తే మెల్లమెల్లగా ఇంట్లోనే దాక్కుంటున్నాం. అలాగే ఒకవేళ ఇలా కంటిన్యూ అయింది అనుకోండి, రేపు శీతాకాలం వచ్చిన తర్వాత కూడా మీరు ఇప్పుడు స్నో ఇన్కమింగ్ వస్తుంది, ఇంట్లోనే కూర్చోండి అని చెప్తారు కదా, అలాంటి రోజు కూడా మెల్లమెల్లగా 10 ఇయర్స్ డౌన్ ది లైన్ ఇండియాలో వచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లేదేమో అని అనిపిస్తుంది అనమాట. సో నిన్న నేను చెప్పిన ఒక బౌల్లో ఒక చిన్న సలైవా వేయడం లాంటి ఎగ్జాంపుల్ ఒకటి మళ్ళీ చెప్తా. సో ఇప్పుడు జనరలీ మనం ఒక ఇష్టమైన ఫుడ్ తింటున్నాం, అందులో ఎవరైనా ఉన్నారనుకోండి, వుడ్ యూ లైక్ టు ఈట్ దట్ ఫ్రమ్ ద నెక్స్ట్ సైడ్? నో నో. అలాగే ఎక్కడైనా సరే మన నేచర్లో పలానా ప్లేస్ లో ఒక

పాట ఒకటి కొట్టేశారు అనుకోండి, అది మందాక రాదు కదా, చెత్త మందాక లేదు కదా అని అనుకోవడానికి లేదట. బికాస్ సముద్రంలో డీప్ ట్రెంచెస్ లో కూడా ప్లాస్టిక్లు దొరుకుతున్నప్పుడు కొన్ని చోట్ల ప్లాస్టిక్ రెయిన్లు కూడా అవుతున్నట్టు, అండ్ ఇన్ఫాక్ట్ మౌంట్ ఎవరెస్ట్ లాంటి ప్లేసుల దగ్గర కూడా ఎవరైతే పైకి వెళ్తున్నారో వాళ్ళ దగ్గర కూడా కొన్ని కొన్ని ప్లాస్టిక్లు కనిపిస్తున్నట్టు, ఇన్ఫాక్ట్ మన బ్లడ్ లో కూడా కొన్ని చోట్ల మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని తెలిసినప్పుడు, సో ఒకటి ఒక చోట తీసేయటం వల్ల అది పోతుంది అన్నది మాత్రం, ఆర్ అది అక్కడ తీసేయడం వల్ల మనకేం ఎఫెక్ట్ ఉండదు అనేది మాత్రం అబద్ధం. వి ఆల్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ అని చెప్పి చెప్పారనమాట. అది సంగతి. సో మాకు మాత్రం వర్షాకాలం వస్తుందంటే దాక్కోవడానికి ఎన్ని ప్లేస్లు వెతకాలండి అన్ని ప్లేస్లు వెతకాలి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వర్షాకాలం అయ్యండి, ఈవినింగ్ అనండి బయట ఉండి, ఇంకా ఇంటికి రాలేదంటే మా అమ్మ ఫోన్ చేస్తుంది. నార్మల్ ఫోన్ చేసే ఫోన్ల మీద ఒక 10 కాల్స్ ఎక్కువ చేస్తుంది అనమాట. బికాస్ వీ నో హౌ ద రోడ్ సార్. అది సంగతి. సరే, హావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ దీస్, మేఘాలు లేకుండా నా పైన ఈ వాన ఎందుకు కురుస్తుంది కనుక్కుందాం డిఎస్పీ గారిని. అండ్ మీన్ వైల్ ఇదే సినిమాలో ఉంది అని మీరు గెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ప్రీలూడ్ అయితే ప్లే చేస్తున్నాను. 976361966 ఈజ్ మై కాలింగ్ నంబర్. హియర్ గోస్ ద ట్రాక్.

అది సంగతి. ఈ పేరు, ఈ సినిమా పేరులో ఒక నెంబర్ ఉంటుంది, ఓకే, అది సంగతి. ఎస్, 9736361966 ఇస్ మై కాలింగ్ నెంబర్ అండ్ యూ కెన్ యాక్చువల్లీ గెస్ దిస్, గెస్ ద ఫిల్మ్ నేమ్. ఎప్పుడైతే మాత్రం మంచి పాట వస్తుంది, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. కొంచెం ఎక్కువ మాట్లాడేశాను, రెండు పాటలు ఉంటాయి, దాని తర్వాత మనం మాట్లాడదాం.

బాగా నాగన్ మాట్లాడదాం. ముందు ముందు పాట కన్నా మాట ఇంపార్టెంట్. దే ధనార్దన్ అవినాష్తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నెంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఓకే, సో ఈ రోజు కాసేపట్లో ఒక సరదా గేమ్ అది స్టార్ట్ చేయబోతున్నాం, దాని గురించి మనం మాట్లాడదాం. బట్ బిఫోర్ దాట్ ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్. ఇప్పుడు ఒకే టైంలో చేస్తుంటే ఈ రోజు కొత్త టైంలో చేద్దామని అనిపించింది అనమాట. సో లాస్ట్ 4 ఇయర్స్ నుంచి రేడియో సర్బీలో నేను వర్క్ చేస్తున్న దగ్గర నుంచి ఎవ్రీ నౌ అండ్ దెన్ నేను ఒక బ్రాండ్ గురించి మాత్రం పక్క మాట్లాడుతుండే. ఇన్ఫాక్ట్ లాయల్ క్లయింట్స్ ఉండాలండి, లాయల్ గా జనాలు ఉండడమే కష్టం అనుకుంటున్న టైంలో లాయల్ క్లయింట్స్ ఉండడం అనేది అసలు బిజినెస్ కి ఎంత హెల్ప్ అవుతుందో అని మీరు మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అనమాట. సో అలాగా లాస్ట్ 4 ఇయర్స్ నుంచి రిలేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అండ్ వీఆర్ గోయింగ్ స్ట్రాంగ్, మేబీ వీ కెన్ వీ మైట్ సూన్ గెట్ మ్యారీడ్, జస్ట్ కిడ్డింగ్. సో ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళ ఇన్సూరెన్స్ లో కస్టమైజ్డ్ ప్లాన్స్ ఇస్తున్నారు. ఇన్ఫాక్ట్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళకి ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు చెక్అౌట్ ఫర్ ఇన్సూరెన్సెస్ వేర్ యూ ఫీల్ లైక్ యూ వాంట్ అ కస్టమైజ్ ప్లాన్ అండ్ యూ వాంట్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ అని అంటే కనుక 972-636-1966 అనే నా నెంబర్ కాల్ చేసి ఒక పాట రిక్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇన్సూరెన్స్ గురించి కనుక్కోవాలనుకుంటే www.snrinsurance.com అనే వెబ్సైట్ కి విజిట్ చేయొచ్చు, www.snrinsurance.com. అది లీగల్ మాస్టర్ సరదాగా ఒక నెంబర్ కి కాల్ చేసేస్తా కనుక్కుంటా అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఆ నెంబర్ ఇప్పుడు చెప్పేద్దాం, అసలు ఏమాత్రం డౌట్ లేకుండా. ఎస్, కాసేపట్లో షేర్ చేస్తాను. www.snrinsurance.com ఇస్ ద వెబ్సైట్ అండ్ ఇప్పుడైతే మాత్రం ఓ పాట. నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉన్నారండి, నిరజనులు, ఈ పాట మీకోసమే అండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: Radio Surabhi Revisit.
6: Windstorm-related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
7: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
8: Thank you for being in our journey.
9: Yes, we are back again. De Danadan Avinash Tho, DFW Morning Vibes in Naru, only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station. Thursday morning, koncham bond master. Chala sarada sarada ga. మరీ ఎక్కువ ట్రాఫిక్ కనిపించకుండా ఎప్పుడు రెగ్యులర్ గా ఉండే రెండు రెండు ప్లేసుల్లో లైట్ గా ట్రాఫిక్ చూపిస్తూ పర్లేదు ఓకే మేనేజబుల్ అన్న ఫీలింగ్ ని ఈ వీక్ గురించి, ఇన్ఫాక్ట్ ట్రాఫిక్ గురించి, రెండు విషయాల గురించి ఇస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మాత్రం ఇండస్ట్రీ 35 ఈస్ట్ FWY HOV ఈ రోడ్ అంతా కొంచెం ట్రాఫిక్ బేసిక్ గా కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా కొంచెం ఇటు పక్కకు వస్తే మన 45 రూట్ కూడా కొంచెం లైట్ గా ట్రాఫిక్ చూపిస్తుంది. ఇది తప్పితే మేజర్ హాల్ట్స్ గానీ, బ్రేక్ డౌన్స్ గానీ, లేకపోతే ట్రాఫిక్ ఇబ్బందులు గానీ ఏం కనిపించట్లేదు. అట్లాగే ఫోర్ట్ వర్త్ ప్రజలు ఎవరైనా వింటుంటే కనుక, ఎస్, మీ మెయిన్ సెంటర్ ఏదైతే ఉందో వింటేజ్ రివర్ సైడ్, అక్కడ కొంచెం లైట్ గా ఆ స్ట్రెచ్, ఎస్పెషల్లీ గ్రీన్ వే వైపు కొంచెం మీ ట్రాఫిక్ చూడొచ్చేమో స్లో మూవింగ్ గా. అంతే తప్పితే అసలు ఈ రోజు కారు తీసామంటే 80 లో 100 లో 120 లో కొట్టామంటే హారన్ కూడా వినబడకుండా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అన్న జోన్ లోనే ఉంది బండి. కానీ వీటన్నిటి మధ్యలో నేను మిమ్మల్ని ఆపి కొన్ని క్వశ్చన్లు, కొన్ని ఆటలు ఆడించడం నా బాధ్యత కాబట్టి ఆడిద్దామని ఫిక్స్ అయ్యమాట. అది సో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ ఏంటంటే వెరీ సింపుల్. సంగీతం శ్రీనివాసరావు గారు అట్ ద ఏజ్ ఆఫ్ 94 హిస్ డైరెక్టింగ్ అ ఫిల్మ్, ఓకే, అది రేపు రిలీజ్ కాబోతుంది. దట్ ఇన్ఫాక్ట్ బికేమ్ ద టాక్ ఆఫ్ ద టౌన్. సో ఆయన సినిమాలు మీరు చూసుంటారు, నేను చూసుంటారు, మనం టీవీలో చూసుంటాం, లేదా థియేటర్లు చూసుంటాం, అరే అరేలా తీసారా అనే ఆ సినిమా గురించి ఆలోచించుకుంటూ ఉంటాం కదా. సో ఆ సినిమాలకి సంబంధించి, ఆయన సినిమాలకు సంబంధించి ఈ రోజు ప్రీలూడ్ గేమ్ ఆడదామని డిసైడ్ అయిపోయి అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ప్లే చేసే పాట ఆయన డైరెక్ట్ చేసిన ఒక సినిమా నుంచి. ఓకే, సో ప్రీలూడ్ నేను రెండుసార్లు ప్లే చేస్తాను, అది ఇంతకీ ఏ సినిమాలోనిది అనేది మీరు గెస్ చేసి చెప్పాలి, అంతే సింపుల్. ఓకేనా? 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. యూ కెన్ కాల్ మీ అండ్ హియర్ ఇస్ ద ప్రీలూడ్.

అది మ్యాటర్. ఓకే, ఇప్పుడు ఈ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. ఇది సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసిన సినిమా. అండ్ ఇందులో ఎవరు హీరో ఇవన్నీ మీకు కూడా తెలుసు. మీరు పాట వినండి, విని గెస్ట్ చేసి నాకు చెప్పండి. ఓకే, 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. లెట్స్ స్టార్ట్ ద డే విత్ దిస్ బ్యూటిఫుల్ మెలడీ.

ఎస్, సంగీతం శ్రీనివాసరావు గారి స్పెషల్ చేస్తున్నాము. అప్పట్లో బోల్డ్ అన్ని బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్ మనకు అందించి ఆయన అట్ ది ఏజ్ ఆఫ్ 94 కూడా హీఈస్ డైరెక్టింగ్ అ ఫిలిం, అది రేపు రిలీజ్ కాబోతుంది. సో అలాంటి లెజెండరీ డైరెక్టర్ ని మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా, వీ నీడ్ టు టాక్ అబౌట్ హిమ్ కదా అని చెప్పి ఈరోజు ఒక స్పెషల్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు నేను ప్లే చేసిన పాట కూడా ఆయన డైరెక్ట్ చేసిన మూవీ నుంచే. మరి ఆ సినిమా ఏంటి అని అడిగనమాట. వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ ఫేవరెట్స్ చాలా మందికి. ఇన్ఫాక్ట్ బాలకృష్ణ గారి సినిమా అంటే మొత్తం సినిమా కెరియర్ లో కూడా కొంతమంది కొన్ని ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఒక టాప్ ఫైవ్ ఉంటాయి కదా, అది డెఫినెట్లీ ఈ సినిమా కూడా ఆడియన్స్ కూడా చాలా లిస్ట్ లో ఉంటుంది. సో ఇంతకీ ఈ సినిమా పేరేంటని అడుగుతున్నాను అండ్ మీరు గెస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక పాట ఈ మూవీ నుంచి దట్ ఐ వాంటెడ్ టు ప్లే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. నేను అసలు ఈ పాట ఈ సినిమా స్టార్టింగ్ లో ఈ పాట వచ్చినప్పుడు అసలు నేను అసలు ఒక రేంజ్ లో డాన్స్ చేసేవాడు అనమాట, అది సంగతి. ఓకే, హియర్ గోస్ అ ట్రాక్ ఫ్రమ్ దిస్ మూవీ. ప్రీలూడ్ ఒకసారి ప్లే చేస్తున్నాను. ఇది ఇంతకీ ఏ సినిమా అనేది మీరు గెస్ట్ చేయాలి. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. హియర్ గోస్ ద ప్రీలూడ్. సో పాట పేరు మీకు ఆల్రెడీ తెలిసిపోయింది, మళ్ళీ ఇంకొకసారి ప్లే చేస్తా. కొంచెం గెస్ట్ చేయండి, ఇది ఏ సినిమాలోనిది? సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసిన సినిమా. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా, ఈ సినిమాని ప్రజెంట్ చేసింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అది 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. గెస్ ద ఫిల్మ్ నేమ్ అండ్ హియర్ గోస్ ద ఫుల్ ట్రాక్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు.

ఆదిత్య 369 నుంచి మంచి పాట విన్నాం ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సంగీతం శ్రీనివాసరావు గారి 61వ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. అట్ ద ఏజ్ ఆఫ్ 94 ప్యాషన్ మెయింటైన్ చేయడం మౌన విషయం కాదు మాస్టర్. ఇన్ఫాక్ట్ నాకు లాస్ట్ 6-7 ఏళ్ల క్రితం తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు 94 కదా, 84-85 టైంలో కూడా ఆయన ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్నారంట టు మేక్ అ ఫిల్మ్. అది సో ఎంత ప్యాషన్ ఉంటే, ఎంత జీల్ ఉంటే ఖచ్చితంగా కథ చెప్పాలి అనే ఫీలింగ్ ఉంటే తప్పితే ఇంత దాకా వస్తుంది. అండ్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. ఇప్పుడు మనం ఏదో చేద్దాం అనుకోవడం అది రియాలిటీలో రావడం అది గొప్ప విషయం కాదు. ఇన్ఫాక్ట్ అది సపోర్ట్ చేయడానికి ప్రొడ్యూసర్ కూడా ఉండడం ఇంకా చాలా పెద్ద విషయం అండ్ చాలా మంచి విషయం అని అనిపించింది అనమాట. సో అలాంటి లెజెండరీ సంగీతం శ్రీనివాసరావు గారి సినిమా నేను రిలీజ్ అవుతుందంటే మనం తెలుగు వాళ్ళు అయ్యండి మినిమం దాని గురించి లైట్ గా తెలుసుకుంటూ ఆడుతూ పాడుతూ రేడియో సర్బిలో కొన్ని గేమ్స్ ఆడేద్దాం కదా అని అనుకుంటున్నాను అనమాట. అది సంగతి. సో ఇప్పుడు ఇంకొక మూవీ నుంచి అండ్ డైరెక్ట్ చేసిన మూవీ నుంచి ఒక ప్రీలూడ్ ప్లే చేస్తాను. అది ఏ మూవీలోనిది అనేది మీరు గెస్ చెయ్యాలి. అది సంగతి. ఓకే, సో ఇప్పుడైతే ఆ మూవీ నుంచి ఒక సాంగ్ కమింగ్ అప్ ఫర్ యూ. ఓకే, 9726361966 ఇస్ మై కాల్ నంబర్, డైల్ చేసి పెట్టుకోండి. ప్రీలుడే వస్తుందో పాట వస్తుందో తెలియదు కానీ సేఫ్ సైడ్ సినిమా పేరు అడుగుతున్నా. ఓకే.

Yes, ba ba ba ba ba ba re, ba ba ba ba ba ba re. ఇంకొకసారి వింటారా? సో సింగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఇది ఏ మూవీలో పాట అనేది మీరు గెస్ చేయండి. పాట మొత్తం వినండి. బ్యూటిఫుల్ మెలడీ, ఇళయరాజా గారు కంపోజ్ చేశారు. ఇంకా మనం ఏ రేంజ్ లో ఎంజాయ్ చేయొచ్చు అంటే ఆ రేంజ్ లో ఎంజాయ్ చేయొచ్చు. అంత మంచి పాట, అండ్ ఆడింది కూడా నన్ అదర్ దాన్ లెజెండరీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ వారి చెల్లెలు ఎస్పీ.

0: మీరు ఆల్మోస్ట్ అన్ని పేర్లు రైట్ గా చెప్పారు కదండి శ్రీనివాస్ గారు. మీ క్రికెట్ నాలెడ్జ్ నాకు తెలుసండి శ్రీనివాస్ గారు.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ దే కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, పర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
4: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా, బాబాయ్, థ్యాంక్ యూ.
5: రేడియో సురభి రీవిజిట్.
6: అరే, మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అడయార్ ఆనంద్ భవన్.
7: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తాని. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
5: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ. నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
0: ఎస్, రైట్ ఆన్సర్ చెప్పేశారు చాలా మంది, అండ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ అనిత గారు కాల్ చేశారు. అనిత గారు రైట్ ఆన్సర్ చెప్పారు. ఇందాక ప్లే చేసిన సాంగ్, ఎస్, నేనే మర్చిపోయాను, విచిత్ర సోదరులు. అండ్ శ్రీనివాస్ గారు ఫోన్ చేసి చెప్పారు విచిత్ర సోదరులు అని. అండ్ అంతేకాకుండా మాధవి గారు గిరి గారికి ఫ్యాన్స్ లిస్ట్ తీస్తే ఆయన లాస్ట్ 4 ఇయర్స్ లో ఐ థింక్ టాప్ 3 టాప్ 1 కూడా వచ్చేచ్చు అనమాట. మాధవ్ గారు ఫోన్ చేశారు అండ్ ఆవిడ అడిగారు అనమాట, ఆర్జే అవార్డ్స్ లో ఎవరికి వచ్చారండి, గిరి గారికి వచ్చిందా లేదా అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ అడిగారు అనమాట. సో నాలాంటి సగటు మానవుడు, హైదరాబాద్ నుంచి షో చేస్తున్నవాడు, వాడు వాడికి ఏం తెలుస్తుంది చెప్పండి. సో అదే కనుక్కుంటున్నాను నేను. ఇన్ఫాక్ట్ ఇందాక మా శ్రీనివాస్ గారు చెప్తున్నారు నాకు, శ్రీవిద్య గారికి వచ్చింది అండ్ మన అంజనా గారికి వచ్చింది అని చెప్పి. సో కంగ్రాచులేషన్ చెప్పుకుందాం. అండ్ దాంతోపాటు ఇంకా లిస్ట్ నేను కనుక్కుంటా. బట్ బిఫోర్ దాట్ ఈ రోజు మనం సంగీతం శ్రీనివాసరావు గారి స్పెషల్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎట్ ద ఏజ్ ఆఫ్ 94 ఈజ్ డైరెక్టింగ్ ఫిల్మ్ మ్యాన్. వాట్ అంటే లిటరల్లీ అంటే మనం అనుకుంటాం కదా 20 ఇప్పుడున్న చిన్నపిల్లల్ని చూస్తే ఆ ఏజ్ లో మనం ఏం చేస్తున్నాం అనుకుంటాం, అలాగే ఇప్పుడున్న పెద్దవాళ్ళు కూడా చూస్తే ఆ ఏజ్ లో మనం ఏదైనా చేయగలమా అని కూడా అనుకునేలా చేసేస్తారు అనమాట. సో ఇప్పుడే కాదు ఆయన ఇప్పుడు కూడా ఆయనలాగా అసలు కెన్ వి యాక్చువల్లీ రీక్రియేటెడ్ ఆర్ క్రియేటెడ్ ఆర్ ఈవెన్ కెన్ వి ట్రై ఇట్ అని చాలా రేర్ ఫేట్స్ ట్రై చేసేసారు అది సంగతి. సో ఇప్పుడు ఒక ఇంకొక పాట ఆయన డైరెక్ట్ చేసిన మూవీ నుంచి ప్లే చేస్తున్నాను అనమాట. సో ఆ ప్రీలూడ్ ఐఎమ్ ప్లేయింగ్ ఇట్ అండ్ ఇది ఏ సినిమాలోనిది అనేది మీరు గెస్ చేయాలి. సో అండ్ వీఆర్ హ్యావింగ్ అ గ్రేట్ టైమ్ హియర్ అండ్ ప్రీలూడ్ ప్లేయర్స్ అంటే భలే భలే భలే గెస్ చేస్తున్నారు. సో ఈ పాట ఏ సినిమాలో ఉంది అమ్మా, ఇది ప్లే చేస్తే మీరు వెంటనే చెప్పేస్తారు. నో, నెక్స్ట్ పాట ప్లే చేస్తా. ఎస్, దిస్ గోస్ ద ట్రాక్.

0: ఎస్, ఎవరు కాలర్ ఫోన్ చేస్తున్నారు? హలో సురభి.
1: నా పేరు ప్రవీణ్ అండి.
0: ప్రవీణ్ గారు మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ అండి. అది సాంగ్ ప్లే చేశారు కదా, అది సుందరి నువ్వు, సుందరి నేను సాంగ్, మైకేల్ మదన్ కామరాజ్ అనుకుంటున్నా.
0: అనుకుంటానంటారా? షూరా? లేకపోతే ఈ సినిమా నా ఇంద్రుడు చంద్రుడునా?
1: అదే మేబీ ఐ థాట్ అనుకున్నా, ఇట్ సౌండెడ్ లైక్ దట్, ఐ నాట్ షూర్.
0: లాస్ట్ లాస్ట్ ఒక మాట చెప్పండి, ఆ బొమ్మ బొరుస అన్నట్టు హెడ్స్ ఆఫ్ టెయిల్స్ ఒకటి చెప్పండి.
1: ఐ థాట్ ఆఫ్ దట్ నాట్ అసలు ఇంద్రుడు చంద్రుడు, ఐఎమ్ నాట్ ఈవెన్ గెటింగ్ దట్ సాంగ్. ఐ మైట్ బి రాంగ్.
0: ఓకే ఓకే ప్రవీణ్ గారు, నైస్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఇన్ ద మార్నింగ్. సో అందుకే మీరు మీరు కాన్ఫిడెంట్ గా చెప్పాలి, అబద్ధమైనా నిజమైనా, మరి ఇంతకీ ఇది ఏ సినిమాలో ఉంది అనేది మీరు గెస్ట్ చేస్తూ ఉండండి. 9726361966.

అది నేను ఇందాక గట్టిగా కొంచెం కన్ఫ్యూజ్ చేసేటప్పటికీ ఒక సీనియర్ కాలర్ ఫోన్ చేశారు. సో ఆయన ఫోన్ చేసి మీరు ఇలా ఆడుకోవడం ఏమాత్రం సవ్యం న్యాయం కాదు అని చెప్పి శ్రీకాంత్ గారు కరెక్ట్ గానే చెప్పారు కదండి ఇందాక ప్రవీణ్ గారు అని చెప్పి కవర్ ఇన్ఫాక్ట్ నన్ను కరెక్ట్ చేశారు అనమాట. అది సంగతి. సో సంగీతం శ్రీనివాసరావు గారి స్పెషల్ చేస్తున్నాం. అట్ ఏజ్ ఆఫ్ 94 హీ డైరెక్టెడ్ అ ఫిల్మ్ అండ్ ఇట్ ఈస్ గెటింగ్ రిలీజ్ టుమారో అండ్ ద ఫిల్మ్ నేమ్ ఈస్ సింగ్ గీతం. ఎస్, సింగ్ గీతం. సో ఆయన పాత సినిమాల్లో ఉన్న పాటలు ఆ ప్రీలోడ్స్ ప్లే చేస్తున్నాం, గెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఇందాక ప్లే చేసిన పాట ఏంటి అనంటే ఏంటి అని

0: అంటే ఎస్, మైకేల్ మదన కామరాజ్ నుంచి. ఇన్ఫాక్ట్ ఇప్పటికీ ఆ సినిమా క్లైమాక్స్ ఎలా తీశారా అంటే, సినిమా అంతా ఒక ఎత్తు, ఆ సినిమా క్లైమాక్స్ ఒక్కటే ఎట్లా తీశారా అనేది మాత్రం మామూలు షాక్ విషయం కాదు. ఇన్ఫాక్ట్ మన సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే, సో ఆ సినిమాకి సంబంధించి డిస్కషన్ అవుతున్నప్పుడు కమల్ హాసన్ గారు చెప్తారనమాట, ఇన్ఫాక్ట్ ఫిలిమ్స్ ఉన్న డేస్ కదండి, అది చూసుకుని కరెక్ట్ గా తీసామా లేదా అని ముందు వెనక తీసుకుని ముందు వెనక చెక్ చేసుకుని చేసేవాళ్ళం అని చెప్పి చెప్పారనమాట అది సంగతి. సో అలాంటి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ చేశారు సంగీతం శ్రీనివాసరావు గారు, అండ్ స్టిల్ ఇట్ ఇస్ టైమ్లెస్. అండ్ ఇన్ఫాక్ట్ శ్రీకాంత్ గారు అంటున్నారనమాట, అన్ని క్యారెక్టర్లు ఉన్నాయండి, అన్ని క్యారెక్టర్లో ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు, అవన్నీ ప్రాపర్ గా అసలు కూర్చుంటాయి, అది అసలు మామూలు విషయం కాదు అని చెప్పి చెప్పారనమాట అది సంగతి. సో అందుకే లెజెండ్ సంగీతం శ్రీనివాసరావు గారు అని అంటాం. అండ్ ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేస్తున్న రీసెంట్ మూవీ నుంచి రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ ప్లే చేయాలనుకుంటున్నాను. అండ్ ఇంకొక కమల్ హాసన్ గారి సినిమా ఉంది, బట్ యాక్చువల్లీ ఇది యూనో సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసినట్టు ఉంటుంది కానీ డైరెక్ట్ చేయలేదు. ఓకే, ఆ సినిమాలో ఆయన ఒక చనిపోయిన మేయర్ లాగా ఇంపర్సనేట్ అయ్యి యాక్ట్ చేస్తారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ ఒక పాట కూడా ఉంటుంది, చాలా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆ సినిమా పేరేంటో మీరు గెస్ చేయొచ్చు, 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. కమల్ హాసన్ గారి ఇంకొక సినిమా ఉంటుంది, అది ఆల్మోస్ట్ సంగీతం గారు తీశారా అన్నట్టుంటుంది కానీ ఆయన తీయలేదు, ఇంకొక డైరెక్టర్ తీశారు. అందులో ఒక మేయర్, ఒక చనిపోయిన మేయర్ ప్లేస్ లో ఇన్ఫాక్ట్ కమల్ హాసన్ గారు ఇంపర్సనేట్ అయ్యి అండ్ తర్వాత ఏం చేశారు అనేది కాదనమాట అది సంగతి. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ ఇప్పుడైతే మాత్రం ఆయన డైరెక్ట్ చేసిన సినిమా, రేపు రిలీజ్ అవుతున్న సినిమా సింగ్ గీతం నుంచి హల్ల బాస్ అండ్ దాని తర్వాత ఇంకొక పాట. అండ్ దీనికి మ్యూజిక్ చేసింది ఎవరు అనుకుంటున్నారు, నన్ అదర్ దాన్ రాక్ స్టార్ డిఎస్పీ గారు.
1: ఊరంతా సైలెంట్ గా ఉందేంటి,
2: నన్నెవడు ఇంకా లేపలేదేంటి,
1: నా మాటేంటి పాటలా ఉందేంటి,

ఎస్ బ్యూటిఫుల్ పాట విన్నాం ఫ్రమ్ ద మూవీ సింగ్ గీతం దే ధనాదన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సంగీతం గారి సినిమాలు అండ్ డైరెక్ట్ చేసిన మూవీస్ గురించి మనం మాట్లాడుతున్నాం అండ్ వాటి నుంచి పాటలు ప్లే చేస్తున్నాం అండ్ ఇన్ఫాక్ట్ ప్రీలూడ్ గేమ్ కూడా మనం ఆడేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ప్లే చేసిన పాట కూడా రేపు రిలీజ్ అవుతున్న సింగ్ గీతం మూవీ నుంచి అనమాట, అది సంగతి. సో సంగీతం శ్రీనివాసరావు గారు ఇన్ఫాక్ట్ కమల్ హాసన్ గారితో చాలా సినిమాలు చేశారు, కానీ ఎన్ని సినిమాలు చేశారు అనే కౌంట్ మీ దగ్గర ఉందా? ఆబ్వియస్లీ గుర్తొస్తుంది మైకేల్ మందు కామరాజు గుర్తొస్తుంది, తర్వాత విచిత్ర సోదరులు గుర్తొస్తుంది, దానికి మించి కూడా కొన్ని సినిమాలు చేశారు. లిస్ట్ ఎంత? 9763619666 is my call number. I am waiting for you only on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas untunnaru. Meanwhile oka manchi paata eddam, dan tarvata manu maatladdam. Okay, only on ekkada Radio Surabhi untunnaru and ee paata Singitam gari movie nunchi kaadu, but it's a beautiful melody. దాని తర్వాత మనం గేమ్ కంటిన్యూ చేద్దాం, బట్ మీరు మాత్రం గెస్ట్ చేయొచ్చు. సంగీతం శ్రీనివాసరావు గారు అండ్ కమల్ హాసన్ కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి? ఇక లెట్ మీ నో 9763619666.

0: ఇవన్నీ ఒకటైతే మరి యానిమేటెడ్ సినిమా చేయడం మరి అది ఇంకెంత పెద్ద ఎత్తు. అది దే ధనాధన్ అవినాష్ తో డిఓడబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఎస్, సింగీతం శ్రీనివాసరావు గారు చేయని మ్యాజిక్లు లేవు, ఎక్స్పెరిమెంట్లు లేవు, బోల్డ్ అని మ్యాజిక్లు చేసేసారు, ట్రై చేశారు, అండ్ ఇట్ హాస్ బీన్ అ లాట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ద హిస్టరీ. సో ఇవన్నీ పక్కన పెడితే సింగీతం శ్రీనివాసరావు గారు మహాభారతంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మీద ఒక యానిమేటెడ్ ఫిలిం కూడా చేశారు 2008లో. ఓకే, సింగీతం శ్రీనివాసరావు గారు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మహాభారత క్యారెక్టర్ మీద ఒక యానిమేటెడ్ ఫిలిం కూడా చేశారు. ఓకే, సో ఇందాక మనం అడుగుతున్న వరుస క్వశ్చన్ల పరంపరలో ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా క్వశ్చన్, అండ్ సరదాగా ప్రీలుడ్లు కాకుండా గేమ్ ఆడుతున్నాం అండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ప్రీలుడ్ ప్లే చేద్దాం నేను కూడా అనుకుంటున్నా, బట్ డైరెక్ట్ గేమ్ ఆడితేనే బాగుంటుంది, మజా వస్తుంది అనిపించింది. సో ఇందాక అడిగిన క్వశ్చన్ అయితే ఫస్ట్ ఒక పాట ప్లే చేశాను, మైకేల్ మదన కామరాజ్ అని చెప్పేశారు ఒకళ్ళు, ఇంకొకళ్ళు విచిత్ర సోదరులు అని చెప్పేశారు. అండ్ నా పర్సనల్ ఫేవరెట్ ఫిలిం ఆదిత్య 369 నుంచి కూడా రెండు పాటలు ప్లే చేశాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 94 హీస్ మేకింగ్ ఎ ఫిలిం అండ్ ఇట్ ఇస్ గెటింగ్ రిలీజ్డ్ టుమారో. నిజంగా 40 దాటితేనే, 50 దాటితేనే ఇంకా టైం అయిపోయింది లేదా, అంత ఎనర్జీ ఉండదు, అంత వయసు ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు, నేను మాట్లాడుతున్న ఈ టైంలో ద మ్యాన్ హూ స్టిల్ క్యారింగ్ దట్ ప్యాషన్ అట్ ద ఏజ్ ఆఫ్ 94 టు మేక్ అ ఫిలిం అనేది ఇట్స్ వాట్ గాట్ మై అటెన్షన్. డెఫినెట్లీ ఎంత కాదనుకున్నా సరే ఇది చాలా చాలా చాలా స్పెషల్ థింగ్ దట్ ఈస్ బీయింగ్ హ్యాపెనింగ్ టు తెలుగు వరల్డ్. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ లో కూడా స్టీవెన్ స్పీల్బర్గ్ ఆల్సో ఈస్ రిలీజింగ్ హిస్ ఫిలిం ఈ వీక్. విత్ ఇన్ 1-2 డేస్ గ్యాప్ లో ఈయన కూడా హూఇస్ ఇన్ హిస్ 90s ఈజ్ రిలీజింగ్ హిస్ ఫిలిం. సో సచ్ ఎ రేర్ ఫీట్ ఈస్ హ్యాపెనింగ్ టు తెలుగు ఫిలిం లవర్స్. బట్ ఒకటి ఎక్కడో చోట ట్విట్టర్ ఆడియన్స్ చూసిన వాడు నాకు మండేది ఎక్కడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిక్ సినిమాలు తెల్లో రావడమే కొన్నిసార్లు ఎక్కువ అన్న ఫీలింగ్ లో ఉన్నాం, టు బి ఆనెస్ట్, ఓపెన్ గా ఒప్పుకుందాం. ఓకే, అలాంటి సినారియోల్లో ఇలాంటి వచ్చినట్టు ఎరా మీరు మల్టిప్లెక్స్ ఆడియన్స్ కి సినిమాలు చేస్తారా, నార్మల్ ఆడియన్స్ కి చేయరా, ఏమనుకుంటున్నారా అని చెప్పి ఇప్పుడు ఈ సినిమాని తిడుతున్నారట. ఇంకా రిలీజే కాలేదు. కొన్నిసార్లు అంతే, మనం లైఫ్ లో ఉన్న నెగిటివిటీని అసలు పక్కన పడేసి దాన్ని అసలు పట్టించుకోకపోతే ఎంత ముందుకు వెళ్తాం, ఎంత మన పనిమని చేసుకోగలుగుతాం అన్న దానికి ఇలాంటి కొన్ని కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మనం గుర్తు చేస్తుంటాయి అనమాట. సరే, Having said all of this, I'm really, really excited for what is there in the store for tomorrow. So, రేపు సంగీతం శ్రీనివాసరావు గారి 61వ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నాం. సంగీతం శ్రీనివాసరావు గారు ఒక యానిమేటెడ్ సినిమా కూడా చేశారు మహాభారతంలో ఒక క్యారెక్టర్ మీద. ఓకే, మహాభారతంలో ఒక క్యారెక్టర్ మీద. ఓకే, అది ఒక యానిమేటెడ్ సినిమా. ఆ క్యారెక్టర్ పేరేంటి, లేదా ఆ సినిమా పేరే ఆ క్యారెక్టర్ పేరు. సో ఆ క్యారెక్టర్ పేరేంటి, ఆ సినిమా పేరేంటి అనేది మీరు నాకు గెస్ట్ చేసి చెప్పచ్చు. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్. వింటున్నారు, వినేస్తున్నారు, వింటూనే ఉంటారు. మీరు పెన్సిల్వేనియాలో వింటున్నా, యూకేలో వింటున్నా, మీరు మార్నింగ్ ఈ టైం తీసుకుని ఈ కాల్స్ చేయడం అనేది చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అలాగే ఇంకో కాల్ చేసేయండి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ మీద. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ.
1: రేడియో సురభి టైం చెక్, స్టూడియోలో టైం 9 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Manashanti, mental peace. మసాల దోశ
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
3: Radio Surabhi Revisit. Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
7: Shalini, Dallas lo jarige functions lo decoration lo every jarugutunnayata.
8: Ikkada Vivid Flowers lo undanta ippudu telisindi.
9: Experts ne nammukunte mana jeevitham saafiga saagipothundi.
3: Law Offices of Janeta. Thank you for being in our journey.
10: Yes, we are back at Deer Dana Dana Vinash to DFW Morning Vibes and Haru only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station. And Sangeetham gari next movie actually rep release avutan maatladano. And in fact aina Nagashwin garto work cheyatam anedi idem first time kadu. In fact Nagashwin gari ee cinema assistant director, adi vishayam aa vishayam pakkam pedte Mahanatiki and Kalki kuda he was a script consultant at. అది సో ఇన్ఫాక్ట్ మనం చూసిన కల్కి సినిమా కూడా బిహైండ్ ద స్టోరీ ఆర్ బిహైండ్ ద మేకింగ్ అండ్ ఆల్ దిస్ స్టఫ్ హిస్ ఇన్పుట్స్ వద్దేరట్. బట్ ఆ టైంలో యాక్చువల్లీ యూనో మార్కెటింగ్ కానీ ఎక్కడ ఇన్ఫర్మేషన్స్ కానీ దీన్ని పెద్ద రివీల్ చేయలేదు కానీ, బట్ ఈ టైంలో చెప్తున్నారు వాట్ అ బ్యూటిఫుల్ థింగ్ టు నో అని చెప్పి అనిపించింది నాకు అది సంగతి. సో హ్యావింగ్ సెడ్ దట్ ఆన్ ద గో ఇంకొక బ్యూటిఫుల్ పాట ఫ్రమ్ ద మూవీ సింగ్ గీతం నుంచి వేసేస్తున్నాను. ఇది ప్రాపర్ డిఎస్పి గారి పాట అంటే మామూలుగా ఉండదు, మంచి ఎనర్జీ ఉంటుంది, మాట్లాడదాం.
11: ఒక వింత ఊరు, ఒక వింత శాపం.

ఎస్ దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. అది మ్యాటర్. సో మొత్తానికి రేపటికి మీరు రెడీ అయిపోతే రెడీ అయిపోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా ఇందాక నేను చూసిన హైదరాబాద్ లోనే బుకింగ్స్ ఓపెన్ అయ్యి అంటే మీకు కూడా డెఫినెట్లీ ఓపెన్ అయ్యే ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ వాచ్ ఇంత ఇంత నేను గట్టిగా కంఠస్వస్థ చెప్పాను కాబట్టి ఇఫ్ యూ వాంట్ గివ్ ఇట్ ఎ ట్రై డెఫినెట్లీ సంగీతం ఈజ్ ఇన్ థియేటర్స్. అండ్ మీకు నాకు తెలిసి ఈ రోజు మధ్యాహ్నానికి ఆర్ ఈవినింగ్ కో టికెట్స్ అవైలబుల్ ఉండే ఉంటాయని అనుకుంటున్నాను అనమాట. అదే సంగతి. సో హ్యావింగ్ సెడ్ దట్ నాకు మాత్రం పర్సనల్లీ డిఎస్పీ గారు తీసుకుంటున్న చాయిసెస్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా నచ్చుతుంది మాస్టర్. అంటే ఒక పాయింట్ తర్వాత పెద్ద సినిమాలు ఓకే చేస్తున్నారు కానీ మెల్లమెల్లగా కాంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వైపు లైట్ గా ఒక చిన్న షిఫ్ట్ తీసుకుని ఎప్పటికప్పుడు యూనో కొత్త కొత్త ఆయన్ని రీడిస్కవర్ చేసుకుంటేనవే ఆయన తాలూకా ఎక్సైట్మెంట్ ని ఇస్తూ అట్ ద సేమ్ టైం మంచి పాటలు కూడా మనకు అందించేలాగా ప్లాన్ చేస్తూ ఆయన రీఇన్వెంట్ చేసుకోవడం ఇన్ఫాక్ట్ నౌ ఆఫ్టర్ 20 ఇయర్స్ ఆఫ్ కెరియర్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. దాట్స్ హౌ యూ కీప్ యువర్ సెల్ఫ్ కాంటెంపరీ అని నా ఫీలింగ్ అనమాట. ఇన్ఫాక్ట్ డిఎస్పీ గారు హీరో గౌడ్ ఒక సినిమా చేస్తున్నారు ఇఫ్ యునో ఎల్లమ్మ అనే ఒక సినిమా. బలగం మూవీ డైరెక్టర్ వేణు గారు ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఆయన లీడ్ అనమాట. సో దాని గురించి కూడా ఒక టీజర్ వచ్చింది ఇఫ్ యూ వాచ్. అండ్ అవన్నీ పక్కన పెడితే రీసెంట్ గా వచ్చిన కుబేరాల సాంగ్స్ అంటే డిఎస్పీ గారి స్టైల్ ఉంటుంది అట్ ద సేమ్ టైం చాలా కొత్తగా ఉంటాయి కదా. సో అది మ్యాటర్. కొంతమందికి డిఎస్పీ గారితో ఇన్ఫాక్ట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ పని చేయకపోవడం కొంచెం కొంతమందికి ఇష్టం ఉంటుంది లేదో నాకు తెలియదు కానీ ఆయన ఇంటర్వ్యూస్ చూసిన ఆయన కలిసినా లేకపోతే కలవడం పక్కన పెట్టండి ఇంటర్వ్యూస్ చూసిన ఆయన మాట్లాడినా కానీ ఐ ఫీల్ లైక్ ఉన్నదన్నట్టు ఓపెన్ గా మొహమ్మద్ చెప్తారు అండ్ వెరీ నైస్ పర్సన్ అని అనే ఫీలింగ్ నాకు వచ్చింది అనమాట. అదే సంగతి ఏమంట కాబట్టి డిఎస్పీ గారు మీరు తీసుకుంటే ఈ కాల్ మాత్రం నాకు పర్సనలీ చాలా నచ్చేసింది. అండ్ ఎస్ ఆఫీస్కి వెళ్తున్నారా పోయినా మామా అంటూ మంచి పాట ఇస్తున్నాను ధనుష్ గారి వాయిస్ లో అండ్ కుబేరా మూవీ నుంచి మన డిఎస్పీ గారి కాంపోజిషన్ లో ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు.

0: 러프가간의
1: One of the beautiful films of 2018 or 19 గుర్తులేదు కానీ అరవింద సమేత వేద రాఘవ నేను థియేటర్లో చూసి ఆ రోజే మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిన సినిమా అంత నచ్చింది నాకు అరవింద సమేత వేద రాఘవ గురూజీ గారి బ్లాస్ట్ మోడ్ అండ్ ఓపెనింగ్ ఫైట్ సీక్వెన్స్ ఎవరు మర్చిపోలేదు బ్యూటిఫుల్ మూవీ దే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు సో ఒక చిన్న లోకల్ అప్డేట్ ఒకటి చెప్పాలనిపించింది లోకల్ అంటే వినేస్తే లోకల్ ఆబ్వియస్లీ డాలస్ లో ఉంటున్నారు ఆ లోకల్ అప్డేట్ కాదు మ్యాటర్ ఏంటంటే అమలాపురం సైడ్ ఎవరైనా యూనో కొంచెం ముక్కామల ఇటు సైడ్ పల్లెటూరు అటు సైడ్ ఉండేవాళ్ళంటే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కెనాల్ కి సంబంధించి ఒక పని జరుగుతుంది అండ్ నేను ఇన్ఫాక్ట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు అనిపించింది ఏంటంటే జనరల్లీ వర్షాకాలం వస్తున్నప్పుడు ఈ నీళ్లు ఇవన్నీ ప్రాపర్ గా సరిగ్గా మెయింటైన్ అవ్వక అండ్ ప్రాపర్ గా యూనో దాన్ని అలైన్మెంట్ చేయక చాలా ఇష్యూస్ అవుతుంటాయి దానికి సంబంధించి వర్క్ స్టార్ట్ అయితే బాగుంటుందని చాలా సార్లు అనుకున్నాం అని చెప్పేసి అని ఆ వర్క్ జాన్యం నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఆర్ అబౌట్ టు కంప్లీటెడ్ అండ్ అలాగే అవే కాదు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ విత్ రిలేటెడ్ టు గవర్నమెంట్ కూడా కంప్లీట్ అవుతున్నాయి సో విచ్ ఇస్ అ గుడ్ పార్ట్ సో మెల్లమెల్లగా భోగోపురం ఎయిర్పోర్ట్ ఈస్ కమింగ్ ఇన్ టు యాక్షన్ అండ్ యూనో లాస్ట్ టైం చెప్పినట్టు బీచ్ లో గోవా స్టైల్ షాక్స్ పెడుతున్నారట అండ్ వన్ బై వన్ ఇలా ఏరియా వైజ్ జరుగుతున్న కొన్ని కొన్ని అభివృద్ధి అప్పుడప్పుడు ఇలా చెవిలో వేస్తూ ఉంటాయి అండ్ రీసెంట్ గా హైడ్రా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ని హైదరాబాద్ లో తొలగించింది నాకు లైట్ గా బాధేసింది బట్ యా ఎందుకు ఏంటి అని కాసేపట్లో చెప్తా వెంటనే ఉండండి రేడియో సర్బీ 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు ఇప్పుడైతే మాత్రం బ్యూటిఫుల్ మెలడీ ఫ్రమ్ ద మూవీ మహానటి

ఎస్ మంచి పాట విన్నాం దే ధనాధన్ అవినాష్ తో డిఎండబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HG3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. జోన్ సినిమాలో రిలీజుల గురించి నేనైతే చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నా మాస్టర్, కానీ ఒకటి మాత్రం నేను బొంగమోతి పెట్టుకున్న అలిగిన విషయం ఏంటి అంటే కేవలం ఒక్కటే ఒక్క పాట రిలీజ్ చేసి ప్రమోషన్ కి ముందు ఇంకేమి అంటే మహా అయితే ఇంకో ట్రైలర్ వదిలేసి జూన్ 19th కి రెడీ అవడం అంటే ఎంతవరకు యూనో భావ్యం అధ్యక్ష అని చెప్పి చిన్న నాకు లైట్ గా బొంగమూతి పెట్టుకున్నాను అడిగాను. ఇంతలా బొంగమూతి పెట్టుకుని ఎవరి మీద అలగ్గలను చెప్పండి? ఆబ్వియస్లీ సమంత గారి మీద అలగ్గలను. సో నందిని రెడ్డి గారు అండ్ సమంత గారి కాంబినేషన్ లో చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత, ఓబేబీ తర్వాత ఒక సినిమా వస్తుంది అండ్ దాని పేరు మా ఇంటి బంగారం. పోస్టర్స్ గానీ ట్రైలర్ గానీ అన్ని అన్ని అన్ని అదిరిపోయి మాస్టరు. అండ్ నాకు పర్సనలీ ఒకటి చాలా వన్ థింగ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఏంటి అని అంటే, సో మీరు హిందీలో ఒక యాక్టర్ ఉంటారు అనమాట, ఇన్ఫాక్ట్ రాజన్ డికే గారి అన్ని మూవీస్ లో కూడా ఈ మనిషి ఉంటారు అండ్ హీఈస్ నోన్ ఫర్ హిస్ యునిక్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్. అంటే టిపికల్ యునో అందరికి సెట్ అయ్యే రోల్స్ లో కాదు కానీ కొంచెం యునిక్ గా ఏదైనా క్యారెక్టర్ ఉందంటే మాత్రం ఈ మనిషిని పిలిచేస్తారు అనమాట. తన పేరే గుల్షన్ దేవయ్య. గన్స్ అండ్ గులాబ్స్ అనే సిరీస్ గానీ, ఇన్ఫాక్ట్ రాజన్ డిగ్గి గారు చాలా సిరీస్ లో ఆయన కనిపిస్తారు. సో ఆయన ఎలాంటి రోల్ చేస్తున్నాడు ఈ సినిమాలో నాకు క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఉందన్నమాట. అది సమంత గారి ఫ్యాన్స్ గా జూన్ 19th మీరు ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకుంటారు, బట్ ఈసారి అంతకు మించి ఏదో ఉండబోతుందని మాత్రం క్యూరియాసిటీ ఫ్యాక్టర్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. అన్ని ఎదిరిపోయాయి, పోస్టర్లు ఎదిరిపోయాయి, పాటలు ఎదిరిపోయాయి, అన్ని ఎదిరిపోయాయి. తస్ అదిగా మామూలు ఉండదని నాకైతే అర్థమైంది. ఇంకా అర్థం కాలేదు ఏ పాట వేస్తున్నాను.

0: at your service. Dallas Smiles Dental and Orthodontics తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. డాలర్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: Hi everyone, this is Koti, music director, Surabhi Radio. 4th anniversary jarupukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urruthulu isthu eppudu aananda parustunna Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకో, చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ఆ పాట సడన్ గా కట్టిందని మీరు కూడా ఫీల్ అవుతున్నారు నాకు అర్థమైంది. ఎస్, ఇన్ఫాక్ట్ జాతర టైంలో మన కోటి గారిని ఒక చిన్న క్వశ్చన్ అడిగి ఆయన నచ్చిన పాట అని అడగగానే ఆయన మైండ్ లోకి వచ్చింది ప్రియరాగాలే పాట. సో మీరు రేడియో సర్వే వింటున్నారు 107.9 HD3 డాలస్, నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. నిన్న నేను షోకి రాలేకపోయాను, యూనో చెప్తున్నా కదా ఈ మధ్యన కొంచెం పర్సనల్ వరకు ప్రొఫెషనల్ వరకు అన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అనమాట. సో నిన్న బాలకృష్ణ గారికి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్తూ అసలు నేను ఒక టీజర్ చూసాను మాస్టర్, గోపిచంద్ మల్లేని గారి డైరెక్షన్ లో వస్తున్న సినిమాది. బాబ్బా అసలు ఏమన్నా ఉందా అనిపించింది నాకు, మైండ్ బ్లోయింగ్. అంటే లిటరలీ బాలకృష్ణ గారిని ప్రతిసారి కొత్త గెటప్, ఎలాంటి గెటప్ లో చూస్తానో క్యూరియాసిటీ ఉంటుంది కదా, దానికోసం వెయిట్ చేస్తాం కదా. అది బాబీ గారు మన సంక్రాంతి తీసుకొచ్చినప్పుడు తీర్చేశారు. అండ్ ఇప్పుడు గోపిచంద్ మల్లేని గారు NBK అని ఒక సినిమాకి సంబంధించి తీసుకొస్తున్న లుక్ ఏదైతే ఉందో అది చూశాక మాత్రం మామూలుగా అనిపించలే. సో ఇఫ్ యూ గెట్ సమ్ టైమ్, గో అండ్ వాచ్ ఇట్. వాట్ అ స్టైలిష్ లుక్ మ్యాన్. నేను చెప్తున్నప్పుడు మీకు కొంచెం ఎగ్జాజరేషన్ అనిపించచ్చు కానీ నేను చెప్పిన తర్వాత మీరు వెళ్ళి చూడండి, మీకు అనిపిస్తుంది ఎగ్జాక్ట్ గా చెప్పానని చెప్పి. అది సంగతి ఏమాటగా అంటే బాలకృష్ణ గారి కొన్ని ఫేవరెట్ అంటే ఆయన నటించిన కొన్ని సినిమాలు కొన్ని ఫేవరెట్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, నాకు అలా కొన్ని ఫేవరెట్ ఫిలిమ్స్ లో ఆచార్యకృష్ణన్ ఉంటుంది, నరసింహనాయుడు ఉంటుంది, అండ్ డెఫినెట్లీ ఆ లిస్ట్ లో ఈ సినిమా కూడా విల్ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్, దట్ ఈస్ డాకు మహారాజ్. సో ఆ మూవీ నుంచి సర్కారు రా అనే పాట ప్లే చేస్తున్నాను, ఎందుకంటే రీసెంట్ సినిమా నుంచి ఒక పాట రిలీజ్ అవ్వలేదు కాబట్టి. ఓకే, బట్ మీన్ వెల్ క్యాచ్ ద టీజర్ ఆన్ యూట్యూబ్, ఇట్ ఈస్ జింగ్ అమేజింగ్.

ఎస్, ఫస్ట్ స్టార్టింగ్ నేను ఈ మధ్యలో డాలస్ కి సంబంధించి కొన్ని రీల్స్ చూస్తుంటే, అంటే ఇన్ని తెలుగు ఫుడ్ అవుట్లెట్స్ ఏంట్రా బాబు, మ్యాడ్నెస్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సో అది నేను ఎగ్జాజరేషన్ కాదు ఎగ్జాక్ట్ అని చెప్పి ఇక్కడ ఆబ్వియస్లీ మార్జిల్తో లాస్ట్ నాలుగేళ్ళ నుంచి షో చేస్తున్నట్టు తెలిసింది. సో నేను పడే బాధ మీరు కూడా కొంచెం రిలేట్ అవుతారేమో అని అనిపించింది అనమాట. సో రీసెంట్ గా కుక్కట్పల్లి దగ్గరలో ఒక రోడ్ ఉంటుంది అనమాట. అక్కడ జనరలీ ఆంధ్ర వాళ్ళు, నేను ఆంధ్ర వాళ్ళుగా వచ్చి సెటిల్ అయిన తర్వాత లోకల్ ఫుడ్ తినాలనిపిస్తూ ఉంటుంది, ఆ టేస్ట్ మిస్ అవుతూ ఉంటాం కదా. సో డెఫినెట్లీ ఆ టేస్ట్ కావాలి అని చెప్పి మోస్ట్లీ కుక్కట్పల్లి దగ్గర ఈ రోడ్డుకి వెళ్ళి ఒక దిబ్బరొట్టి బొంబ చట్నీ తింటాం అనమాట, దిబ్బరొట్టు బొంబ చట్నీ. బట్ హైదరాబాద్ లో రీసెంట్ గా హైడ్రా అని వినబడుతున్నది కదా, ఈ హైడ్రాలో భాగంగా లాస్ట్ 2 డేస్ లో ఆ రోడ్ లో ఉన్న వాట్ ఎవర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీయించేశారు. నాకు ఇవి వింటున్నప్పుడు ఫస్ట్ ఓకే ఫైన్, లోకల్స్ గురించి అడిగితే ట్రాఫిక్ చాలా జామ్ అవుతుంది అంతా ఉంది బానే ఉంది అని చెప్తున్నారు. బట్ యూనో ఇన్ఫాక్ట్ హైదరాబాద్ లో బోల్డ్ ప్లేస్లు అట్లా ఉన్నాయి విచ్ ఇస్ యాక్చువల్లీ బ్లాకింగ్ ద ట్రాఫిక్. అన్ని చోట్ల తీస్తే అని చెప్పి ఒకటి రైట్ సొల్యూషన్. బట్ వీటిని రీప్లేస్ చేసి ఇంకొక ప్లేస్ లో కూడా ఆ చిన్న వెంటర్స్ కి ఏమైనా ఒక ప్లేస్ కల్పిస్తే బాగుంటుంది కదా అని అనిపించింది అనమాట, అది సంగతి. సో ఐ జస్ట్ ఫెల్ట్ బ్యాడ్, ఎవరికైనా సరే కుక్కట్పల్లి ఉంటున్న వాళ్ళు ఎరా దాన్ని, ఆ రోడ్ పేరు కూడా చికెన్ పకోడీ రోడ్ అని ఉంటారు అనమాట. సో ఆ చికెన్ పకోడీ రోడ్ లో ఉన్న చిన్న చిన్న షాపులు తీసారంట కదా అని అడగండి, యూ మైట్ రిలేట్. అదంతా ఓకే, గానీ అవి దిబ్బరొట్టి బొంబాయి చట్నీ దగ్గర ఆగిపోయినవి అని అంటారా. ఇంతకన్నా తిండి ప్రేమ మీకు నాకు ఉండదు, అండ్ దీని గురించి తప్ప మనం వేరే విషయం గురించి ఆలోచిస్తే డివైడ్ అయిపోతాను మీరు నేను ఒక మాటకు వచ్చాం. కానీ ఇన్ఫాక్ట్ ఈ బొంబాయి చట్నీ మీదే ఒక సినిమా వచ్చి బ్యూటిఫుల్ గా ఆడేసింది ఓటీటీలో, దాని పేరు మిడిల్ క్లాస్ మెలడీస్. సో దాని నుంచి గుంటూరులో ఎవరిని ఉంటే ఈ పాట మీకోసం, గుంటూరు సాంగ్ కమింగ్ అప్ ఓన్లీ ఆన్ రేడియో సూర్బీ 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు.

0: రే రాంగ్ రూట్ బై.
1: ఇది గుంటూరు రా, ఇక్కడింతే. ఇక్కడ బాబాయ్ రాంగ్ రూట్ లో వెళ్తారు, మనంతా.
0: మీ అమ్మ గుంటూరులో మనుషుల కంటే ఆటోలు ఎక్కువ ఉన్నారా బాబు?

గుంటూరు వెళ్ళే ఆప్షన్ లేకపోతే ఏం చేయాలి? మరి మంచి వెజ్ ఫుడ్ తినాలి, బాగా అదిరిపోవాలి అని మీరు గాని ఆలోచిస్తుంటే ఆబ్వియస్లీ అడియార్ ఆనంద్ భవన్ ఉంది కదా, మరి అక్కడికి వెళ్ళి బ్రేక్ ఇవ్వచ్చు కదా అని నేను అంటాను. ఓకే, అంటే మరి కొంచెం లైట్ గా నా చేత్తో కూడా వండాలి, కానీ ఎక్కువ శ్రమ ఉండకూడదు, అలా వండి వండినట్టు ఉండాలి, అలాంటి ఏదైనా ఉంటే చెప్పు అని అంటారా? ఎస్, మీలాంటి నాలాంటి ఫ్లెక్సిబుల్ మనుషుల కోసం ఓ ఫ్లెక్సిబుల్ థింగ్ ఉంది. అదేంటంటే ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్ ఇవన్నీ కూడా అడియార్ ఆనంద్ భవన్ వాళ్ళు రెడీ చేసి పెట్టారు. ఇన్ఫాక్ట్ ఫుల్ రాగి ఇడ్లీ దగ్గర నుంచి టేస్టీ గోంగూర రైస్ వరకు ఏదైనా సరే ట్రెడిషనల్ టేస్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్స్టెంట్ గా మినిట్స్ లో అయిపోయేలాగా సెట్ చేశారట. అది మరి నిజంగా ఇక్కడ ఉన్నట్టు ఆప్షన్ నేనే తెచ్చుకునేవాడిని, బట్ మీరు నేను ఇక్కడ హైదరాబాద్ లోనూ మీరు డాలస్ లో ఉన్నారు కాబట్టి మీరు మాత్రం మీ చిట్టి చిట్టి అడుగులతో మీ బుజ్జి బుజ్జి పాదాలతో ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్ కెళ్ళిపోడు. ఓకే, కానీ మాస్టరు నేను కొన్నిసార్లు యూనో తిరుపతి వెళ్ళిన తిరుపతి వెళ్ళినప్పుడు దర్శనానికన్నా ముందు మధ్యలో సరే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని చెప్పి తిరుపతి కింద అలిపిరి దగ్గరలోనే అడియార్ ఆనంద్ భవన్ ఒక్కసారి తిన్నాను మాస్టరు. వరుసగా 3 రోజులు తిన్నా నేను, అంత నచ్చిన టేస్ట్. ఏముంటుందిరా ఈ జీవితానికి, మంచి మంచి ఫుడ్ దాని తర్వాత వచ్చే ఫిల్టర్ కాఫీ అది పర్ఫెక్ట్ గా పడింది అనుకో, అసలు కోపాలే రావు. ఏ పని అడగండి చెప్పండి, ఆస్తి పేపర్ల మీద అక్కడ సంతకం పెట్టమంటారా? పెట్టేస్తాను నేను, అలాంటి మనిషి నేను, అనవసరంగా డిస్టర్బ్ చేయదు. నేను మంచి ఫుడ్ పెట్టండి అంతే. ఓకేనా? ఇప్పుడైతే పెద్ద నుంచి మంచి పాట వస్తుంది, ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 HD3 డాలస్, నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు.

ఆల్ రైట్ షో ఎండ్ అయ్యే టైం కి దగ్గరకు వచ్చేసాం. అండ్ యా, లాట్ ఆఫ్ థింగ్స్ ఐ వాంటెడ్ టు షేర్ టుడే, అన్ని షేర్ చేశాను, అంత ఎక్సైట్మెంట్ కడుపు బాధ అంతా తీర్చేసుకున్నాను. బట్ హ్యావింగ్ సెడ్ దట్, డెఫినెట్లీ సంగీతం శ్రీనివాసరావు గారు అట్ ది ఏజ్ ఆఫ్ 94 హీస్ మేకింగ్ ఫిల్మ్ అనేది నాకు లిటరల్లీ స్ట్రక్ అ కార్డ్ విత్ మీ. సో ఆల్ ఐ వాంట్ టు టెల్ ఇస్ దట్ మనందరికీ ఎక్కడో చోట చిన్న చిన్న డ్రీమ్స్ ప్యాషన్స్ అవన్నీ ఉంటాయి. నాట్ ఎవ్రీ టైమ్ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు మేక్ ఇట్ హ్యాపెన్. బట్ మన హెల్త్, మన గ్రిట్, మన ట్రయల్స్, ఇవన్నీ మనం రెగ్యులర్ గా నిజంగానే అలాగే మెయింటైన్ చేయగలిగితే వన్ ఆర్ ద అదర్ వే యూ విల్ గెట్ దట్ ఆపర్చునిటీ అని చెప్పడానికి ఎంతగానో బెస్ట్ థింగ్ ఇంకోటి లేదేమో అనిపించింది నాకు. ఇన్ఫ్యాక్ట్ యునో సంగీత గారు ముందు సినిమా చూడండి, ఐ థింక్ ఓమై ఒబామా అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, వెల్కమ్ ఒబామా. వెల్కమ్ ఒబామా మూవీ ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు సంగీతం ఎప్పుడు వచ్చింది, ఎంత టైం గ్యాప్ పట్టింది, బట్ స్టిల్ హీ వాస్ పర్సూయింగ్ హిస్ డ్రీమ్ టు మేక్ ఇట్ హ్యాపన్. అండ్ ఆ ఆపర్చునిటీ ఎప్పటికొచ్చింది, 94 ఏజ్కి వచ్చింది. సో కొన్నిసార్లు వెయిట్ చేయాలా అని అంటే ఏమో తెలీదు, బట్ ఇఫ్ యూ రియలీ వెయిట్ సమ్ టైమ్స్ అండ్ ఇఫ్ యూ పుట్ యువర్ ఎఫర్ట్స్ జస్ట్ లైక్ దాట్, యూ మైట్ గెట్ యువర్ ఛాన్స్. అది సో అప్పటిదాకా స్టేషన్ మీద ఉండాలి, ట్రై చేయాలి, అండ్ వాట్ ఎవర్ యువర్ డ్రీమింగ్ ఆఫ్ యూ హ్యావ్ టు పుట్ దట్ ఎఫర్ట్స్ అని ఇంకోసారి గుర్తు చేస్తూ నాకు కూడా నేను చెప్పుకుంటూ మంచి పాడేసేద్దాం వెళ్లే ముందు. ఓన్లీ ఆన్ రేడియో సర్బీ 107.93 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ వింటున్నారు. రెండు రెట్రో పాటలు, రెండు నాకు చాలా ఇష్టమైన పాటలు. ఒకటి నా పేరు శివ నుంచి చిరుచిరు అండ్ రెండు నువ్వు నాకు నచ్చావు నుంచి ఉన్న మాట చెప్పనేవు. సో టైం కుదిరితే రెండో పాట కూడా పూర్తిగా వింటారు, లేదా కొంచెం వింటారు. నన్ను తిట్టుకోకండి, రేపు మాత్రం గిరిగారిని కూడా పక్క తీసుకొస్తా, ఇద్దరం కలిసి షో చేస్తాం. మీరు ఏమాత్రం బెంగపెట్టుకున్నా ఈ రోజు కొంచెం లైట్ గా మంచిగా తినేయండి, రేపటికి హెల్దీగా ఉంటే గిరిగారి షో కూడా, గిరిగారు కూడా నాతో పాటు ఉంటారు కాబట్టి పొద్దున్న లేచి వినేయచ్చు. ఓకేనా, అది సంగతి. డ్రింక్ మోర్ వాటర్, కీప్ హైడ్రేటెడ్ అండ్ లిసన్ టు రేడియో సర్బీ ఓన్లీ ఆన్ రేడియో సర్బీ 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్.
4: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్,
4: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
3: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
5: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
6: ee weekend groceries nu teeskostava?
7: Rice, dal, snacks, veggies, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
6: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
8: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
6: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
9: దే సే ఎ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. ఎట్ ఇండియా టుడే వి సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి, అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సాస్.

సుశీల గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో 13 నవంబర్ 1935 జన్మించారు. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత సుశీల గారు మహారాజా సంగీత కళాశాలలో చేరారు. ఆ సమయంలో ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ప్రిన్సిపల్ గా ఉండేవారు. చాలా చిన్న వయసులోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఫస్ట్ క్లాస్ లో సంగీతంలో డిప్లొమా కూడా పూర్తి చేశారు మన సుశీల గారు. సంగీతాన్ని ఇష్టపడే కుటుంబంలో జన్మించిన సుశీల గారు చాలా చిన్న వయసులోనే అధికారిక శాస్త్రీయ సంగీత శిక్షణను పొందారు. ఆమె తన పాఠశాలలో మరియు విజయనగరం పట్టణంలో జరిగే అన్ని సంగీత పోటీలలో పాల్గొని అందరి హృదయాలను చూరగొన్నారు. ఆల్ ఇండియా రేడియో వారు ప్రైవేట్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కోసం కొన్ని పాటలు

1950లో సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు గారు తమ కొత్త సినిమాలో పాడేందుకు కొత్త గాయని గాయకుల కోసం వెతుకుతున్నప్పుడు ఆల్ ఇండియా రేడియోలో ప్రదర్శన ఇచ్చిన వారి నుండి అత్యుత్తమ గాయకులను ఎంపిక చేసి ఇవ్వమని అడగగా ఆల్ ఇండియా రేడియో వారు 5 గాయకులను ఎంపిక చేసి ఇచ్చిన వారిలో నుండి సుశీల గారు ఎంపిక చేయబడ్డారు. ఆమె వెంటనే తమిళ చిత్రం పేట్రాతాయి కోసం ఏం రాజా గారితో యుగల గీతం పాడారు. అదే చిత్రం తర్వాత తెలుగులో కన్నతల్లిగా రూపొందించబడింది. అందులో ఆమె ఘంటసాల గారితో యుగల గీతం పాడారు. దీని ఫలితంగా ఏవిఎం స్టూడియోస్ లో వారి ప్రొడక్షన్ కోసం మాత్రమే పాడేట్లుగా స్థిరమైన నెలవారీ జీతంతో ఉద్యోగాన్ని పొందారు. ఇప్పుడు సుశీల గారు బాలుగారితో పాడిన అద్భుతమైన గీతాన్ని విందాము.

ఏబిఎం స్టూడియో యజమాని ఏవి మొయ్యప్పన్ గారు సుశీల గారి తమిళ ఉచ్చారణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఒక తమిళ శిక్షకుడిని నియమించారు. ఆ విధంగా సుశీల గారు సంగీతంతో పాటుగా భాషపై పట్టు పెంచుకున్నారు. పి లీల, ఎంఎల్ వసంతకుమారి, జిక్కీ గార్ల వంటి ప్రముఖ మహిళా గాయనీమణుల ఆధిపత్యంలో 1950లలో సంగీత రంగంలోకి ప్రవేశించడం కొత్త వారికి అంత సులభం కాదు. అయినప్పటికీ సుశీల గారు తమ ప్రత్యేకమైన మరియు స్పష్టమైన గాత్రంతో తనదైన ముద్ర వేసుకున్నారు. 1955వ సంవత్సరంలో సుశీల గారు తమిళం మరియు తెలుగు చలన చిత్ర పరిశ్రమలలో తమ బ్యాక్ టు బ్యాక్ హిట్ పాటలతో ప్రజాదరణ పొందారు. ఇప్పుడు మరో చక్కటి పాట మీకోసం.

లవ్ ఇస్ బ్లూ ప్రేరణతో సృష్టించిన గీతం ఈ రేయి తీయనిది అనే తొలి రేయి పాట. పాణిశ్రీ గారు మరియు హరినాథ్ గారి మధ్య చిత్రీకరించిన కీరవాణి రాగంలో సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో సినారే గారు రచించగా బాలు గారు సుశీల గారు పాడిన ఈ పాట.

సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో సుమధుర సుస్వరాల గాన కోకిల, సంగీత ప్రపంచపు మణిహారం, మన అందరి అభిమాన నేపథ్య గాయనిమణి శ్రీమతి పి సుశీల గారి పాటలతో కూడిన సుశీల గారు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, సంస్కృతం, సింహళీ, బెంగాలీ, పంజాబీ, తుళు మరియు ఒరియాలలో అనేక పాటలు పాడి అందరి ప్రియ గాయనిగా పేరు తెచ్చుకున్నారు. సుఖదుఃఖాల చిత్రం నుండి దేవులపల్లి గారి సుమధుర సుస్వరాల మల్లెల గీతానికి ఎస్పి కొదండపాణి గారు సంగీతం అందించగా, సుశీల గారు కోకిల స్వరంతో పాడిన ఈ పాట అందరికీ నచ్చిన పాట. అదే

0: మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
1: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్,
1: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
0: What is this address again?
3: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
4: Lunch ke kadkana veldama?
5: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali, then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta, malli spices కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజెస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
7: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్, 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
8: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
9: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
8: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
9: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
8: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
10: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times naa night songs eppudu play chestu, audience ni urruthulu istu, eppudu aananda paristunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

మృదంగం అనే చిత్రాన్ని ఎండమూరి గారి మరణ మృదంగం నవల ఆధారంగా 1983లో రూపొందించిన చిత్రం. అందులో మనం వినబోయే పాటకి సంగీతాన్ని ఇళయరాజా గారు అందించగా, వేటూరి గారు రచించిన ఈ పాటని బాలు గారు మరియు సుశీల గారు పాడారు. అదే పాట.

గుర్తొచ్చే విధంగా అత్యద్భుతంగా నటించిన జమున గారు మరియు అంతే అద్భుతంగా పాడిన సుశీల గారు గుర్తొస్తారు. శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుండి పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో స్థానం నరసింహారావు గారు రాసిన ఈ పాట

సంగీతంలో దాశరథి గారు రచించిన పాటని పిపి శ్రీనివాస్ గారు సుశీల గారు పాడగా, ఈ పాట ఎన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ ఎప్పటికీ అందరూ మెచ్చే ఎంఎస్ విశ్వనాథన్ గారి గీతం. అదే గీతం

పాండవ వనవాసం చిత్రంలో ద్రౌపది భీమసేనుడితో కలిసి దంతమాధవ పర్వత వనసీమలో విహరించే వేళ చిత్రీకరించిన ఈ గీతాన్ని సముద్రాల గారు రచించగా ఘంటసాల గారు సంగీత దర్శకత్వం వహించి సుశీల గారితో పాడిన ఈ

వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో సుమధుర సుస్వరాల గాన కోకిల, సంగీత ప్రపంచపు మణిహారం, మన అందరి అభిమాన నేపథ్య గాయనిమణి శ్రీమతి పి సుశీల గారి పాటలతో కూడిన బ్రహ్మ విఠలాచార్య గారు నిర్మించిన రాజకోట రహస్యం చిత్రం నుండి విజయకృష్ణమూర్తి గారి స్వరకల్పనలో ఘన్సాల్ గారు సుశీల గారు పాడిన ఈ

0: Radio Surabhi 107.9 FM HD3.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్.
3: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్,
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
2: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
4: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
5: అన్లిమిటెడ్ కన్నా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
7: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ది రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
8: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి ఇలాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
9: ప్రముఖ దర్శకులు ఆదిత్య సుబ్బారావు గారు తమిళంలో నిర్మించిన కుముదం చిత్రం ఆధారంగా తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారుల జంటతో నిర్మించిన చిత్రం మంచి మనసులు, దాశరథి గారి రచనలో స్వరబ్రహ్మ కెవి మహదేవన్ గారి సంగీతంలో ఘన్సాల్ గారు, సుశీల్ గారు పాడిన ఈ పాట.

చక్రవర్తి చిత్రం నుండి సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో ఆత్రేయ గారి పద రచనలో ఇప్పటికీ అందరి అభిమానాన్ని చేరగన్న సుశీల గారు పాడిన ఈ పాట మీకు

కావలసిన సంగీతాన్ని గాయని గాయకుల వద్ద నుండి ఎలా రాబట్టాలో ఎరిగిన సంగీత దర్శకులు శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారు. దాని ఫలితమే ఆ మధుర గేయాలను మనకు అందించగలిగారు. అలాంటి కోవకు చెందినవే శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో వీరజాల గలడా నాయానతి, దానవీరు సూరకర్ణ చిత్రంలో చిత్రం భళారే విచిత్రం అనే గేయాలు. దానవీరు సూరకర్ణ చిత్రం నుండి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించగా బాలు గారు మరియు సుశీల గారు పాడిన ఈ పెండ్యాల గారి పాట ఇప్పుడు విందాము.

రాజు గైడు కారణంగా నర నారాయణుల మధ్య జరిగిన సమరమే శ్రీకృష్ణార్జున యుద్ధం. శ్రీకృష్ణుడిగా నందమూరి తారక రామారావు గారు, అర్జునుడిగా అక్కినేని నాగేశ్వరరావు గారు, సుభద్రగా వి సరోజ గారు చక్కని అభినయం ప్రదర్శించారు. అదే శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం నుండి పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతంలో, పింగళి గారి రచనలో ఘన్సోల్ గారు, సుశీల గారు పాడిన ఈ ప్రేమ గీతం.

సరదంపనలో చురుకుదనం చూపే విశ్వనాథం గారు 1963లో విడుదలైన అనువాద చిత్రం కన్మలలో శుద్ధ సారంగిలో స్వరపరిచిన మనం వినబోయే గీతాన్ని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించగా గాన సుధాకరుడు డాక్టర్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారు సుషీల గారితో పాడిన ఈ గీతం మీకు సమర్పిస్తున్నాను.

0: వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో సుమధుర సుస్వరాల గాన కోకిల సంగీత ప్రపంచపు మణిహారం మన అందరి అభిమాన నేపథ్య గాయనిమణి శ్రీమతి పి సుశీల గారి పాటలతో కూడిన
1: సంగీత సాహిత్య నృత్య ప్రధానమైన సప్తపది చిత్రం నుండి వేటూరి గారు రచించగా కెవి మహదేవన్ గారి సంగీతాన్ని అందించిన బాలుగారు సుశీల గారు పాడిన ఆ సింధు భైరవి రాగాన్ని ఇప్పుడు మనం

0: రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా? ఎస్ సార్. రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలి, ఆప్షన్ సి థాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాస్ జస్ట్ అ ట్యాప్ అవే?
4: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. UPI పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
5: హాయ్ అండి, మన రేడియో సిరబి 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భాన అందరికి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా రాజశ్రీ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2 ఇయర్స్ ముందు అనుకుంటాను, నేను చాలా మంది అమెరికాలో నా అభిమానుల్ని ఈ మీ ప్రోగ్రామ్ ద్వారా కలవడానికి, మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను యుఎస్ వచ్చినప్పుడు మన రేడియో సురభి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశ్రీ గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్.
6: Hi guys, this is Hari Shankar, Radio Sarabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality pro, meeku marinta cheru kaapotham. Keep listening, me nestam Radio Sarabhi.
7: You're listening to Radio Sarabhi, 107.9 FM, HD3.
8: Hey Bindu, ee roju naaku manchi matam korukalanundi.
9: Chandu, mari vandana?
8: Enti, ippudu undedaaga aagala.
9: Pichi Chandu, swadesham itundi kada, vaalu matam 3 visits lo easy ga cook ayipothundi. So tender, so juicy. కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్స్.
10: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
11: 1955 నుండి 1960 మరియు 1970 నుండి 1985 వరకు నిర్మించిన దాదాపు అన్ని చిత్రాలలో పాడిన సుశీల గారు ఎన్నో మంచి గీతాలను వారి సుమధుర స్వరంతో మనకు అందించారు. ప్రముఖ తమిళ సంగీత విద్వాంసులు విశ్వనాథన్ రామమూర్తి గారి జంట సుశీల గారి స్వరంలో తమిళ సినిమా చరిత్రలో కొన్ని ఎవర్ గ్రీన్ పాటలను స్వరపరిచారు. తెలుగులో ప్రశంసలు పొందిన గాయకులు ఘంటసాల గారు, తమిళంలో టిఎం సౌందరరాజన్ గారు మరియు కన్నడలో పిపి శ్రీనివాస్ గారులతో ఆమె పాడిన యుగల గీతాలు దక్షిణ భారత సంగీత పరిశ్రమలో యుగల గీతాలకు ఒక ప్రత్యేక స్థానాన్ని అందించాయి. ఆమె టిఎం సౌందరరాజన్ మరియు విశ్వనాథ రామమూర్తి గారులతో కలిసి 100ల కంటే ఎక్కువ పాటలను రికార్డ్ చేశారు. ఎడకల్లు గుడ్డిడ మేలే చిత్రం కోసం సుశీల గారు రచించిన బ్లాక్ బస్టర్ కన్నడ పాట భారతీయ సినిమాలోని టాప్ 10 ఎవర్ గ్రీన్ పాటల జాబితాలో చేరింది. నటి జయంతి గారితో ఆమె కలయిక కర్ణాటకలో చాలా ప్రాచుర్యం పొందింది. ఏకవీర చిత్రం నుండి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించగా, కేవి మహదేవన్ గారి సంగీత సారథ్యంలో ఘంటసాల గారితో సుశీల గారు పాడిన ఈ మధురమైన గీతం

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కళ్ళ నుండి జాలువారిన ఈ స్వర్ణకమలం చిత్రంలోని సుశీల గారు బాలుగారితో పాడిన ఇళయరాజా గారి గీతాన్ని ఇప్పుడు విందాము.

నృత్యాల ముగ్గు చిత్రం నుండి గుంటూరు శేషేంద్ర శర్మ గారు రచించిన ఈ గీతాన్ని కెవి మహదేవన్ గారి స్వరకల్పనలో సుశీల గారు ఎంతో ఆర్థతతో పాడారు. అదే పాట

సంగీత సాహిత్యాల అపురూప సంగమం మేఘ సందేశంలో సాహితీ ప్రియులందరినీ మురిపించారు వారి రచనలతో వేటూరి గారు. రమేష్ నాయుడు గారు స్వరపరిచిన ఈ సింధుపై రవిని సుశీల గారి గారంలో

మనకి చిత్రం నుండి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కలం నుండి జానమరగా ఘన్సాల గారు సంగీత దర్శకత్వం వహించి సుశీల గారితో పాడిన ఈ పాట.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో సుమధుర సుస్వరాల గాన కోకిల సంగీత ప్రపంచపు మణిహారం మన అందరి అభిమాన నేపథ్య గాయని మణి శ్రీమతి పి సుశీల గారి పాటలతో కూడిన సత్యం గారి సంగీతంలో సుశీల గారు పాడిన ఈ మల్లెమాల గారు రచించిన

0: கனக கனக கமனியம், அனக அனக ரமணியம், சீதாராம கல்யாண வைபோகம். ஜூன் 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లైయర్స్ లో జరగబోయే మీ రేడియో సిర్వీ జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిర్వీ అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ అ కపుల్ గో టు jatara.radiosurabhi.com, కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 ఆర్ ఈమెయిల్ అట్ admin@radiosurabhi.com. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వి సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీడే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నూరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యు క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నాలెండ్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సస్, 817-819-8888. ఇండియా టుడే USA.com. ఆయుర్వేదం లో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ది కామర్ ది స్పేస్ ది బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ది పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సస్. ఆర్ కాల్ 469-269-6476. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: Manchi chedu chita nundi Vishwanathan Ramamurthy garla sangeetha sadathyamlo Acharya Atre gari rachanalo ఘంటసాల గారు, సుశీల గారు పడిన ఈ పాట

1982లో విడుదలైన నాలుగు స్తంభాలట చిత్రంలో వేటూరి గారి సాహిత్యానికి మకుటంగా పిలువబడే పాటకి రాజన్ నాగేంద్ర గారు అందించిన అతి మధురమైన సంగీత సుధ స్వర ప్రియులను ఆనంద పారవశ్యంలో ఓలలాడించింది. బాలుగారు, సుశీల గారు అంతే మధురంగా పాడిన అదే పాట

1970ల్లో సుశీల్ గారు దక్షిణ భారతదేశంలోని 4 రాష్ట్రాలలో దాదాపు అన్ని అవార్డులను గెలుచుకున్నారు. కెవి మహదేవన్, లక్ష్మీకాంత్ పేరేలాల్, ఎల్ వైద్యనాథ్, లక్ష్మీ కిరణ్ మరియు ఎస్ఎల్ వంటి సంగీత దర్శకులతో కలిసి హిందీ పాటలను కూడా పాడారు. మనోహర్ అభిజిత్ వ్యాపారి, జి దేవరాజన్, ఎస్ఎస్ త్రిపాఠి మరియు ఇళయరాజా గారి కోసం కొన్ని ముఖ్యమైన పాటలు పాడారు. ప్రేమించి చూడు చిత్రం నుండి మాస్టర్ వేణు గారి స్వరకల్పనలో, దాశరథి గారి కళ నుండి జాలువారగా పివి శ్రీనివాస్ గారితో సుశీల గారు పాడిన ఈ మధురమైన గీతం

అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 200వ చిత్రం, దాసరి నారాయణరావు గారు నిర్మించిన మేఘ సందేశం చిత్రం. 4 జాతీయ పురస్కారాలు, 1 స్వర్ణ నంది, 1 ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కించుకున్న మేఘ సందేశం చిత్రం నుండి రమేష్ నాయుడు గారి స్వరకల్పనలు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కలం నుండి జాలువారగా సుశీల గారి గళంలో ఇప్పుడు

గారు ఆత్మబలం చిత్రంలో పాట రాయడానికి ఎంతో ప్రయత్నిస్తున్న సమయంలో కారులో వెళ్తున్నప్పుడు చినుకులు పడడం ప్రారంభమయ్యాయట. అప్పుడు ఒక పడుచు పిల్ల తలపై కొంగు కప్పుకుని చెట్టు నీడకు పరుగెట్టడం చూసి ఆ సందర్భంలోనే చిటపట చినుకులు పాట రాశారట. కేవీ మహదేవన్ గారి సంగీతంలో గంటసాల మాస్టర్ గారు సుశీల గారు పడిన ఆ వాన గాన చెరిలో మొదలెడతారు.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణీ ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో సుమధుర సుస్వరాల గాన కోకిల సంగీత ప్రపంచపు మణిహారం మన అందరి అభిమాన నేపథ్య గాయని మణి శ్రీమతి పి సుశీల గారి పాటలతో కూడిన చక్రమోహం చిత్రం నుండి కెవి మహదేవన్ గారి సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ గారు ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో వెతుకుతూ వెళుతోంది అంటూ రచించగా సుశీల గారు రామకృష్ణ గారితో పాడిన పాట మనం

0: లంచ్ కి ఎక్కడ కనవెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లి ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మిక్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
0: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
2: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
0: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
2: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ దేర్? కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
7: శంకుతీర్థం చిత్రం నుండి చక్రవర్తి గారి సంగీతంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించగా, సుశీల గారు పాడిన ఈ పాట మనం

విన్న పాటలకి భిన్నంగా సంబరాల రాంబాబు చిత్రంలో సుశీల గారి గయ్యాళి గడుసు కంఠాన్ని రాజశ్రీ గారి హాస్య గీతంలో పిఠాపురం నాగేశ్వరరావు గారితో కలిసి వి కుమార్ గారి సంగీత సారథ్యంలో పాడారు. అదే పాట

దీనాలి రామకృష్ణ చిత్రం నుండి విశ్వనాథ రామ్మూర్తి గారి స్వర కల్పనలో జయదేవుని అష్టపది మోహనరాగంలో సమ్మోహనంగా ఆలపించారు సుశీల గారు. అదే అష్టపది ఇప్పుడు విందాము.

0: కథానాయకురాలి చిత్రం నుండి ఆకుల అప్పలరాజు గారి సంగీత సారథ్యంలో కోని విజయరత్నం గారు రచించిన ఈ గీతాన్ని బాలు గారు మరియు సుశీల గారు పాడారు. అదే పాట ఇప్పుడు మనం విందాం.
1: హరే చందనమే తలుకా

పద్మభూషణ్ బిరుదుతో పాటుగా లెక్కలేని అవార్డులను సొంతం చేసుకోవడమే కాకుండా మన అందరి హృదయాల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న సుశీల గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని రేడియో సురభి ద్వారా ఆశిస్తున్నాము. ఇది గాన కోకిల శ్రీమతి పి సుశీల గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని భావిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ అనే కార్యక్రమం ద్వారా కలుసుకుందాము. అంతవరకు సెలవు మీ వ్యాఖ్యాత వాణి ఉప్పుల. ధన్యవాదాలు.

సుషీల గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో 13 నవంబర్ 1935 జన్మించారు. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత సుషీల గారు మహారాజా సంగీత కళాశాలలో చేరారు. ఆ సమయంలో ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ప్రిన్సిపల్ గా ఉండేవారు. చాలా చిన్న వయసులోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఫస్ట్ క్లాస్ లో సంగీతంలో డిప్లొమా కూడా పూర్తి చేశారు మన సుశీల గారు. సంగీతాన్ని ఇష్టపడి కుటుంబంలో జన్మించిన సుశీల గారు చాలా చిన్న వయసులోనే అధికారిక శాస్త్రీయ సంగీత శిక్షణను పొందారు. ఆమె తన పాఠశాలలో మరియు విజయనగరం పట్టణంలో జరిగే అన్ని సంగీత పోటీలలో పాల్గొని అందరి హృదయాలను చూరగన్నారు. ఆల్ ఇండియా రేడియో వారు ప్రైవేట్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కోసం కొన్ని పాటలు కూడా

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా చూడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Radio Surabhi Revisit.
3: Kubera Jewelers. Trademark of craftsmanship and elegance.
4: Larsen Travels me mottam tonni sampurnanga plan chestundi. Larsen Travels to me tonni book cheskondi. Travel badalni marchipondi.
5: So Asia, we serve
6: all. Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. Fourth anniversary jarupukuna sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్నా సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. Love you all. Take care. God bless you.

నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు విచ్చినారు అమెరికాల తెలుగు నేస్తం 107.9 FM. నేను మీ ఆర్జే సూజీ. మరి ఈ రోజు మన రేడియో సురభిలో మరి సుజ్జి ఏం చేయబోతుంది అంటే, సుజ్జి ఏది చేసినా కూడా సునామీ సృష్టిస్తుంది కదా, అదేనండి గల్లగల్ల పారుతున్న గోదావరిని, అలాగే వచ్చే సునామీని ఎవరైనా ఆపగలుగుతారా? ఎవరు ఆపలేరు. ఇక ఇప్పటి నుంచి సునామీ ఎలా వస్తుందో, ఎలా వెళ్ళిపోతుందో మీకు చూపిస్తానమాట. మీరు వింటున్నారు అమెరికాలో తెలియనిస్తాం రేడియో సర్బీ 107.9 FM.

అభి, నేను మీ ఆర్జే సూజీ. మరి ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ పాట వినేసాం కదా, మరి అలాగే బ్యూటిఫుల్ టాపిక్ అన్నమాట. అబ్బా, ప్రతి ఒక్కరికి నచ్చే టాపిక్. ఏంటి అంటే ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాము. అంటే ఫుడ్ గురించి అనగానే మీకు విస్తరాకేసేసి అన్నం పప్పు కూర అది కాదండి బాబాయ్, ఈ మధ్య చాలా వియర్డ్ కాంబినేషన్స్ వస్తున్నాయి అన్నమాట, రకరకాల ఫుడ్స్ వస్తున్నాయి అన్నమాట. మనం మాట్లాడబోతున్నాం, బట్ నాకు తెలిసిన ఫుడ్ మాట్లాడతాను. మీరు వింటున్నారు అమెరికాలో తెలియనేస్తాం 107.9 FM 3. నేను మీ అర్జెంట్ సూసి.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. నేను మీ ఆర్జే సూజీ. మరి ఈ రోజు చెప్పాను కదా ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నామని, అలాగే వియర్డ్ కాంబినేషన్స్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం అనమాట. మరి ముందే వియర్డ్ కాంబినేషన్ గురించి మనం మాట్లాడాము అనుకోండి, అమ్మో నాకు దున్నే వెళ్ళిపోతా ఇంట్లో పప్పేసుకుని తింటా అని మీరు అంటారేమో, అందుకనే మన ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. మన చిన్నప్పుడు ఎలా ఉండేది, మనం మార్నింగ్ ఏమో ఇడ్లీ దోశ ఇలా టిఫిన్స్ తినేవాళ్ళం, మధ్యాహ్నం కాగానే అన్నం పప్పు పచ్చడి ఏవో కాలా చేసుకుని తినేవాళ్ళం. సాయంత్రం 4 గంటలకు అలా కాగానే కొంతమంది అయితే బజ్జీలు వేసుకుంటారు, కొంతమంది పకోడీలు వేసుకుంటారు, కొంతమంది వాళ్ళ ఇష్టం అండి ఏదో ఒకటి చేసేసుకుంటారు. మళ్ళీ నైట్ ఏదో మార్నింగ్ మిగిలిన కూర ఏదో ఒకటి చేసేసుకుని తింటారు, లేకపోతే అంత ఉప్మా వేసుకుని తింటారు. ఇక వీకెండ్ రాగానే నాన్ వెజ్ తినేవాళ్ళు, కొంతమంది నాన్ వెజ్ తింటారు, ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఇలా రెగ్యులర్ గా రొటీన్ గా ఉండే లైఫ్ లో ఇప్పుడు మనకు వచ్చేస్తున్నాయి. మరి వాటి గురించి మాట్లాడాలి అంటే ఒక పాట తీసుకోవాలన్నమాట. మీరు వింటున్నారు అమెరికాలో తెలియజేస్తాం 107.9 FM HD3.

0: రేడియో సురభి రివిజిట్.
1: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
2: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా,
0: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
3: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheruka botham. Keep listening to me next on Radio Surabhi.
4: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: Namaskaram, nenu singer Sri Krishna. Munduga Radio Surabhi 4th anniversary sandarbhanga subhakankshalu telijesukuntu Dallas lo ala adugu pedithe chakkaga na Radio Surabhi lo chakkaga manchi manchi telugu paatlanni vinipistu Radio Surabhi maaku naaku chaala special because I'm so much associated with Radio Surabhi, Rajeshwari garu alage var team ko. So radio anangane manchi manchi paatlu manam vintu untam, alage naaku radio lo eppudu nenu chaala ishtanga vine paatalu chaala untayi, but andulo nunchi ante naaku SPB garu ile raja garu ila combination lo vache ee paatena baaguntundi.
6: Oh papa lali jen

మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్. వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగుదేశం 107.9 FM. నేను మీ ఆర్జే సూసి. ఎస్, మరి మనమైతే మార్నింగ్ కాగానే ఎక్కువగా ఏమి తింటాం, ఇడ్లీ తింటాము, అలాగే పూరి తింటాము, అలాగే దోశ తింటాము. దోశ అంటే నార్మల్ దోశ పిండి అలా వేసేసుకుని ఏదో అప్పుడప్పుడు కొంచెం కారం వేసుకుంటాం, లేకపోతే ఆనియన్ వేసుకుంటాం, లేకపోతే మసాలా కూడా చాలా రేర్ గా పెట్టుకుంటాం. ఇంట్లో అయితే ఎప్పుడో బయటకు వెళ్ళినప్పుడే మసాలా దోశ ఆర్డర్ చేస్తాము. ఇలాంటి దోశలు చూసిన మనకి ఇక వెరైటీ దోశలు ఎన్ని వచ్చాయో తెలుసా? ఈ కారం దోశ, మసాలా దోశ, పచ్చిమిర్చి దోశ, రకరకాల దోశలు వచ్చేసాయి కదా. ఇంకా వియర్డ్ కాంబినేషన్ దోశలైతే చాలా ఉన్నాయి. మరి వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి అంటే మరి ఇప్పుడు ఒక పాట వినేసేసి ఆ తర్వాత

వెల్కమ్ బ్యాక్ టు మ్యాట్ని సునామీ. మీరు ఉంచినారు అమెరికాలో తెలుగుదేశం 107.9 FM చిలకరి. నేను మీ ఆర్జే సూసి. ఇప్పుడైతే ఒక వియర్డ్ కాంబినేషన్ అయితే నేను చెప్తాను అనమాట. ఏది అంటే గులాబ్ జామ్ దోశ. హాయిగా ఎంచక్క ఒక 5-6 గులాబ్ జామ్ తీసుకుని వాటిని అలా చేతితో పిసికేసి లేకపోతే స్పూన్ తో అలా అలా అలా వేసేసి దోశ మీద వేసేసి ఇలా తిప్పిస్తే అబ్బాబ్బా నోట్లో పెట్టుకుంటే తీయగా. ఇంకా కావాలంటే అందులో కొంచెం కారపొడి కూడా వేసేసుకోవచ్చు. ఇక ఆల్రెడీ ఇంకొకటి ఫేమస్ అయింది వియర్డ్ కాంబినేషన్ దోశ. ఏది అంటే పులిహోర దోశ అనమాట. దోశ మీద పులిహోర వేసేసుకుని తింటే అబ్బా అబ్బా అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా? మరి నాకు అనిపిస్తుంది ఏంటి అంటే మీ మైండ్ లో కూడా ఎక్కడో చోట ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని చూసి మీకు కూడా అనిపించే ఉంటుంది, అరే ఈ దోశలో ఇలాంటి దోశలు కూడా ఉంటాయా అని మీకు అనిపించే ఉంటుంది కదా. మీకు అనిపించే ఉంటుంది బట్ నేను కూడా వినిపిస్తున్నాను. మరి ఇప్పుడైతే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ పాట మనసులో వినేసేద్దాం.

0: సునామి, నేను మీ ఆర్జే సూసీ. అబ్బా, మధ్యాహ్నం పూట కదా, ఇప్పుడైతే నాకైతే వేడి వేడి బజ్జీ తినాలనుంది. అసలు బజ్జీ అనగానే ఎవరికైనా ఏం గుర్తొస్తుంది? మిరపకాయ బజ్జీ గుర్తొస్తుంది. అలా మిరపకాయ ఇలా చీల్చేసి ఆ లోపల కొంచెం వాము, ఇంకొంతమంది చింతపండు ఇలా పెడుతుంటారు, పెట్టేసేసి శనగపిండిలో ముంచేసి వేడి వేడిగా అలా బజ్జీ తీసి మళ్ళీ కట్ చేసి అందులో కొంచెం ఆనియన్, సన్నగా తరిగిన ఆనియన్, నిమ్మరసం, ఎర్రకారం వేసి ఉప్పేసేసి అబ్బా విడివేడిగా తింటాం కదా, అస్సలు ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది కదా. ఇలాంటి బజ్జీని కూడా మేమున్నాం కూని చేయడానికి. మరి ఆ కూని చేసిన బజ్జీ గురించి మాట్లాడుకోవాలి అంటే మరి వెంటనే మాట్లాడితే అన్ని అలా అందులో అంత కిక్యం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం ఇంకొక పాట వినేసేసి ఆ తర్వాత బజ్జీల వెరైటీస్.
1: శృతి

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: అన్ని పెట్టుకున్నాన్రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సిరబి. మీరు ఇచ్చినారు అమెరికాలో తెలియనేస్తాం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూజీ. మరి మనమైతే ఇప్పుడు మిరపకాయ బజ్జి గురించి మాట్లాడుకుంటున్నాము. నాకు తెలిసి ఇంతకు ముందు మిరపకాయ బజ్జి మాట్లాడుకున్నప్పుడు మీ నోట్లో నీళ్లు ఊరే అంటారు కదా, ఊరే ఉంటాయి. బట్ ఎస్, ఆనందం కొంచెంసేపే ఉంచుతాను. అదేంటి సూజీ అంటే ఎస్, మరి బజ్జీని కూడా కూని చేసేయాలి కదా. మిరపకాయ బజ్జీ కాకుండా టమాటా బజ్జీ, వంకాయ బజ్జీ, ఇంకేదైనా వెజిటేబుల్స్ ఉంటే ఆలు బజ్జీ, ఇవి ఓకేనండి, కొంచెం తింటానికి బానే ఉంటాయి. అలా కాకుండా పానీపూరి బజ్జీ, ఐస్ క్రీమ్ బజ్జీ,

0: మ్యాగ్నీ సునామీ. నేను మీ ఆర్జే సూసీ. ఇంకొకటి ఏంటి అంటే, అన్నంలో మనం నార్మల్ గా ఏమేసుకుని తింటాం, ఏదో కూర, లేకపోతే ఏ కూర లేదనుకోండి ఏదైనా పొడి కలుపుకుంటాము. ఆ పొడి ఒక్కటి తినబుద్ధి కాలేదనుకోండి కొన్ని కారపూసో లేకపోతే చిప్స్ ఏదో ఒకటి వేసుకొని తింటాం. బట్ అన్నంలో జెమ్స్ వేసుకొని తినే వాళ్ళని చూసారా? అవునండి, నిజంగానే వింటున్నారు, నేను చూశాను. అలానే కాకుండా ఇంకొంతమంది మహానుభావులు ఇంకా ఏదైనా వేసేసుకుని తినొచ్చు. మరి నేనైతే జెమ్స్ వేసుకొని తినటం చూశాను. మరి మీ ఫ్రెండ్స్ లో కానీ మీ రిలేటివ్స్ లో కానీ మరి మీరు కూడా ఎప్పుడైనా ఇలా వియర్డ్ గా తినే వాళ్ళని చూసారా? మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షో.
1: Like a talangu, like a dimiti.

రేడియో సర్వీ మీరు వింటున్నారు అమెరికాలో తెలుగునే అసలు ఇంకొక కాంబినేషన్ చెప్తానండి, నా భూతే నా భవిష్యత్ అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎక్కువగా రిలేటివ్స్ వస్తూనే ఉంటారు. అది పాపం బజ్జీలు బాండాలు ఇవన్నీ చేసి విరక్తి కలిగి ఒకరోజు ఏం చేసిందో తెలుసా, బ్రెడ్ ఉందంట ఇంట్లో, ఆ బ్రెడ్ మీద మ్యాగీ పెట్టించిందంట రిలేటివ్స్ కి. వాళ్ళు కూడా అబ్బా సూపర్ ఉంది సూపర్ ఉంది అని తిన్నారంట. ఏ బాగుంది సుజీ, నువ్వు కూడా ఒకసారి ట్రై చేయవే, బ్రెడ్ మీద మ్యాగీ పెట్టుకుని తిను, నువ్వు మళ్ళీ నాకు కాల్ చేసి చెప్తావు అంత బాగుంది అని నువ్వు అంటావని మా ఫ్రెండ్ నాకు కాల్ చేసి చెప్పింది. మరి మీరు ఎప్పుడైనా తిన్నారా? మరి దీని గురించి మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షోలో.

0: బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశం మీటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Happy 4th birthday Radio Surabhi, and team andarke kuda birthday wishes on celebrating 4 magical musical years with Radio Surabhi. And Radio Surabhi vintuna prathi oka listener ki kuda wishing you all a very magical musical day. Ilane enno enno wonderful birthdays celebrate cheskovalani korukuntu mee India RJ Madhu Shravanti.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

అమెరికాలో తెలుగు నేస్తం 107.93 నేను మీ ఆర్జే సూసీ. ఎస్ మరి సూపర్ సూపర్ ఫుడ్ లు, రకరకాల ఫుడ్స్ గురించి, అలాగే వియర్డ్ కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడైతే ఇంకొక కాంబినేషన్ గురించి మాట్లాడుకుందాం. మ్యాగీ అండి, ఏదో మ్యాగీ కనిపెట్టేశారు. ఎప్పుడు ఓపిక లేనప్పుడు అంత మ్యాగీ వేసుకుని తింటాం నీళ్ళల్లో. కొంతమంది ఏమో ఆ ఉత్త నీళ్ళు ఎందుకులే, కొంత అది కొంచెం టొమాటో గానీ బటానీ గానీ వెజిటేబుల్స్ వేసుకుని తింటారు. ఈ మ్యాగీని కూడా మేము వదలం. ఆలుగడ్డ టమాటా వరకు ఓకే, ఇక నానా చెత్త ఉన్న చెత్త మొత్తం కలిపేసేసి మ్యాగీ అంటారు. కొంతమంది ఫ్రైడ్ మ్యాగీ అంటారు, కొంతమంది ఏదో పొడి వేస్తారు, ఇలా అంటారు, అలా అంటారు. అమ్మో నా వల్ల గారు ఈ మ్యాగీ.

ఫుడ్ గురించి మాట్లాడుతున్నాను. ఏది అంటే హల్వా అండి. హల్వా అంటే గోధుమ పిండితో ఏదో బద్దర్ హల్వా అని నల్లగా ఉంటుంది అది, లేకపోతే హల్వా పిండేసి ఏదో హల్వా అంటాం కదా. మేము అలా కాదు, మేము చేసే హల్వా డిఫరెంట్ గా ఉంటుంది. పచ్చిమిర్చితోటి హల్వా. ఎస్, నిజంగా మీరు వింటుంది నిజమే. మీరు రేడియో సర్వీనే వింటున్నారు, ఆర్జే సూజీ చెప్పేదే వింటున్నారు. ఎస్, పచ్చిమిర్చితో హల్వా కూడా చేస్తున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ లో రెస్టారెంట్స్ లో కూడా పచ్చిమిర్చి హల్వా అమ్ముతున్నారు. మరి ఇప్పుడైతే పచ్చిమిర్చి హల్వా తినుకుంటూ మనం ఒక పాట వినేసాం.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగునిస్తాం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూసి. గలగల పారుతున్న గోదావరిని అలాగే వచ్చే సునామీని ఎవరైనా ఆపగలుగుతారా? మరి ఈ సుజ్జి సృష్టించే సునామీని కూడా ఎవ్వరూ ఆపలేరు. మరి బిర్యానీ గురించి మాట్లాడుకుందాం మనం. ఈ రోజు ఒక బిర్యానీలో ఒక ఫేమస్ బిర్యానీ గురించి మాట్లాడుకుందాం. అదేంటి వియర్డ్ కాంబినేషన్స్ కదా సుజి చెప్పింది నువ్వు అంటే, లేదులేండి, కొంతమందికి బిర్యానీ లవర్స్ ఉన్నారు కదా, ఆ వియర్డ్ కాంబినేషన్స్ చెప్పాను అనుకోండి, రెండోసారి బిర్యానీ మీద కూడా విరక్తి కలుగుతుందని చెప్పట్లేదు. జాక్ ఫ్రూట్ బిర్యానీ అండి. నిజంగా చాలా బాగుంటుంది జాక్ ఫ్రూట్ బిర్యానీ. అసలు చేసే స్టైల్లో గనక పర్ఫెక్ట్ గా అన్ని వేసి చేస్తే గనక అబ్బా అమృతప్లాగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం జాక్ ఫ్రూట్ బిర్యానీ. కొన్ని కొన్ని ప్లేసెస్ లో చాలా ఫేమస్ అనమాట. ఆంధ్రాలో తెలంగాణలో బాగా తింటూ ఉంటారు జాక్ ఫ్రూట్ బిర్యానీ. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మరి ఇప్పుడైతే ఇంకొక పాట వినేసేద్దాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
3: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my Pursu, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursu isn't just an app, it's your genie in the cloud. Download the My Pursu app or visit mypursu.com or write to support@mypursu.com.
4: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
5: Radio Surabhi Revisit.
6: Immigration anagane prashnala bayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla
7: rose edo okati kottaga tinalanipiste head to Desi Bites.
8: I asked you to come to our place.
7: Our place, Indian cuisine.
5: Thank you for being in our journey.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, గేదె వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేళ్ళ వా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
10: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.

తిన్న తర్వాత మరి అరగాలంటే ఏం చేయాలి? టీ తాగాలి. యాక్చువల్గా టీ అంటే ఏంటి? మనమైతే టీ పొడి చేసుకుని కొంచెం ఇలాచి లేకపోతే ఒకరోజు అల్లం వేసుకుని టీ తాగుతాం. బట్ టీలో కూడా ఎన్ని వెరైటీస్ వచ్చాయి చెప్పండి. టీ పొడిని కూడా అదే టీని కూడా మనం కూని చేయాల్సిందే. కొంతమంది గులాబీ పూలతో టీ చేస్తారు, ఇక కొంతమంది ఉన్న మసాలాలు మొత్తం కలిపి టీ చేస్తారు, ఇక కొంతమంది అయితే మిరియాలు వేసి పెప్పర్ టీ అంటారు, ఇక కొంతమంది అయితే అల్లం పెప్పర్ అన్ని అన్ని వేసుకొని తాగితే అసలు చాలా మంచిది తెలుసా టీకి అని, అది హెల్త్ కి మంచిది, ఆ టీకి మంచిది, మనం తాగుతుంటే మంచిది, చుట్టుపక్కల వాళ్ళకి మంచిది అని అన్ని కలిపి చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడైతే

అంటే ఇంకొకటి నాకైతే గుర్తొచ్చింది. ఏది అంటే మరి కొంతమంది ఏమో తందూరి టీ అంటారు, కొంతమంది మరి దానికి పేరు మరి ఉందో లేదో తెలియదు, మట్టి కుండలు అండి. మట్టి కుండని బాగా నిప్పుల్లో కాల్చేసేసి అందులో టీ పోయగానే ఇలా బాగా పొంగుతూ వచ్చేసేసి ఆ తర్వాత టీ తాగుతుంటే ఒక స్మోకీ ఫ్లేవర్, ఒక మట్టి ఫ్లేవర్ వస్తుంది కదా, నాకైతే అది చాలా ఇష్టం. ఎస్, మరి ఇప్పుడైతే మాత్రం ఇంకొక బాయ్.

0: మరి ఇన్ని మాట్లాడుకున్నప్పుడు మనం జ్యూస్ గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు జ్యూస్ అనగానే మనం నార్మల్ గా చక్కెరకేలి అండి అదేనండి, అరటి పండులో రకరకాలు ఉంటాయి, అందులో చక్కెరకేలి చాలా బాగుంటది తెలుసా. ఈ చక్కెరకేలిలో కొంచెం పాలు పోసి, ఇంకా షుగర్ వద్దులేండి, ఆల్రెడీ అందులోనే తీగా ఉంటుంది కదా, పైన హార్లిక్స్ వేసుకుని అబ్బా ఆ చక్కెరకేలి జ్యూస్ తాగితే ఉంటుంది, సూపర్ ఉంటుంది తెలుసా. మరి అలాగే దానిమ్మతోటి జ్యూస్ చేస్తారు, అది బాగుంటుంది. గ్రేప్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్, మనం ఇవి జ్యూస్ ని జ్యూస్ లాగే తాగాము, బట్ వీటిని కూడా మేము వదలం. ఆ జ్యూసుల గురించి కూడా చెప్పాలి.
1: Of today and tomorrow.

0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
2: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
0: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్

ఇక జ్యూస్ విషయానికి వస్తే చెప్పాను కదా, మార్నింగ్ అయితే చాలా మంది బనానా వేసుకుని నట్స్ వేసుకుని ఏదో వాళ్ళ ఇంట్లో ఉన్న తగ్గట్టినట్లు ఉన్న నట్స్ అలాగే పాలు పోసేసుకుని తాగుతారు. అంతవరకు బానే ఉంది. ఇక ఈ జ్యూస్ ను కూడా మేము వదలం. ఈ జ్యూస్ లో కూడా గులాబ్ జామ్ వేసేసి గులాబ్ జామ్ జ్యూస్, అలాగే ఐస్ క్రీమ్ జ్యూస్, అలాగే ఇక మొన్ననే విన్నా అనమాట ఎవరో రైస్ వేసి జ్యూస్ చేశారంటండి. చూస్తేనే కొంచెం అంటే వింటేనే వింతగా ఉంది కదా, మరి చూసి తాగాలంటే ఏమోనండి మనకైతే తెలియదు. మరి మంచి జ్యూసులు ఉన్నాయి, కూని చేసే జ్యూసులు ఉన్నాయి, మరి మీకు ఏ జ్యూస్ ఇష్టం? మరి ఇప్పుడైతే మాత్రం ఇంకొక పాట వేసేద్దాం.

ఫుడ్స్ వేడిన తర్వాత తిన్న తర్వాత ఇక మెయిన్ ఏంటంటే మనకి ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి అండి. వేడి అన్నంలో పప్పు ఆవకాయ పచ్చడి అంత నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా, ముద్దలు ముద్దలు లాగి చేస్తుంటాం కదా. అలాంటి పిక్కిల్స్ కూడా మేము కొని చేయాల్సిందే. ఓన్లీ ఆవకాయ కాదండి, ఇక మేము మాకు దొరికిన వాటన్నిటితోటి పిక్కిల్స్ పెట్టేస్తాం. ఈ మధ్య రీసెంట్ గా ఆరెంజ్ తో కూడా, పుల్లగా ఆరెంజ్ గా ఉంటే దాంతో కూడా పిక్కిల్ పెట్టేస్తాం. ఎస్, అండ్ తర్వాత ఇంకా గ్రేప్ పిక్కిల్, అబ్బాబ్బాబ్బా రకరకాల పిక్కిల్స్ అండి. మనకేదో ఆవకాయ టమాటా పండు మిర్చి ఇలాంటి పికిల్స్ చూసాం కదా, చూసాం కానీ ఈ రకరకాల పికిల్స్ ని మనం చూడలేదు కదా. మరి ఇప్పుడైతే మాత్రం

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగునేసం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూజీ. మరి రకరకాల ఫుడ్స్ గురించి, అలాగే మనం తిన్న ఫుడ్స్ గురించి అన్ని మాట్లాడుకున్నాం కదా. మరి మీరైతే బాగా ఎంజాయ్ చేశారు అని నేను అనుకుంటున్నాను. మరి ఈ రోజుకైతే ఈ ఫుడ్స్ కి పులిస్టాప్ పెట్టేద్దామా? ఎస్, ఈ రోజుకైతే పులిస్టాప్ పెట్టేస్తూ మరి మన షో విన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ బాయ్ సానిక్ ఆఫ్ సూజీ. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగునేస్తం 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all.
3: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ name it, we got it. In that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
7: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
5: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

వెల్కమ్ బ్యాక్ టు శ్రీభిది టూర్. హలో, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు అందరూ? హౌ ఆర్ యూ డూయింగ్? నేను ఆల్రెడీ మెంటల్ గా ప్రిపేర్ అయిపోయాను అనమాట. ఇంకా చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు ప్రాపర్ గా షో చేస్తున్నట్టుంది. ఆల్ దో మండే నేను వచ్చి హాయ్ హలో చెప్పాను మీకు, కానీ ఇవాళ అయితే చాలా రోజుల తర్వాత చేస్తున్నట్టుగా ఉంది. అండ్ ద హోల్ గ్యాప్, ఈ గ్యాప్ లో జరిగిన చాలా చాలా సంఘటనలు, చాలా విషయాలు, అండ్ ఆఫ్ కోర్స్ అవర్ బిగ్గెస్ట్ జాతర దిస్ సండే, అన్ని కూడా కలిపి అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ హై లో ఉన్నాను నేను రైట్ నౌ. అండ్ సో ఐ వాజ్ ఆల్వేస్ లైక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి నేను షో చేసినప్పుడు ఇది మాట్లాడాలి అది మాట్లాడాలి అనుకుంటూ ఉంటాను కదా. సో నా మైండ్ లో ఆల్రెడీ నేను మాట్లాడేస్తున్నా ఒక ఫీలింగ్ ఉందన్నమాట. దట్స్ వై వెన్ ఐ ఓపెన్ అప్ ఆల్సో ఐఎమ్ లైక్ వెల్కమ్ బ్యాక్ అంటున్నాను. బట్ మన రేడియో సురభికి ట్యూనిన్ అయి ఇప్పుడు ఈ సురభి డీటోర్ కార్యక్రమానికి ట్యూనిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క శ్రోతకి వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టుడే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ షూర్ యూ విల్ బీ ఏబుల్ టు టెల్ దట్. నా మాట మీరు వింటూ ఉంటే మీకు అర్థమైపోతుంది, నా వాయిస్ వింటూ ఉంటే మీకు అర్థమైపోతుంది ద ఎక్సైట్మెంట్, ది ఆనందం, వాట్ కుడ్ బి ద రీజన్. ఆఫ్ కోర్స్ ద బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జాతర ఎక్స్పీరియన్స్ దట్ యూ గేవ్ అస్. ఈ గత నాలుగేళ్ల జర్నీలో మూడు జాతరలు జరుపుకున్నాం. ఇవాళ నిన్న ఐ మీన్ మొన్న సండే రోజు నాలుగో జాతర, ఐదేళ్ల ఫిఫ్త్ ఇయర్ జర్నీ మొదలు పెట్టుకుని ఫోర్త్ యానివర్సరీ, ఫోర్త్ జాతర సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ గత మూడేళ్ల జాతర అంతా ఒకవైపు అయితే ఈ సంవత్సరం, ఎస్పెషలీ ఈ సంవత్సరం మనం జరుపుకునే జాతర డెఫినెట్లీ జాతరే, ఒక డిఫరెంట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఎన్ని ఆడ్స్, ఎన్ని ఆడ్స్, ఎన్ని ఛాలెంజెస్, ఎంత అన్సర్టనిటీ అన్ని దాటుకొని ఇంత అద్భుతంగా కార్యక్రమం జరగడానికి కారణమైన మీ అందరికీ, జాతరకు వచ్చి ఇంత సూపర్ సక్సెస్ చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మళ్ళీ ఇంకోసారి కృతజ్ఞతలు. మెనీ మెనీ మెనీ మెనీ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. యూ మేడ్ ఇట్ హ్యాపెన్, యూ మేడ్ ఇట్ సచ్ హ్యూజ్ సక్సెస్. అండ్ ఎవ్రీబడి హూ కేమ్ దేర్, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వటము, మాతో దాని గురించి ఇంకా ఇంకా మాట్లాడటము, ఇది చాలా చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ దాట్. దర్ సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టు షేర్, వీ విల్ టాక్, అవన్నీ మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఒక పక్క ఇన్స్పిరేషనల్ గా ఉంది, ఒక పక్క చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఒక పక్క వీఆర్ వెరీ మోటివేటెడ్, వీఆర్ వెరీ వెరీ చార్జ్డ్ అప్ టు డూ మచ్ మోర్ థింగ్స్ ఇన్ ది కమింగ్ డేస్. సో ఐ హ్యావ్ టు టాక్ టు యూ అబౌట్ ఆల్ దాట్. సో స్టే ట్యూన్డ్ విత్ మీ, ఐల్ బి విత్ యూ టిల్ 7 PM. దర్ సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టు షేర్, సో మచ్ టు టాక్. సో బీ విత్ మీ ఆల్ ది వే టిల్ 7 PM.

0: Welcome back to Sirabhi Detour with me, Rajeshwari. And a quick reminder, me andar ki ivalsindi enti ante, Radha Krishna Temple in Allen, they are all inviting you to the Grand Venkateshwar Swami Prana Pratishtha Karikramam Mahotsavam Jargabotondi, ikkada Radha Krishna Temple lo, Allen lo unna Radha Krishna Temple lo, the sacred installation of Tirupati Sri Venkateshwara Swami, Balaji Mula Virat Vigraham and Garbhagraham. ఇది జులై 1 నుంచి జులై 5 దాకా జరుగుతోంది. ఇట్స్ అ వెరీ డివైన్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ బ్యూటిఫుల్ స్పిరిచువల్ అప్లిఫ్టింగ్ ఎక్స్పీరియన్స్. యూ డోంట్ వాంట్ టు మిస్. మంచి వేద మంత్రోచ్చారణల మధ్య ఇది జరుగుతుంది. బోలెడని హోమాలు, రకరకాల కార్యక్రమాలు, ఎన్నో ఆశీర్వచనాలు అన్ని కూడా అక్కడ ఉంటాయి. సో మీరు ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా మీ కుటుంబంతో సహా వెళ్లి, మీరు అక్కడ దాతలుగా ఉండి, స్పాన్సర్షిప్ చేసి, యూ కెన్ డెఫినెట్లీ బి పార్ట్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్. ఆ మూమెంట్ లో అక్కడ ఉండే ఆ వైబ్స్ ని మీ సొంతం చేసుకుని హ్యాపీగా ఇంటికి తిరిగి వస్తారని ఆశిస్తూ మీ అందరూ కూడా ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు. జులై 1 నుంచి జులై 5 తారీఖు దాకా ఆలన్ లో ఉన్న రాధాకృష్ణ టెంపుల్ లో ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. అది ఫస్ట్ రిమైండర్. ఐ డూ హ్యావ్ ఫ్యూ అదర్స్, వి విల్ టాక్ అబౌట్ ఇట్. అయితే ఇవాళ కార్యక్రమంలో మరి ఇవాళ గురువారం కాబట్టి డెఫినెట్లీ గురువారం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యూ హూ లవ్ రెట్రో సాంగ్స్ ఆల్సో విల్ బి వెయిటింగ్ ఫర్ దట్. సో నేను ఇవాళ కొన్ని రెట్రో పాటలకి ప్రిపేర్ అయిపోయి వచ్చాను. మీరేమైనా వినాలనుకున్నా ఖచ్చితంగా మీరు అడగచ్చు. అండ్
1: లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మిక్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
2: Mana Telugu Dentist at your service. Dallas Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups tho paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu. They have affordable prices and flexible payment plans. Mee family ki meeku poorthi dental care all at one place. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినవో నీకు ఎన్నీ ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 979-797-2654 ఆర్ విజిట్ astroramji.com.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను ఈ రోజు సాయంకాలం. సో హౌ ఇస్ ఎవ్రీబడి డూయింగ్? ఈ గత 4 రోజులు, ఈ వారం ఎస్పెషలీ ఎలా గడిచింది మీకు? అండ్ హౌ ఇస్ ది ఫ్రైడే లుకింగ్? నాకు అప్పుడే 1 వీక్ అయిపోయిందా అని అనిపించింది, బికాస్ సండే ఈవెంట్ అయింది అండ్ మండే ట్యూస్డే మోస్ట్ ఆఫ్ ద టీమ్ వాస్ ఆఫ్ అండ్ నిన్నటి నుంచే మళ్ళీ స్టార్టెడ్ గెటింగ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ కదా. సో ఇంకా నాకు అప్పుడు ఇప్పుడే వీక్ స్టార్ట్ అయింది, అప్పుడే మన వీకెండ్ వచ్చేసింది అన్న ఫీలింగ్ వచ్చింది డెఫినెట్లీ. బట్ దట్స్ అవుట్ డేస్ ఆర్, ఏం చేస్తాం కదా. బట్ వన్స్ అగైన్ సమ్ టైమ్స్ గ్రేటెస్ట్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక్కోసారి దే ఆర్ బార్న్ ఫ్రమ్ గ్రేటెస్ట్ ఛాలెంజెస్ అని అనిపిస్తుంది. అండ్ దాట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వి విట్నెస్డ్ దిస్ లాస్ట్ వీకెండ్. బికాస్ ఒరిజినల్ ప్లాన్ ప్రకారం వీ హ్యాడ్ ఎ కపుల్ ఆఫ్ థింగ్స్ ప్లాన్డ్, కానీ ఇంత గ్రాండ్ ఇయర్, ఇంత ఇది మేము ఇమాజిన్ చేయలేదు, ఇంత స్కేల్ లాస్ట్ 3-4 డేస్ లో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ రైట్, అది ఒక మల్టిప్లై అయిపోయి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయి అండ్ సూపర్ సూపర్ హ్యాపీనెస్ ఇచ్చేసింది. హార్ట్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ వీఆర్ ఆల్ క్యారీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ టు ఆల్ అవర్ స్పాన్సర్స్, ఎస్పెషలీ ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి కారకులైన స్పాన్సర్స్ కి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ టు ఆల్ దోస్ వెండర్స్ మమ్మల్ని నమ్మి కార్యక్రమానికి వచ్చి అక్కడ వెండ బూత్స్ పెట్టుకున్న వెండర్స్ అందరికీ కూడా స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్. అండ్ వాళ్ళతో పాటు ఈ ఈవెంట్ కి మాకు సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేసిన చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనసారా కృతజ్ఞతలు. డెఫినెట్లీ వీ విల్ టాక్ అబౌట్ దెమ్ మోర్, ఇంకా మాట్లాడదాం. బట్ లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ సూన్. ఇంటర్నేషనల్ యోగా డే రాబోతోంది. సో జాయిన్ మహాత్మాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఆన్ సండే జూన్ 21st న 7:30 to 9:30 AM పొద్దున్న మహాత్మాగాంధీ మెమోరియల్ దగ్గర దే ఆర్ ప్లానింగ్ దిస్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్, యోగా ఫర్ హ్యుమానిటీ. You can enjoy a refreshing morning of yoga and meditation led by Heartfulness along with special guest Honorable D.C. Manjunath Garu, Consulate General of India from Houston, and Honorable Al Zapanta, Mayor of Irving. Yoga mats and breakfast will be provided. Admission is free, so you can just go to MGMNT, Mahatma Gandhi Memorial, North Texas, MGMNT.org. కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది, అది సంగతి. ఓకే, సో నాకు ఇందాక సడన్లీ యాజ్ ఒక కాల్ వచ్చిందనమాట. సో ఆ కాల్ నేను కాంటాక్ట్ నేమ్ సేవ్ చేసుకున్న విధానం సడన్ గా చూసి నేను చాలా రోజుల తర్వాత ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. సో వెన్ ఐ సా ద నేమ్ అదేంటి ఇలా సేవ్ చేసుకున్నాను అని థింకింగ్. సమ్ టైమ్స్ మనము పేర్లు సేవ్ చేసుకునేటప్పుడు కాంటాక్ట్ ఎక్కడైనా కలిసామనుకోండి, బయట ఎక్కడైనా సన్ యూ మీట్ సంబడి, దెన్ వాళ్ళు గుర్తుండాలంటే ఫస్ట్ టైం మనం కలుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా మళ్ళీ గుర్తు చేసుకుని వాళ్ళని మనం కాంటాక్ట్ లో వెతకాలి అంటే కూడా వీ కైండ్ ఆఫ్ యూజ్ సమ్ క్యూస్ వాడతాం కదా, ఒక రెఫరెన్స్ వాడుతూ ఉంటాం. నేనైతే ఒకవేళ పేరుతో పాటు ఎక్కడ ఏదైనా ఈవెంట్ లో కలిస్తే గనక ఆ ఈవెంట్ రెఫరెన్స్ అలా అన్ని రాసుకుంటాను అనమాట, సో దట్ ఐ కెన్ రిమెంబర్, రికాల్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది, బికాస్ ఐ హావ్ దిస్ షార్ట్ మెమరీ ఇష్యూ. సో అలా చేస్తాను నేను. ఆన్ దట్ నోట్ ఐ వాస్ థింకింగ్, డూ యూ హ్యావ్ ఎనీ సచ్ నేమ్? మీరు ఏదైనా చాలా వియర్డ్ గా వీళ్ళ పేరు నేను సేవ్ చేసుకున్నా అని చెప్పేలాంటి ఒక వియర్డ్ ఆర్ అన్యూషువల్ ఆర్ సంథింగ్ ఫన్ అలాంటిది ఏదైనా ఉంటే కనుక ఐ వుడ్ లైక్ టు హియర్ యూ.

నా నేమ్ అన్యూజువలీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక అంటే మళ్ళీ గుర్తు రావాలి అది. అలాంటి ఏదైనా నేమ్ మీరు సేవ్ చేసుకుంటే డెఫినెట్లీ కాల్ చేసి చెప్పండి 9726361966.

Welcome back to Surabhi Detour with me, Rajeshwari. And ivala karyakramam 7 gantala daka konasagutundi. Aithe ivala there are so many giveaways that we are carrying from Jatara also. So I thought ivali vanni kuda mito share chedam anukuntunna nenu. So let's see who those lucky winners will be. Isara em jarigindante the kind of overwhelming response we received dani valla raffle tickets kuda maaku kudarledanamata. Anta busy ga ayipindi, chaala tight ga ayipindi. So let's do those giveaways. Our vendors have been so graceful. They want us to do those giveaways through our show today and tomorrow. So chuddam evara lucky winners avtaro. Chala simple questions untayi, chala of course meeru chala easy ga answers cheppestaru ankonde mee sontam ayipothayi. Ivanni kuda chala varaku maa daggara unna prasthaniki unna giveaways anni kuda sarees. So get ready for those questions and koncham jatra related undochu, but I'll try to keep it away from jatra also. Entaina mari jatra ki sambandhinchindi kabatti ala tying up anamata. But anyway, before we go continue into the show, I want to give you one more reminder about another business, which is Maitri's Indian Restaurant. Me andarki telisinattu Maitri's Indian Cuisine is in Irving Hilltop location lo untundi. Amazing view and spacious patio seating untundi. Friends and family tho happy ga michillovachu ikkada. Morning breakfast daggara nunchi lunch buffet daggara nunchi corporate events aina sare, parties aina sare, functions aina sare, and evening snacks or anything at all, they have the best catering and best banquet services in town. So what are you waiting for? If you haven't visited, definitely visit Maitri's Indian Cuisine, now serving you in Irving, South Lake and Frisco. Adanmata vishayam. So ee sari jatra ki sambandhinchina first question and first lucky caller or lucky winner evaro taro chuddam for the first sari ee roju. Ee prashna enti ante manamu jatralo chesina rakarakala karyakramallo there is one thing that we did, అది ఫోటోకి సంబంధించిన ఒక అంశం. ఫోటోకి సంబంధించిన ఆ అంశం ఏంటి, ఆ అక్కడ జరిగిన ఆ యాక్టివిటీ ఏంటి అనేది మీరు కనుక ఐడెంటిఫై చేస్తే జాతరకు వచ్చిన వాళ్ళైతేనే చెప్పగలుగుతారు దీనికి ఆన్సర్. కాబట్టి దట్స్ హౌ వి ఆర్ టైయింగ్ ఇట్ బ్యాక్. జాతరలో ఈసారి ఇది వరకు లేని ఒక అట్రాక్షన్ ఉండింది, అది ఫోటోకి సంబంధించిన అట్రాక్షన్. ఆ అట్రాక్షన్ పేరేంటి? 972-636-1966. జాతరలో ఫోటోకి సంబంధించిన ఆ అట్రాక్షన్ ఏంటి, ఇది వరకు లేనిది ఇప్పుడు ఉన్నది.

కొంప ముంచి నవరు ఎంత గొప్ప సొగసురు ఈ ఆడదాచి నవరు కొంప.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. అండ్ ఇందాక నేను ఒక ప్రశ్న అడిగాను కదా మిమ్మల్ని, ఏదైనా ఒక కాంటాక్ట్ ఎవరిదైనా ఇన్ఫర్మేషన్ మనం సేవ్ చేసుకున్నప్పుడు మీరు ఏదైనా సంథింగ్ ఫన్నీగా ఏదైనా రెఫరెన్స్ పెట్టుకుని సేవ్ చేసుకుంటారా అని. దానికి నాకు కల్పన ఒక షీ షేర్డ్ అబౌట్ హౌ షీ సేవ్డ్ సంబడీస్ నేమ్ అని, మీసాల వెంకట్ అని సేవ్ చేసుకున్నంట తన ఫోన్ లో. సో వెంకట్ ఇస్ అ కామన్ నేమ్ కాబట్టి మేబీ టు డిఫరెన్షియేట్ అయిండొచ్చు, బట్ అలా మీరేదైనా సేవ్ చేసుకుని ఉంటే గనక మీ ఫోన్ లో ఇఫ్ దర్ ఇస్ ఎనీ సచ్ కాంటాక్ట్ విచ్ ఇస్ లైక్ యూ నో లిటిల్ ఫన్నీ అన్యూజువల్ అని అనిపించేది ఏదైనా ఉంటే, ఆర్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి ఈ పర్టికులర్ పర్సన్ ని మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటే, వాట్ సార్ట్ ఆఫ్ యునో కాంబినేషన్స్ ఆర్ వర్డ్స్ దట్ యూ విల్ యూజ్ అనేది ఐల్ బి క్యూరియస్. కాల్ చేసి చెప్పండి 9763619666. అండ్ జాతరకి రాకపోయినా కానీ గెస్ట్ చేసేయచ్చు బేస్డ్ ఆన్ ద ప్రమోషన్స్ దట్ వీ వర్ డూయింగ్ అని అనుకుని కాల్ చేసి గెస్ట్ చేసి తప్పులో కాలేశారు కాబట్టి సరైన సమాధానం నాకు రాలేదు. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆన్సర్. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, జాతరలో మేం చేసిన రకరకాల కార్యక్రమాల్లో దేర్ వాజ్ వన్ అట్రాక్షన్ విచ్ వాజ్ రిలేటెడ్ టు ఫోటోగ్రఫీ మాత్రమే, నాట్ వీడియో. నేను మాట్లాడుతున్నది ఫోటోకి సంబంధించి ఒక అట్రాక్షన్ ఉండింది జాతరలో, ఆ అట్రాక్షన్ పేరేంటి? అలా కరెక్ట్ గా సమాధానం చెప్పిన ఫస్ట్ లక్కీ విన్నర్ విల్ గెట్ దిస్ బ్యూటిఫుల్ సారీ దట్ ఐ హ్యావ్ విచ్ ఇస్ బీయింగ్ స్పాన్సర్డ్ బై మీ హీ ఫ్యాషన్స్. సో లెట్స్ గో చూద్దాం హూ దట్ లక్కీ పర్సన్ ఇస్. ఇట్స్ అ డార్క్ పర్పుల్ సారీ అండ్ ఇది దీని మీద బాంది ప్రింట్ ఉంది. And it's a very pretty color, very beautiful saree. So, chuddam who that lucky winner will be. Nen adigindi enti? Jatharalo, photography ki sambandhinchi oka special attraction undindi. ఆ అట్రాక్షన్ పేరేంటి? 9726361966. మీరు ఆలోచిస్తూ సమాధానం చెప్పేసి నాకు విన్ అయిపోండి, గెలుచుకోండి ఈ అద్భుతమైన శారీని. బట్ ఈలోగా కమర్షియల్ బ్రేక్ వస్తుంది, నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ANC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లైయర్స్
2: మెంటల్ పీస్ మసాలా దోశ.
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, when you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.

0: ఓకే, సో ఫన్నీ ఫన్నీ నేమ్స్ చాలా వస్తున్నాయి బయటికి, మెల్లిగా రానివ్వండి, లెట్ దెమ్ కీప్ కమింగ్. అండ్ శిఖాత్రి గారు, మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి, పాట అయిపోయింది కాబట్టి. ఎలా ఉన్నారు? అవును, 100 and 200% హ్యాపీగా ఉన్నా. అంటే పక్కన ఎన్నైనా నంబర్లు వేసుకోవచ్చు, ఈ పక్క
1: రెండు.
0: సో ఐ వాజ్ హ్యాపీ టు సీ మిమ్మల్ని. అనురాధ గారు స్టేజ్ దగ్గరికి వచ్చి కలిశారు, అలా ఆవిడ ఒక్కదాన్ని చూసాను తప్ప అసలు నేను ఈసారి జాతరలో ఏంటంటే ఎవరిని కలవాలా, ఎవరిని కలిసే అవకాశం రాలా లిజనర్స్ ని. రెగ్యులర్ గా మామూలుగా ఎప్పుడు ప్రతిసారి జాతరలో అందరినీ కలవటం, ఫోటోలు తీసుకోవడం అలా అవుతుంది కదా, ఈసారి ఏవో సూపర్. అదే మీరు ఒక్కళ్ళే,
1: మీరు వెనక్కి తిరిగి నడుస్తూ ఉంటే మీరు ఇటు తిరిగారు చూసుకున్నాం అనమాట. అది లవ్ అంటే,
0: అది లవ్ అంటే అలా. అందుకనే 100% లవ్ అయింది అక్కడ, కరెక్ట్.
1: అంతే కదా, అందరూ నవ్వుతూ పక్క వాళ్ళు కూడా నవ్వుతున్నారు అలా.
0: అదే మీరు ఫోటో పంపించాలి ఇంతకి
1: తప్పకుండా. రిపీట్ కూడా అడిగాడు పొద్దున్నే గానీ మేము బిజీగా ఉన్నాం, పంపిస్తా తప్పకుండా.
0: సో చెప్పండి,
1: ఇంకా మీరు పేర్లు అడుగుతున్నారు.
0: యా చెప్పండి,
1: పేర్లు అడుగుతున్నారు మీరు. నాకైతే లక్ష్మి ఒకటి, శ్రీదేవి ఒకటి. అబ్బా ఎంత మంది ఫ్రెండ్స్ ఉంటారో, 20-25 మంది వరకు ఉంటారు.
0: అప్పుడు ఏం పెడతారు లక్ష్మి? లక్ష్మి త్రీ అలా పెడతారు, లేకపోతే ఎలా పెడతారు? పొడుగు లక్ష్మి
1: అలా పెడుతున్నా. శ్రీదేవి అయితే మరీ అన్నమాట, ఇంకా భూదేవి శ్రీదేవి, ఇలా శ్రీదేవి ఇంటిదాన్ని. ఆ శ్రీదేవి దగ్గర ఏం చేస్తా అంటే, సరే వాళ్ళు శ్రీదేవి అమలాపురం శ్రీదేవి అలా అన్న అయితే లాస్ట్ ఏమీ దొరకకపోతే శ్రీదేవి వాళ్ళ ఆంట అని చేస్తే పెప్సి శ్రీ, పెప్సి శ్రీదేవి నాన్న అంటే ఏం చెప్తే పెప్సి శ్రీదేవి అంటే ఇంకా తెలుసా, కళ్ళి కళ్ళియా శ్రీదేవి, లాంగే శ్రీదేవి, ఇలా అయిపోయాడమ్మా. శ్రీదేవి నేను 25-30 మంది అయిపోయారు. మొన్న ఇంకో ప్రేక్కడ ఫ్రెండ్ కూడా కలిసి సాయంత్రం శ్రీదేవి అయితే అమ్మను పేరు మంచుకో అమ్మ అని చెప్పాను.
0: థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్.
1: అంతే అండి, థ్యాంక్స్, బాయ్.
0: మీకోసం నేను ఒక పాత పాట ఇస్తాను, సుశీల్ గారి పాట అడిగారు కాబట్టి మీరు. సో ఇవాళ మధ్యాహ్నం యాక్చువల్ గా 10 to 1 వాణి గారి షోలో, వాణి ఫ్రమ్ వ్యాంకూవర్ షోలో, తను సుశీల్ గారి మీద ప్రత్యేకమైన కార్యక్రమం చేసి మంచి మంచి పాటలు వేశారు. నాకు అనుకోకుండా పని వచ్చి నేను తన షో వినడానికి నాకు అవ్వలేదు, కానీ ఐ గాట్ మెసేజెస్ ఫ్రమ్ అదర్స్, నాకు వాణి గారి షో చాలా బాగుండింది, మంచి మంచి పాటలు వేశారని మాత్రం చాలా మంది మెసేజ్ చేశారు. సో వాణి గారి ఫ్యూట్యూన్ right now, then you should know this. And తనతో మాట్లాడడానికి కాల్ చేస్తాము కానీ అవధానని అంటున్నారు. ఆవిడ మరి వ్యాంకూవర్ నుంచి కార్యక్రమం చేస్తారు కాబట్టి అలా జనరల్ గా ఆవిడతో మాట్లాడాలంటే కొంచెం కష్టమైన పని. బట్ జాతర లాంటి ప్లేస్ కి వస్తే యూజువల్ గా ఆవిడ కలవచ్చు, ఈసారి ఆవిడ రాలేదనుకోండి అది వేరే సంగతి. బట్ నేను నెక్స్ట్ పాట వేసే లోపల నాకు ఒక కాల్ వచ్చింది, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టేక్ యూర్ నేమ్ అండి, అందుకే మీ పేరు చెప్పట్లా. తను నాకేం చెప్పారంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామయ్యో బాబాయో ఎవరో ఒక ఆయన ఫోన్ లో పేరు, అది ఫోన్ నెంబర్ సేవ్ చేసుకునేటప్పుడు వైఫ్ 1, వైఫ్ 2 అని సేవ్ చేసుకున్నారట పేరు. సో వైఫ్ 1, వైఫ్ 2 ఏంటి కదా అంటే, వైఫ్ ఫోన్ 1, వైఫ్ ఫోన్ 2 అనమాట. అది పాత ఫోన్ కొత్త ఫోన్ అయింటుంది బహుశా అలాగా. సో దట్ కైండ్ ఆఫ్ ఫన్ నేమ్స్ డెఫినెట్లీ ఉంటాయి. అండ్ ఇంకొక కాలర్ లక్ష్మి ఫోన్ చేసి ఏం చెప్పారంటే, సోది సుధీర్ బాబు అని ఒక ఆయన పేరు నేను అలా సేవ్ చేసుకున్నాను, బికాస్ అది తెలుస్తుంది ఈ సుధీర్ బాబు చేసినప్పుడు బాగా టైం ఉంటేనే ఫోన్ లిఫ్ట్ చేయాలని అని చెప్పారు. అలా మీకేమైనా ఉంటే డెఫినెట్లీ షేర్ చేయండి. 9736361966. అండ్ ద ఫస్ట్ లక్కీ విన్నర్ ఆఫ్ ద డే, మొత్తానికి పట్టువదలని విక్రమార్కుడి లాగా సాధించారండి మీరు, ప్రభాకర్ గారు. వాళ్ళ ఆవిడ కోసం ఆయన చీర సంపాదించేశారు, మొదట తప్పు చెప్పినా తర్వాత కరెక్ట్ గా చెప్పారు. నేను అడిగింది ఏంటంటే, జాతరలో దేర్ వాజ్ వన్ అట్రాక్షన్ ఫోటోకి సంబంధించి ఏంటి అని. ఆయన రాకపోయినా గెస్ట్ చేసి చెప్పారు, ఇట్స్ నాట్ ద 360 బూత్, కానీ దేర్ వాజ్ అ సెల్ఫీ బూత్. ఈసారి జాతరలో ఒక సెల్ఫీ బూత్ పెట్టాం. అది మరి మీలో ఎంతమంది ఆ ఫోటో తీసుకున్నారో మాకు తెలియదు, కానీ ఇఫ్ యూ హ్యావ్ టేకన్ సెల్ఫీస్ దేర్ డెఫినెట్లీ మాకు షేర్ చేయండి, మమ్మల్ని ట్యాగ్ చేయండి సోషల్ మీడియాలో, అండ్ యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద లక్కీ విన్నర్స్ ఫర్ దాట్ టూ. ఎస్, సో మీరు కనుక ఆ సెల్ఫీ స్టాండ్ చూసి ఉంటే, మీరు ఫోటో తీసుకుని ఉంటే డెఫినెట్లీ షేర్ చేయండి మాతోటి. అండ్ దాట్ సెల్ఫీ స్టాండ్ వాజ్ బ్రాట్ బై డాల్ఫిన్ digital screens. Thank you to Jose for being so kind and sponsoring that selfie stand for us. Adi Vishyam. Okay, Mari. Like I said, సుశీల గారి పాట అడిగారు కాబట్టి ఆవిడ పాట అంటే కొంచెం వెనక్కి వెళ్లి ఈ పాట వినిపిస్తున్నాయి. ఇది రెట్రో స్టేషన్ లో ఉన్నాం, రెట్రో ట్రైన్ లో ఉన్నాం కాబట్టి లెట్స్ కీప్ గోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సినిమా పేరు తెలిస్తే కాల్ చేసేయండి 9726361966 ఫర్ ద నెక్స్ట్ సారీ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్.

సో మనం విన్న పాట ప్రేమాభిషేకం సినిమా నుంచి. దాట్ ఇస్ రైట్. అక్కినేని నాగేశ్వర గారు శ్రీదేవి మీద పిక్చరైజ్ చేసిన, శ్రీదేవి గారి మీద పిక్చరైజ్ చేసిన పాట, బాలు గారు అండ్ సుశీల గారి స్వరంలో మనం విన్న ఆ పాట. దాసనారాయణరావు గారి సినిమా ఇది అండ్ చాలా మందికి చాలా ఇష్టమైన సినిమా. చక్రవర్తి గారి సంగీతంలో మనం ఆ పాట విన్నాం. ఓకే, సో బ్యాక్ టు అవర్ టాపిక్. ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అడిగేశాను, ఫస్ట్ లక్కీ విన్నర్ వచ్చేసారు, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అనమాట. జాతరలో దే వాజ్ వన్ హైలైట్ ఈసారి, ఇదివరకు ఎప్పుడు మనం జాతరలో చేయని ఒక స్పెషల్ హైలైట్ ఉండింది. అండ్ ఇది ఎస్పెషలీ రేడియో సురభికి సంబంధించిన ఒక వెరీ బిగ్ థింగ్. ఇట్స్ ద గ్రాండ్ రివీల్, గ్రాండ్ రివీల్ అని చెప్పాం కదా, ఆ గ్రాండ్ రివీల్ జరిగింది. ఆ గ్రాండ్ రివీల్ ఏంటి అది మీకు తెలిస్తే చాలా ఈజీ క్వశ్చన్ ఇది. యూ ఆర్ ద లక్కీ విన్నర్ ఫార్ ద నెక్స్ట్ సారీ. అండ్ కాల్ చేయొచ్చు 9726361966. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ఎ సారీ, దిస్ ఇస్ ది హాఫ్ సారీ అనమాట, చిన్నపిల్లలకి హాఫ్ సారీ ఇది, మంచి పట్టులో. అండ్ దిస్ ఇస్ బ్రాట్ టు యూ బై మీరా ఫ్యాషన్స్. మీరా ఫ్యాషన్స్ నుంచి ఒక మంచి పట్టులంగా ఓణి కి సంబంధించిన మెటీరియల్, పిల్లలకి సంబంధించిన మెటీరియల్ ఇది. సో లెట్స్ సీ హూ దట్ లక్కీ విన్నర్ విల్ బీ రైట్ నౌ. మీరు కాల్ చేసి నాకేం చెప్పాలంటే, జాతరలో మనం గ్రాండ్ రివీల్, గ్రాండ్ రివీల్ అని చెప్పాం కదా, ఆ గ్రాండ్ రివీల్ ఏంటి, దీనికి సంబంధించిన విషయం అదనమాట సంగతి. సో కాల్ చేయండి, తొందరగా సమాధానం చెప్పేసేయండి, అండ్ యూ బీ ద లక్కీ విన్నర్. ఐఎమ్ ఆల్రెడీ గెటింగ్ ద కాల్స్. నేనేం చేస్తానంటే మీకు పాట వినిపించేస్తాను, మీరు పాట వినండి, బికాస్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దెమ్ ఆన్ ఎయిర్. లెట్స్ సీ హూ విల్ బి ద లక్కీ విన్నర్.

0: had to bring the song down because I want to take somebody on air, and that is Sandeep Garu. We're on air now.
1: హలో అండి, అదే జాతర గురించి చెప్పండి. గిరిరామ్ రాజ్ గారు ట్రివియా అంటే మేము 233కి వచ్చాము, కానీ అప్పటి నుంచి ఆ టైంలో ఉన్న అటెండెన్స్ కంటే టువర్డ్స్ 4-5 కి అసలు చాలా ఎక్కువ మంది వచ్చి ఇట్ వాజ్ ప్యాక్డ్ అండ్ ఇట్ వాజ్ స్కేల్ కూడా పొద్దున కళ్యాణం మిస్ అయ్యాను కొంచెం ఫ్యామిలీ యాక్టివిటీస్ వల్ల. బట్ వేణు అని చెప్పి రక్షణతో తీసుకున్నాము, ఆ పానకము వడపప్పు. స్వామి కార్యము స్వామి కార్యము స్వకార్యం రెండు సిద్ధించిదేం. థ్యాంక్ యూ.
0: అండ్ మీరు అన్నట్టుగా కళ్యాణం వాజ్ హెవీ క్రౌడ్ కళ్యాణానికి లేకపోయినా కానీ.
1: హలో,
0: యా అండి, కెన్ యూ హియర్ అస్?
1: మధ్యలో సడన్ ఇదేంటి, మీరు బిగ్ అదే 2.0 సంథింగ్ బియాండ్ రీబ్రాండింగ్ ఆఫ్ రేడియో షుడ్ బి
0: Yes.
1: Something, doing lot of things beyond radio.
0: Yes. And one big thing happened during that time. What was the big thing in Adiganu?
1: అది మీరు లాంచ్ చేశారు కదండి, నేను బ్యాక్ స్టేజ్ లో ఉన్నాను పక్కన.
0: ఓకే, ఆఫ్ ఎయిర్ లో తీసుకుంటాం మళ్ళీ, బట్ దట్స్ నాట్ ద రైట్ ఆన్సర్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ మీరు అన్నట్టుగా మధ్యాహ్నం వర్షం వెలిసిన తర్వాత నుంచి సూపర్ ప్యాక్డ్ క్రౌడ్ అండి, ఆల్ ద వే టిల్ నైట్.
1: థ్యాంక్ యూ
0: సో మచ్ ఫర్ కమింగ్.
1: థ్యాంక్
0: యూ సందీప్ గారు. మనం మళ్ళీ పాట కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాము, ఆ తర్వాత కాల్స్.

0: 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
1: హాయ్ రమఫిన్, నేను ఇండియా టుడే పిస్టిని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి, రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
1: Hello, Namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's the number one Telugu station, OG Telugu Radio, only on 107.9 FM.

Surabhi Detour only on Radio Surabhi 107.9 FM HD3. America la Telugu Nestam, Dallas's number one Telugu radio station and the OG Telugu radio of America. Now, sounds like home. ఓకే సో రేడియో సురభి కి సంబంధించి మొన్న జాతరలో ఒక గ్రాండ్ రివీల్ ఉండింది. అది ఏంటి అని నేను అడిగాను. దానికి పార్షల్ ఆన్సర్ కొంతమంది, ఇంకొక సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ ఇంకొంతమంది చెప్పారు. ఒకే ఒక్కళ్ళు రెండు కలిపి చెప్పారు. కానీ దట్ పర్సన్ కెనాట్ బి ద విన్నర్ బికాస్ దే ఆల్రెడీ వన్ ద గివ్ అవే. కాబట్టి లెట్ సి హూ ఇస్ దట్ లక్కీ విన్నర్. ఇది కరెక్ట్ గా చెప్పిన లక్కీ విన్నర్ కి మీరా ఫ్యాషన్స్ నుంచి ఒక మంచి పట్టులంగా ఓనీ ఫ్రమ్ మీరా ఫ్యాషన్స్ టు అ యంగ్ గర్ల్. మీ ఫ్యామిలీలో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి లక్కీ బ్యూటిఫుల్ ఉంది, చాలా చాలా బాగుంది బ్లూ అండ్ యెల్లో కాంబినేషన్ లో. సో లెట్స్ సీ హూ దట్ లక్కీ విన్నర్ విల్ బి. ఒక చిన్న కథ చెప్పేసి ఆ తర్వాత మీకు నేను క్లూ ఇస్తాను అనమాట. చాలా ఈ క్లూ తర్వాత ఎవరైనా చెప్పేస్తారు. ఓకే సో ఒక ఫార్మర్ ఉండేవాడు అంట. ఆ ఫార్మర్ ఒక కొన్ని కొన్ని విత్తనాలు నాటాడు. ఒక చోట విత్తనాలు నాటి రోజు నీళ్లు పోస్తూ ఉండేవాడు. ఒక సంవత్సరం గడిచిపోయింది. అక్కడేమి అంతగా ఏమి కనిపించట్లేదు, పెద్ద గ్రోత్ ఏం కనిపించట్లేదు. రెండు సంవత్సరాలు గడిచిపోయినాయి, స్టిల్ ఇంకా ఏమీ కనిపించలేదు. మూడు సంవత్సరాలు, నాలుగు సంవత్సరాలు, ఇంకా కూడా ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు ఐదో సంవత్సరం వచ్చింది. అప్పుడు ఏమైంది ఆ కథ ఒక నిమిషం పాజ్ చేసి లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ద ట్రాఫిక్ అండ్ మళ్ళీ కథకు వచ్చేద్దాం మనం. సో ట్రాఫిక్ సిచ్యువేషన్ చూస్తే టుడే ఇట్స్ నాట్ లుకింగ్ దట్ బ్యాడ్, దట్ సూపర్ బ్యాడ్ గా అయితే ఏమీ లేదు. బిజీగా ఉన్నాయి రోడ్స్, కంజెషన్ కనపడుతుంది అక్కడక్కడ, బట్ మూవింగ్ ట్రాఫిక్, నో వెరీ నాట్ వెరీ బిగ్ ఇన్సిడెంట్స్ ఎక్కడ జరగలేదు. జస్ట్ ఒక రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల 80s టువర్డ్స్ 635 నార్త్ లోపల వైపుకి ఒక రెండు రోడ్స్ దగ్గర కొంచెం కంజెషన్ ఉంది, బట్ దట్ అగైన్ ఇస్ బికాస్ ఆఫ్ ద రోడ్ కన్స్ట్రక్షన్. ఇటువైపు 75 సౌత్ అండ్ 75 నార్త్ దే ఆర్ లుకింగ్ బిజీ బట్ మూవింగ్ ట్రాఫిక్, నో వేర్ ఐ డోంట్ సీ ఎనీ కంజెషన్ దేర్, ఐ మీన్ బ్లాక్స్ లేవు. దెన్ ఇటువైపు మన డాలస్ నార్త్ టోల్వే సౌత్ కానీ, డాలస్ నార్త్ టోల్వే నార్త్ కానీ, ఇంట్రెస్టింగ్లీ నార్త్ ఇన్ మై వ్యూ హియర్ వెన్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ఇట్ రైట్ నౌ, ఇట్స్ లుకింగ్ ప్రిటీ గుడ్ యాక్చువల్లీ. అంతగా ట్రాఫిక్ కనిపించట్లేదు, దాదాపుగా గ్రీన్ ఉంది. అండ్ నార్త్ టోల్వే సౌత్ వైపు మాత్రం కొంచెం ట్రాఫిక్ కనబడుతుంది, కానీ మూవింగ్ ట్రాఫిక్ అగైన్, ఎక్కడ కూడా కంజెషన్ లేదు. 635 మీద కూడా, 635 వెస్ట్ దగ్గర ఒక చిన్న ఏరియాలో కొంచెం టైట్ ట్రాఫిక్ ఉంది, కానీ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ మూవింగ్, నో వేర్ దర్స్ నో కంజెషన్, నథింగ్. 75 నార్త్, 75 సౌత్ బోత్ వేస్ ఆర్ లైక్ దాట్. అండ్ ఈ పక్కకు వస్తే మన 35 సౌత్ interestingly also is looking pretty like moving traffic kanapadutundi akkada anta kuda, except oka chinna stretch lo there is little bit of congestion on 35 north. అండ్ మన ఇటువైపు చూస్తే 121 సౌత్ అండ్ 121 నార్త్ అక్కడ కూడా మూవింగ్ ట్రాఫిక్ ఏ ఉంది, దిస్ నాట్ మచ్ కంజెషన్ ఎనీవేర్. సో ఆల్ దట్ లుక్స్ ఫైన్. కాకపోతే ఫీఫా కి సంబంధించి ఇంకో ట్రాఫిక్ అప్డేట్ ఉందండి. ఐ విల్ షేర్ దట్ విత్ యూ ఇన్ జస్ట్ ఫ్యూ మినిట్స్. నౌ బ్యాక్ టు ద స్టోరీ. స్టోరీలోకి వచ్చేస్తే సో ఇందాక ఫార్మర్ ఏం చేశాడు, విత్తనాలు నాటాడు, నీళ్లు పోస్తూ ఉన్నాడు. అలా సంవత్సరం గడిచింది, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు, నాలుగు సంవత్సరాలు, ఏమి కనిపించలే. ఐదో సంవత్సరం వచ్చింది. ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారు, అక్కడ ఏమి కనబడకపోతే అదే సీడ్ ఫెయిల్ అయిపోయింది, లేకపోతే అది ఏదో పిచ్చి విత్తనమో, ఏదో నాటాడు అనవసరంగా టైం వేస్ట్ చేశాడు, రకరకాల ఎవరికి వాళ్ళకి ఒపీనియన్స్ ఉంటాయి కదా. సోషల్ మీడియా వాళ్ళ దగ్గర లేకపోయినా ఒపీనియన్స్ అయితే ఫ్రీగా చెప్తే అనేసుకుంటారు కాబట్టి అలా అనేసుకున్నారు. అప్పుడు ఫిఫ్త్ ఇయర్ లో సంథింగ్ ఇంక్రెడిబుల్ హ్యాపెన్డ్. ఏం జరిగింది

ఆ కన మనకేమి బయటికి కనిపించని ఆ ప్రీవియస్ నాలుగేళ్లు కూడా విత్తనం నాటిన తర్వాత ఇట్ ఈస్ బిల్డింగ్ రూట్స్ సో స్ట్రాంగ్ ఇన్నఫ్ టు సపోర్ట్ ద హైట్ ఇట్ వాజ్ డెస్టిన్ టు రీచ్ అన్నమాట. సో అది ఎంత పెద్ద వృక్షం అవ్వాలో అంత పెద్ద వృక్షాన్ని హోల్డ్ చేయడానికి సరిపడే స్ట్రెంగ్త్ ఉన్న రూట్స్ ని అది బిల్డ్ చేసుకుంటూ వస్తోంది అండర్ ద గ్రౌండ్. అండ్ అది కనపడదు కదా, రైట్? ఆల్ వి సీ ఇస్ ద రిజల్ట్. ఎవ్రీబడి వాంట్స్ టు సీ ద రిజల్ట్. సమ్ టైమ్స్ జీవితం కూడా అలాగే ఉంటుంది. నాట్ ఎవ్రీ సీజన్ ఇస్ మెంట్ ఫర్ అప్లాస్. సో ప్రతిసారి అప్లాస్ కనిపించేది, ప్రతిసారి మన కళ్ళకి అంత కనిపించేసేది. బట్ సమ్ సీజన్స్ అవి ఎందుకు వస్తాయంటే అలాంటి స్ట్రాంగ్ రూట్స్ ని బిల్డ్ చేసుకునే ఒక కెపాసిటీని ఇవ్వడానికి వస్తాయి. కొన్ని మనం అదర్వైజ్ నేర్చుకోలేని కొన్ని పాఠాలని నేర్పడానికి వస్తాయి. కొన్ని సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయంటే అలాంటి స్ట్రాంగెస్ట్ రూట్స్ ని అండర్ గ్రౌండ్ బిల్డ్ చేసుకునే ఒక రిజైలియన్స్, ఒక స్ట్రెంగ్త్, ఒక పవర్ ని ఇచ్చే ఒక టైం కోసం వస్తాయి. అండ్ వెన్ ద టైమ్ ఇస్ రైట్, ఆ గ్రోత్ ఆటోమేటికలీ అందరికీ నోటీస్ అయిపోతుంది అనమాట. ఎవ్రీవన్ నోటీసెస్ బికాస్ ద రిజల్ట్ ఇస్ ఆల్ అబౌట్ దట్ బ్యాంబూ దట్ షాట్ అప్, రైట్? బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ కెనాట్ సీ వాట్ హ్యాపెండ్ అండర్ ద గ్రౌండ్ ద 4 ఇయర్స్. సో అదనమాట విషయం. ఓకే, ఐ లవ్డ్ దిస్ స్టోరీ, ఐ హోప్ యూ లైక్ ఇట్ టూ. అండ్ దిస్ ఇస్ అబౌట్ ద చైనీస్ బ్యాంబూ ట్రీ. ఓకే, మనం మళ్ళా మన కార్యక్రమాన్ని కంటిన్యూ చేసేస్తే ఈసారి నేను మీకు హింట్ ఇచ్చేస్తాను. పాపం చాలా చాలా వెయిట్ చేశారు కాబట్టి ఈసారి హింట్ ఏంటంటే అ పార్ట్ ఆఫ్ ద గ్రాండ్ రివీల్ ఏంటో నేను చెప్పేస్తా, సెకండ్ పార్ట్ ఏంటో మీరు చెప్పాలి. ఓకేనా? సో ఫస్ట్ పార్ట్ ఆర్ వన్ ఆఫ్ ద పార్ట్స్ ఏంటి అంటే రేడియో సుర్భి సౌండ్స్ లైక్ హోమ్. వాట్ ఈస్ ది అదర్ పార్ట్? 9726361966.

నువ్వే కావాలి సినిమా నుంచి మీరు విన్న ఆ పాట, సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ పాట రిలీజ్ అయినప్పుడు ఆ టైం అంతా కూడా సూపర్ డూపర్ హిట్ సాంగ్ కదా బ్యాక్ ఇన్ ది డే. ఎనీవే, సచ్ ఎ నాస్టాల్జియా దిస్ సాంగ్ ఇస్ డెఫినెట్లీ. ఓకే, బ్యాక్ టు ది టాపిక్. నేను ఇందాక మిమ్మల్ని అడిగిన ప్రశ్న, అది దిస్ ఇస్ యువర్ లాస్ట్ ఛాన్స్ అనమాట, లేకపోతే ఐ హావ్ టు మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఈ పట్టలంగావణి మీ పిల్లలకి ఎవరికైనా కావాలని అనుకుంటే మీరు కరెక్ట్ గా చెప్పవలసిన సమాధానం ఏంటి అంటే, జాతరలో గ్రాండ్ రివీల్ లో జరిగిన గ్రాండ్ రివీల్ ఏంటి? ఆ గ్రాండ్ రివీల్ ఇస్ ఎ కాంబినేషన్. ఒకటి, నేను ఆల్రెడీ ఒక పార్ట్ నేను చెప్పాను, విచ్ ఇస్ రేడియో సర్వీస్ సౌండ్స్ లైక్ హోమ్, ద న్యూ ట్యాగ్ లైన్ ఆర్ ద న్యూ క్యాప్షన్ ఆర్ ద న్యూ వైబ్ దట్ వీ వాంట్ టు గివ్ టు ఆర్ రేడియో సర్వీస్ ఫ్రమ్ నౌ ఆన్ వర్డ్స్. వీ సౌండ్ లైక్ హోమ్, వీ సౌండ్ లైక్ యువర్ ఫ్రెండ్, యువర్ ఫ్యామిలీ, యువర్ అక్వైంటెన్స్, అన్ని అన్ని అనమాట. సో దాని గురించి మనం రాబోయే రోజుల్లో ఇంకా మాట్లాడుతూ వెళ్తాము. బట్ ఫర్ నౌ, ఈ సౌండ్స్ లైక్ హోమ్ తో పాటు ఈ రివీల్ జరిగినప్పుడు, ఈ క్యాప్షన్ రివీల్ జరిగినప్పుడు, వీ ఆల్సో డిడ్ అనదర్ గ్రాండ్ రివీల్, అనదర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఉంది ఈ రివీల్ కి. వాట్ ఈస్ ద అదర్ రివీల్? 9726361966. కాల్ చేసి చెప్పేసేయండి క్విక్లీ. అండ్ విత్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ సాంగ్. ఈ పాట అయ్యే లోపల ఐ నీడ్ టు ఫైండ్ ద లక్కీ విన్నర్, సో వీ కెన్ మూవ్ ఆన్ బికాస్ దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ దట్ యూ వాంట్ ఐ వాంట్ టు టాక్ టుడే. సో 9726361966. అండ్ ఇవాళ రెట్రో స్టేషన్ కాబట్టి, గురువారం కాబట్టి, రెట్రో టైంలో వీఆర్ లిస్నింగ్ టు సమ్ రెట్రో మ్యూజిక్. ఇఫ్ యూ వాంట్ టు లిసన్ టు సంథింగ్ ఎల్స్, ప్లీజ్ కాల్ మీ అండ్ షేర్ యువర్ రిక్వెస్ట్. డెఫినెట్ గా వినిపిస్తాను. మీరు పాట వినండి, ఎంజాయ్ చేయండి, నేను కాల్స్ ఆఫ్ ఎలా తీసుకుంటాను.

0: ఓకే ఓకే. సో నేను ఎన్ని క్లూస్ ఇచ్చినా క్యాచ్ చేయలేకపోయారు సమాధానం చెప్పడానికి, కరెక్ట్ సమాధానం చెప్పడానికి కరెక్ట్ గా క్యాచ్ చేయలేకపోయారు. బట్ ఐ థింక్ దెర్ వాజ్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఎందుకు నేను ఈ ప్రశ్న అడిగాను అంటే అదే కారణం అనమాట. సో రేడియో సర్వీకి ఒక కొత్త రూపురేఖలు ఇచ్చాం అనమాట మనం ఈసారి. ఆ కొత్త రూపురేఖలు ఏంటంటే అండ్ దెన్ ఇప్పటికి క్లోజ్ గా ఫస్ట్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఇది నేను ఇచ్చేస్తున్నాను గిఫ్ట్. కాబట్టి లక్ష్మీ అండ్ హేమంత్, యు ఆర్ ద లక్కీ విన్నర్స్. కాల్ చేసి మీరు యూ కెన్ చెక్ విత్ ద టీమ్ ఎప్పుడు రావచ్చు, ఎప్పుడు పికప్ చేసుకోవచ్చు అని. ఆల్ ద లక్కీ విన్నర్స్ మీరందరూ కూడా స్టూడియోకి వచ్చి మీ గివ్ అవేని పిక్ చేసుకోవచ్చండి. సో ఐ నో లక్ష్మి యూ హ్యావ్ ఎ డాటర్, సో డెఫినెట్లీ షీల్ బి వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్. ఆల్ రైట్, సో గోయింగ్ బ్యాక్ టు ద టాపిక్ రైట్, ఈసారి గ్రాండ్ రివ్యూ లో ఏం చేసామంటే రేడియో సర్వీకి ఒక కొత్త రూపురేఖలు అనమాట. అంటే లోగో మారిపోయింది, రేడియో సర్వీ లోగో మారింది. దట్ ఈస్ ద థింగ్ ఐ వాస్ ట్రైయింగ్ టు సీ ఇఫ్ ఎనీబడి కుడ్ గెట్ అని. అన్ని చెప్పేశారు కరెక్ట్ గా ఆ టైంలో, నేను ఏమేమి మాట్లాడాను, ఎవరెవరిని ఇంట్రడ్యూస్ చేశాను, ఎవరెవరు మాట్లాడారు అంత దాకా అంత డీటెయిల్ వివరాలు చెప్పారు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే సౌండ్స్ లైక్ హోమ్ అనేది మన కొత్త ఒక ఫీల్ అనమాట. దట్స్ ద వైబ్ దట్ వీ వాంట్ టు గివ్ బికాస్ ఈ సౌండ్స్ లైక్ హోమ్ అనేది ఏంటంటే ఎక్కడ దాకా అయినా మీరు వెళ్ళొచ్చు దాంతో, ఎంత డీప్ గా అయినా మీరు ఆలోచించవచ్చు. మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి వాట్ డస్ సౌండింగ్ లైక్ హోమ్ మీన్ టు యూ? నాకైతే ఎవరైనా తెలుగులో మాట్లాడినా ఇట్ సౌండ్స్ లైక్ హోమ్. ఓకే, లేదా పాట వింటే సౌండ్స్ లైక్ హోమ్, ఒక బాలుగారు వాయిస్ వింటే సౌండ్స్ లైక్ హోమ్, ఆర్ ఒక డైలాగ్ ఏదైనా తెలుగు సినిమా డైలాగ్ రామారావు గారి డైలాగ్ ఉంటే సౌండ్స్ లైక్ హోమ్, ఎనీథింగ్ లైక్ దాట్ రైట్. అలా అందరికి ఏదో ఒకటి ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఒక చిన్న, ఇట్ కెన్ జస్ట్ బి వన్ వర్డ్, వన్ సింగిల్ వర్డ్ కెన్ రిప్రజెంట్ ద సౌండ్స్ లైక్ హోమ్ అనే ఫీలింగ్. సో నౌ నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే రేడియో సర్వీలో జాతరలో గ్రాండ్ రివీల్ జరిగినప్పుడు కొత్త లోగోని లాంచ్ చేశాం అండ్ కొత్త వైబ్ ని మీకు ఇంట్రడ్యూస్ చేశాం. సో ఐ వాంటెడ్ టు సే వాట్ ఈస్ యువర్ ఫీలర్, మీ ఫీలర్ ఏంటి? మీకు కనుక సౌండ్స్ లైక్ హోమ్ అనే ఆలోచనని ఒక్క మాటలో, ఒక పదంలో చెప్పాలంటే, ఒక వర్డ్ లో ఎక్స్ప్రెస్ చేయాలంటే వాట్ ఈస్ దట్ వన్ వర్డ్ దట్ యూ కెన్ థింక్ ఆఫ్? ఐఎమ్ వెరీ క్యూరియస్ టు సీ వాట్ యూ విల్ హ్యావ్ టు సే అని. అండ్ డెఫినెట్లీ నేను లైక్ ఐ వాస్ టెలింగ్ ది అదర్ కాలర్స్ ఆన్ ఆఫ్ ఎయిర్ లో, నేను ఈసారి చాలా ఎక్స్ట్రీమ్లీ బిజీగా ఉండిపోయే స్టేజ్ దగ్గర మీలో చాలా మందిని నేను పర్సనల్ గా కలిసి ఇంటరాక్ట్ అయ్యి ప్రతిసారి లాగా ఫోటోలు తీసుకునే అవకాశాన్ని ఈసారి నేను పోగొట్టుకున్నాను ఫర్ షూర్. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్ వాజ్ వెరీ వెరీ హార్టనింగ్ టు సీ సో మెనీ పీపుల్ కమ్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ అమేజింగ్ రెస్పాన్స్. సో థ్యాంక్ యూ అగైన్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి, ఇప్పుడే మీరు కనుక ట్యూన్ అయ్యంటే ఐ జస్ట్ డెఫినెట్లీ వాంట్ టు సే దిస్, ఈసారి జాతర అన్ని సంవత్సరాల కన్నా కూడా చాలా చాలా చాలా చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అయింది ఎన్నో రకాలుగా, ఎన్నో కారణాల వల్ల. ఇది ఎక్కడికక్కడ ఛాలెంజెస్ వస్తూ పోయినాయి, ఎక్కడికక్కడ ఇది ఏదో జరిగిపోతుంది అన్న ఒక ఫియర్ ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా డెవలప్ అయింది. ఎస్పెషలీ ద లాస్ట్ 3 డేస్ వర్ నైట్ మేర్స్ టు మీ అండ్ నాట్ జస్ట్ మీ, టు మీ అండ్ ద క్లోజ్ టీమ్ దట్ వర్క్ హియర్ డే ఇన్ అండ్ డే అవుట్ మాకు. కానీ అన్నిటికన్నా ద స్ట్రాంగెస్ట్ థింగ్ ఇన్ ద యూనివర్స్ ఏంటంటే బలమైన సంకల్పం అండ్ ఫెయిత్. వాట్ ఎవర్ యువర్ ఫెయిత్ ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, ఒక శక్తి మీద, ఒక సూపర్ పవర్ మీద మనకు కనుక నమ్మకం ఉంటే, ఆ సూపర్ పవర్ ని బ్లైండ్ గా నమ్మితే, అంటే గాల్లో దీపం పెట్టమని కాదు కానీ బ్లైండ్ గా నమ్మడం అంటే ఐ హ్యావ్ టు సీ దిస్ హ్యాపెన్ అనే ఒక చాలా గట్టి సంకల్పం ఉండాలి. అది ఉంటే ఖచ్చితంగా అలా జరుగుతుంది. అండ్ దానికి ఇంకొక నిదర్శనం ఈ జాతర. ఫస్ట్ జాతరని చాలా చాలా ఆస్పెక్ట్స్ లో గుర్తు చేసింది మాకు ఈ జాతర, మెనీ మెనీ ఆస్పెక్ట్స్. కానీ దిస్ ఇస్ నథింగ్ కంపేర్డ్ టు వాట్ వీ హ్ డన్ సో ఫార్. సో దిస్ ఇస్ డెఫినెట్లీ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ వన్, ఆ స్ట్రాంగ్ విల్ అండ్ ఆ స్ట్రాంగ్ డిజైర్ టు మేక్ ష్యూర్ దట్ దిస్ హ్యాపెన్స్. ది అదర్ ఇస్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్, యువర్ విల్ అండ్ డిటర్మినేషన్ దట్ జాతర షుడ్ హ్యాపెన్, యూ షుడ్ కమ్, యూ షుడ్ మీట్ ఆల్ ఆఫ్ అస్ అని. ఐఎమ్ హ్యాపీ అట్ లీస్ట్ ద టీమ్ మెట్ యూ, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. బట్ డెఫినెట్లీ మిస్ మీటింగ్ యూ ఆల్, మెనీ ఆఫ్ యూ. స్టూడియోకి వచ్చేసేయచ్చు, యూ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఎనీ టైమ్. జస్ట్ కమ్ అండ్ విల్ మీట్, విల్ క్యాచ్ అప్, హ్యావ్ అ కాఫీ. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్, ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్, స్టూడియోలో టైం 6 PM.

కులశేఖర్ రాసిన పాట శ్రీనివాస్ గారి వాయిస్ లో, హారిస్ జయరాజ్ సంగీతంలో మీరు విన్న పాట ఘర్షణ సినిమా నుంచి. దట్ వాజ్ అ రిక్వెస్ట్ సాంగ్ ఫ్రమ్ నీరజ్ గారు, హూ ఆల్సో హ్యాపెన్ టు బి ఎట్ జాతర, బట్ ఐ డిడ్ గెట్ ఎ ఛాన్స్ టు మీట్. బట్ ఐఎమ్ డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్. ఇది జాతర నుంచి జాతరకి అఫ్ కోర్స్ 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది, కానీ ఈ మధ్యలో మనం ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. విల్ డూ అ లాట్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ దెన్ ఈ సంవత్సరం ఎస్పెషలీ వి ప్రామిస్ యూ వి కమింగ్ టు యూ. లైక్ ఆ గ్రాండ్ రివీల్ లో చెప్పినట్టుగా వీఆర్ కమింగ్ టు యూ విత్ మచ్ మచ్ మోర్ థింగ్స్ దాన్ జస్ట్ రేడియో. రేడియో మాత్రమే కాకుండా ఇంకా ఇంకా మీకు దగ్గరయ్యే ప్రయత్నం ఇది. సో ఆర్ ఆర్ మెయిన్ గోల్ ఈస్ టు గెట్ మచ్ క్లోజర్ టు యూ అండ్ బీ రిసోర్స్ఫుల్ ఆల్సో, నాట్ జస్ట్ బీ ద ఎంటర్టైన్మెంట్ ప్రొవైడర్స్ బట్ వీఆర్ ఆల్సో వాంటింగ్ టు బి రిసోర్స్ఫుల్. తెలుగు వాళ్ళకి ఎక్కడున్నా ఏదైనా అవసరం వచ్చినప్పుడు, మీకు సమాధానం కావాల్సిన ప్రశ్నలు ఉన్నప్పుడు సమాధానం ఇచ్చే పరిస్థితిలో రేడియో సర్వే ఉండే ఒక అడిషనల్ ప్రయత్నం కూడా ఈ సంవత్సరం జరగబోతుంది. అండ్ యుల్ నో యాజ్ వీ కీప్ గోయింగ్, యాజ్ వీ కీప్ ప్రోగ్రెసింగ్, విల్ కీప్ రివీలింగ్. అన్ని ఒకసారి చెప్పేస్తే వాట్స్ ఫన్, రైట్? సో హోల్డ్ ఆన్ టు దాట్. నౌ ఇంకొక చిన్న కథ చెప్తాను నేను నెక్స్ట్ పాట వినిపించే ముందర. ఇదేంటంటే ఒక బటర్ఫ్లై కథ అన్నమాట. ఇది ఒక గార్డెన్ లో ఒక బటర్ఫ్లై ఉండిందంట. అది ఎట్లా అంటే, బటర్ఫ్లై ఇంకా పూర్తి బటర్ఫ్లై కాలేదు, అది జస్ట్ ఇంకా ఆ కకూన్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. అది చాలా కష్టపడుతుంది, స్ట్రగుల్ అవుతుంది, అసలు చాలా పెయిన్ఫుల్ గా ఉంది చూస్తూ ఉంటే. అది ఒక సమ్ దేర్ వాజ్ అ మ్యాన్ హూ వాజ్ వాచింగ్ దిస్, హీ వాజ్ వాచింగ్ ఇట్ అనమాట. చూస్తూ అరే పాపము అది ఎంత కష్టపడుతుంది బయటికి రావటానికి కకూన్ లోంచి అని, సరే హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో కొద్దిగా ఇట్లా హీ ట్రై టు cut open the cocoon and he let the butterfly come out anamata. That way chala easy ga bayitiki vachestundi and problem undadu ani. But butterfly came out, ochindi easy ga bayitiki ochindi, kani dani wings inka poorthiga develop kaledu, so adi fly avvalekapoyindi. So that's actually the damage kada. So atani uddesham manchide, kani what the man didn't know was ఆ స్ట్రగుల్ ఏదైతే ఉందో, అది ఆ కకూన్ లోంచి బయటికి రావటానికి చేసే ప్రయత్నము, ఆ స్ట్రగుల్ ఏదైతే ఉందో, ద స్ట్రగుల్ ఆఫ్ స్క్వీజింగ్ త్రూ ద టైనీ ఓపెనింగ్, అది దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఫోర్స్డ్ ద ఫ్లూయిడ్ ఇన్ టు ద వింగ్స్. దాట్స్ వాట్ వుడ్ హ్యావ్ మేడ్ దట్ స్ట్రాంగ్ ఇనఫ్ ఫర్ ద ఫ్లైట్. సో ఒక్కొక్కసారి స్ట్రగుల్ అనేది అది ఆబ్స్టకల్ కాకపోవచ్చు, స్ట్రగుల్ ఒక ప్రిపరేషన్ కూడా అవ్వచ్చు. మనకది కకూన్ లోంచి బయటకు వస్తే కానీ తెలియదు, వి వర్ బీయింగ్ ప్రిపేర్డ్ అని. దెర్ వాజ్ సమ్ ఫోర్స్, సంథింగ్ దట్ ఈస్ ప్రిపేరింగ్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ కకూన్ అండ్ టేక్ అ ఫ్లైట్ అండ్ జూమ్ యూ గో అవుట్, రైట్? వాట్ యూ థింక్? థాట్స్ షేర్ చేయండి 972-636-1966. హియర్ ఇస్ అ స్పెషల్ రిక్వెస్ట్. బై ద వే, మనం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకోలేదు, షో చేసుకోలేదు, కాబట్టి let's I want to find out, what do you think of this movie? Chusara cinema ela anpinchindi, ee cinema, ee cinema.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్. మయ్యదు చెయ్యవా మరేదు చెయ్యవా మనం విన్న ఆ పాట ఓకే బంగారం సినిమా నుంచి, ఏఆర్ రెహమాన్స్ మ్యాజిక్. దట్ వాజ్ అబ్సల్యూట్లీ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. చాలా సార్లు చెప్పాను అది కూడా. ఓకే, బ్యాక్ బ్యాక్ బ్యాక్ బ్యాక్ టు అవర్ టాపిక్. మన టాపిక్ లోకి వెళ్లే ముందర ఒక్కసారి క్విక్లీ ఇంకా కొన్ని ప్రకటనలు అలా చూసేసి ఇలా వచ్చేద్దాం. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ హ్యావ్ ఎ మెసేజ్ ఫర్ యూ. మీరు ఇంకా డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే డోంట్ హ్యావ్ టు వెయిట్ ఎనీ లాంగర్. ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ ఫర్ $49. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ మాత్రం మిస్ అయిపోకండి. కాల్ టుడే 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. అగైన్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. ఇక్కడ ఉంది డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ అండ్ రాధాకృష్ణ టెంపుల్ వారి ఒక స్పెషల్ మెసేజ్ కూడా ఇందాక మనం విన్నాము. ఆలన్ లో ఉన్న రాధాకృష్ణ టెంపుల్, దే ఆర్ ఇన్వైటింగ్ యూ, దే వెరీ వెరీ ప్రౌడ్ టు ప్రెసెంట్ యూ ది గ్రాండ్ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం, ద సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగ్రహం. July 1 నుంచి July 5 వరకు, July 1 నుంచి July 5 దాకా ఎక్స్పీరియన్స్ దీస్ 5 స్పిరిచువలీ అప్ lifting days filled with Vedic rituals, homams and devotional programs. Anni rakala adbhutamaina karyakramalu jarugutayi. Lot of positive energy. Kachithanga vellandi, kutumba sametanga velli swami vari aashisalu teeskuni haiga vellandi. And of course you can donate and be a sponsor for the program and you will get the benefits. Daniki sambandhinchina vivaralu meeru Allen lo unna Radhakrishna temple vaalni approach aithe definitely you will know. Go to their website and July 1 nunchi July 5 daaka, July 1 to 5 ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. అది సంగతి. ఓకే, నెక్స్ట్ పాట వినిపించే ముద్ర వన్ మోర్ క్వశ్చన్. ఇంకా రెండు గివ్ అవేస్ ఉన్నాయి లక్కీ వినర్స్ కి, రేపు మిగిలిన ఇద్దాం మనం. సో ఇవాళ నెక్స్ట్ క్వశ్చన్ నేనేం అడగబోతున్నానంటే, ఇది కూడా అనదర్ బ్యూటిఫుల్ శారీ. ఇట్స్ నాట్ ఎ పట్టు శారీ బట్ దిస్ ఇస్ వెరీ ఫ్యాన్సీ శారీ. ఈ శారీ చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంది అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ అండ్ ప్రింటెడ్ బ్రౌన్ కలర్. చాలా చాలా బాగుంది ఈ శారీ. మెటీరియల్ ఏంటో నాకు తెలియదు, వాళ్ళు కూడా చెప్పలేదు. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇన్ఫర్మేషన్ బట్ దిస్ ఇస్ రెడీ ఫర్ ది గివ్ అవే ఫర్ దట్ లక్కీ వినర్. నా ప్రశ్న ఏంటి అంటే, ఈసారి జాతరలో, మళ్ళీ జాతరకు సంబంధించిన ప్రశ్ననే, ఈసారి జాతరలో మీరు కనీసం 3 కేటగిరీ ఆఫ్ విన్నర్స్ చెప్పాలి ఫర్ సితారా అవార్డ్స్. సితారా అవార్డ్స్ లో మీరే ఓట్లేసి గెలిపించిన ఆర్జేస్ ఉన్నారు కాబట్టి ఆ ఆర్జేస్ లో 3 కేటగిరీ ఆఫ్ అవార్డ్స్ కానీ 3 విన్నర్స్ గురించి కానీ వాళ్ళ పేర్లు కానీ మీరు చెప్పాలి. 972-636-1966. ఈ 3 కేటగిరీస్ చెప్పేసేయండి, ఈ 3 విన్నర్స్ పేర్లు చెప్పేసేయండి లేదంటే, అండ్ ఈ బ్యూటిఫుల్ సారీని సొంతం చేసేసుకోండి.

0: కొన్ని వందల సార్లు ఈజీగా మనం ఈ పాట మన రేడియో సర్వీ కార్యక్రమాల్లో వినుంటాము. విన్న ప్రతిసారి ఒకటే అనిపిస్తూ ఉంటుంది నాకు, అసలు ఎంత బాగా రాశారంటే ఈ పాటని. ఇంకెవరు రాస్తారు? వేటూర్ గారు, ద గ్రేట్. ఆయన ఎంత అద్భుతంగా రాశారో ఈ పాటని, అంతే అద్భుతంగా రాజన్ నాగేంద్ర గారి సంగీతంలో బాలుగారు, జానకి గారు పాడి అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అలా మనసులు గెలిచేసుకున్న పాట ఇది. సచ్ ఎ లవ్లీ లవ్లీ కాంపోజిషన్ అండ్ ఒక బ్యూటిఫుల్ రొమాన్స్ ని బిట్వీన్ ద టూ పీపుల్. ఎంత స్వీట్ గా ఉంటుందంటే ఆ ఎక్స్ప్రెషన్. చందు, మరి వండనా?
1: ఇప్పుడు వండేదాకా ఆగాల.
0: పిచ్చి చందు, స్వదేశం ఏంటుంది కదా, బాలు మటన్ 3 whistles లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
3: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
2: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
5: Mana Telugu Dentist at your service. Dala Smiles Dental and Orthodontics to appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups to paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu. They have affordable prices and flexible payment plans. Mee family ki meeku poorthi dental care all at one place. Dala Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా చేసిన ఆఫర్ లెటర్
6: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
7: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

ఎవ్రీ టైమ్ చేంజ్ కమ్స్ కదా, అంత ఈజీ కాదు అది. దాన్ని యాక్సెప్ట్ చేసుకుని ఆ చేంజ్ ని అడాప్ట్ చేసుకుని టు గో విత్ ద ఫ్లో అండ్ టు బ్రింగ్ దట్ ఇన్ టు మేక్ ఇట్ అ పార్ట్ ఆఫ్ యూ ఆర్ యువర్ రెగ్యులర్ లైఫ్. ఒక రొటీన్ కి అలవాటు పడిపోయిన తర్వాత, ఒక స్టైల్ ఆఫ్ థింగ్స్ కి అలవాటు పడిపోయిన తర్వాత, ఒక కంఫర్ట్ జోన్ లోకి వచ్చేసిన తర్వాత చేంజ్ అనేది ఆల్వేస్ అది ఒక చిన్న డిస్టర్బెన్స్ అవుతుంది, ఒక అన్సర్టనిటీని చూపిస్తూ ఉంటుంది. అండ్ దెన్ వీ స్ట్రగుల్ విత్ ఇట్ రైట్, వీ స్ట్రగుల్ టు అడాప్ట్. దాంతో కలిసి ప్రయాణం చేయటం అనేది అంత ఈజీగా జరగదు. నేచురల్, దట్ ఈస్ వెరీ వెరీ నేచురల్, అందరికీ జరిగే విషయమే, ఒకళ్ళకొకళ్ళకని కాదు. కానీ ఒకసారి మనం కనుక ఆ చేంజ్ రావడానికి ఏ కారణాలు అయితే తోడ్పడినాయో వాటిని ఒకసారి అర్థం చేసుకోగలిగితే, ఒకసారి ఒక ఇఫ్ యూఆర్ ఏబుల్ టు అనలైజ్ ఎందుకలా ఆ సిచ్యువేషన్ కి వచ్చింది పరిస్థితి అన్నది అర్థమైతే కనుక, అప్పుడు ఆ కొత్త మార్పు చాలా ఈజీగా అడాప్టబుల్ అయిపోతుంది మనకి. అండ్ వన్స్ ఇట్ బికమ్స్ అడాప్టబుల్, వీ విల్ నాట్ ఈవెన్ రియలైజ్ ఎప్పుడు ఈ మార్పు జరిగింది అని, అంత అంత మన జీవితంలో భాగమైపోతుంది. నేను ఏ మార్పు గురించి మాట్లాడుతున్నాను అంటే రేడియో సర్వీ లోగో గురించి. రేడియో సర్వీ లోగో మారింది అంటే ఇక మీదట ఇప్పుడున్న లోగో లో మీకు ఏంటి స్ట్రైకింగ్ గా గుర్తొచ్చేది రేడియో సర్వీ లోగో అనగానే? ఇదొక క్వశ్చన్ ఉంది నాకు. రెండోది, నేను ఇందాక అడిగినట్టుగా సౌండ్స్ లైక్ హోమ్, రేడియో సర్వీ సౌండ్స్ లైక్ హోమ్ అంటే వన్ వర్డ్, కెన్ యూ గివ్ మీ వన్ సింగిల్ వర్డ్ దట్ కెన్ మేక్ యూ ఫీల్ సౌండ్స్ లైక్ హోమ్ అని? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇస్తా ఒక వర్డ్, మీ నుంచి ఏం వర్డ్స్ వస్తాయో చూద్దాం. నేను ఇచ్చే వర్డ్ ఏంటంటే బిర్యానీ. బిర్యానీ అనగానే సౌండ్స్ లైక్ హోమ్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి నాకు, వాట్ డస్, డోంట్ గివ్ మీ ఫుడ్ ఐటమ్స్ నౌ. నేను ఆల్రెడీ ఒక ఫుడ్ ఐటమ్ ఇచ్చాను కాబట్టి యూ గివ్ మీ సమ్ వర్డ్ విచ్ టెల్స్ యూ సౌండ్స్ లైక్ హోమ్ ఆర్ మేక్స్ యూ ఫీల్స్ లైక్ హోమ్ అలాంటిది. ప్లస్ ద సెకండ్ థింగ్ ఐ ఆస్క్డ్ యూ ఇస్ రేడియో సర్వీ లోగో అనగానే మీకు వెంటనే స్ట్రైకింగ్ గా గుర్తొచ్చేది ఏంటి ఇప్పటిదాకా? ఇది సరే. ఇందాక అడిగిన ప్రశ్నకి సరిగ్గా సమాధానం చెప్పిన లక్కీ విన్నర్ ఇస్ సంగీత గారు. ఆవిడ ఈ చీరని గెలిచేసుకున్నారు. ఇంకొకసారి ఉంది నా దగ్గర ఇవాళ గివ్ అవేలో, అండ్ దిస్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ గ్రేష్ బ్లూయిష్ షేడ్ లో ఉంది, వెరీ లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ గా ఉంది చాలా. దీని అగైన్ నాకు సారీ మెటీరియల్ తెలీదు, కానీ చాలా ప్రింటెడ్ సారీ, చాలా చాలా ప్రీటీగా ఉంది, పర్ఫెక్ట్ ఫర్ ద సమ్మర్ వెదర్ అండ్ చిన్న చిన్న అకేషన్స్, చిన్న చిన్న పార్టీస్ కి, కిరి పార్టీస్ అవ్వచ్చు, ఈవినింగ్స్ ఏదైనా సమ్ స్పెషల్ అకేషన్స్ అవ్వచ్చు, ఆర్ జస్ట్ యూ అండ్ యువర్ హస్బెండ్ జస్ట్ గోయింగ్ ఫర్ డిన్నర్ అవ్వచ్చు, ఆర్ గుడికి వెళ్ళచ్చు, ఏదైనా కానీ చాలా చాలా బ్యూటిఫుల్ సారీ. ఇది ఎవరి సొంతం అవుతుంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, నేను అడిగే నెక్స్ట్ ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే. సో రేడియో సర్వీ అవార్డ్స్ లో ఈసారి నాకు మూడు పేర్లు ఇచ్చిన వాళ్ళు తను సంగీత గారు అయితే కల్పన, శ్రీవిద్య అండ్ శిరీష అని చెప్పారు. అండ్ సుగాత్రి గారు కూడా కల్పన, కల్పన పేరు అందరూ కామన్ గా చెప్తున్నారు. సరే, ఇక్కడి నుంచి నేను ఎక్కువ మాట్లాడకూడదు బికాస్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ కనెక్టింగ్ దాట్ పాయింట్. ఓకే, గోల్డెన్ మైక్ అవార్డ్ అని ఒకటి ఇంట్రొడ్యూస్ చేశాం ఈసారి ఆర్జే అవార్డ్స్ లో, సితారా అవార్డ్స్ లో. ఈ కేటగిరీలో ఆర్జేస్ అందరూ నామినీసే. అఫ్ కోర్స్ నన్నెవ్వరూ నామినేషన్ లో పెట్టట్లేదు అనుకోండి, అది వేరే సంగతి, ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ కంప్లైంట్. బట్ ఎనీవే, నామినేషన్స్ లో ఉన్న మిగిలిన ఆర్జీస్ అందరిలో ఒక్క ఆర్జీని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. గోల్డెన్ మైక్ ఎవరు గెలుచుకున్నారు? ఇది కరెక్ట్ గా ఫస్ట్ కాల్ చేసి చెప్పిన వాళ్ళకి ఈ నెక్స్ట్ సారీ. ఇట్స్ ఆల్ యూర్స్. 972-636-1966. అండ్ డోంట్ ఫర్గెట్, వాట్ ఈస్ దట్ వన్ వర్డ్ దట్ బ్రింగ్స్ యూ ద థాట్ సౌండ్స్ లైక్ హోమ్.

అదండి సంగతి. ఇవాళ్ళ లక్కీ విన్నర్స్ అందరూ వచ్చేసారు కాబట్టి ఇవాళ నేను మీకు టాటా బై బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. ప్రభాకర్ గారు ద ఫస్ట్ ఏమంటారు పట్టవదలని విక్రమార్కుడి లాగా మొత్తానికి ఆయన గెలిచారు, సాధించారు మిహి ఫ్యాషన్స్ నుంచి ద బ్యూటిఫుల్ సారీ. అండ్ సంగీత గారు ఇస్ ద లక్కీ విన్నర్ ఫ్రమ్ another beautiful brown saree. And Lakshmi and Hemant, vaallu Meera Fashions nunchi half saree gelchukunnaru. And Gopi garu, the bluish grey saree also yours. And meerandru kuda studio ki during the working business hours call chesi vastunnam ani cheppi ochi, you can pick up your sarees. They will be ready right in the front office and then you can take. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ టుడే. అండ్ నాకు చిన్న చిన్న చిన్న చిన్న సమాధానాలు వచ్చాయి, మనం వాటి గురించి డిస్కస్ చేసే టైం వాళ్ళు ఎక్కువ లేదు కాబట్టి నేను మీకు టాటా బాబాయ్ చెప్పేస్తున్నాను. అండ్ రేపు నేను మళ్లీ వచ్చి కార్యక్రమాన్ని కంటిన్యూ చేసినప్పుడు మనం ఈ సౌండ్స్ లైక్ హోమ్ గురించి మోర్ మాట్లాడుకుందాం. అండ్ ద రీబ్రాండింగ్ అండ్ ద పర్పస్ అండ్ వాట్ యూ గోయింగ్ టు డూ, ఇవన్నీ బోల్డ్ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ బికాస్ అను విల్ బి హియర్ ఇన్ షార్ట్ వైల్ టు టేక్ యూ త్రూ ద ధమాకేదార్ షో విత్ హర్ ఫ్రమ్ 7 to 9, బికాస్ దిస్ ఇస్ థర్స్డే ఈవినింగ్. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే పీస్ఫుల్, స్టే ఫిట్ అండ్ స్టే పాజిటివ్. సైనింగ్ ఆఫ్ రాజశ్రీ విత్ దిస్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద రెట్రో బకెట్. ఎంజాయ్ చేయండి, హైగా ఉండండి. రేపు మనం మాట్లాడుకుందాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With My Pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit my Pursue.com or write to support at mypursue.com.
3: Hi, nenu mi blueberry muffin. Nenu 40% preservative to chesa. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
4: Hi there, muffin. Nenu India Today pastryni. Nanu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Yen cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one-of-a-kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
5: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
7: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR Insurance.
8: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous.
9: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electric